శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్టమాసం 12వ రోజు, అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 2వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఇప్పుడు వినండి భక్తి రంజని కార్యక్రమంలో కొన్ని భక్తి గీతాలు. వినబోయే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.

0: ఫీజులు, పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో భక్తి రంజని కార్యక్రమం.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40 ఇప్పుడు వినండి సూక్తి సుధా. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి డి శారద గారు తెలియజేసే మైతోక్తులు విందాం. వినబోయే ముందుగా ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ వహంతి నద్యా, పరోపకారాయ దుహంతి గావా, పరోపకారార్థమిదం శరీరం. వృక్షాలపై పండ్లు పరోపకారం కొరకు ఫలిస్తాయి, నదులు పరోపకారముకై ప్రవహిస్తాయి, ఆవులు పరోపకారం కొరకు పాలిస్తాయి, మానవ శరీరం కూడా పరోపకారము కొరకు మాత్రమే ఉన్నది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రకృతిలోని నదులు, వృక్షాలు పరులకు నిస్వార్థంగా ఉపయోగపడుతూ తమ జీవనాన్ని కొనసాగిస్తాయి. జంతు జీవాలు సైతం ప్రకృతిలోని సమతుల్యతను కాపాడుతూ తోటి జీవాలకు ఉపయోగపడతాయి. ఈ విధంగా భగవంతుడు నిర్మించిన ప్రకృతిలోని అణువణువు పరోపకారమే మహాభాగ్యం అనుకొని పరమార్థాన్ని చాటుకుంటాయి. కాని జంతు జీవాలలోకెల్లా ఉన్నతమైన జీవిగా జన్మించిన మానవుడు మాత్రం స్వార్థపూరితంగా జీవనాన్ని గడుపుతున్నాడు. నేను, నా కుటుంబం అని మాత్రమే ఆలోచిస్తున్నాడు. తన ఉన్నతి కోసం మాత్రమే పాటుపడుతున్నాడు. అలాగని అందరూ కాదు, మానవులలో మహనీయులు ఉన్నారు, తమ జీవితంలోని సర్వస్వం ఇతరులకు దారబోసిన మహానుభావులు ఉన్నారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ అని గీతాకారుడు మానవుడు ఎలా ఉండాలో తెలియజేస్తూ, ఏ ప్రాణియందునూ ద్వేషభావం లేనివాడు, పైగా సర్వప్రాణులయందు అవ్యాజమైన ప్రేమ కరుణ కలవాడును, అహంకారం లేనటువంటి భక్తుడు నాకు ప్రియమైనవాడు అని సాక్షాత్తు భగవంతుడే చెప్పడం జరిగింది. మానవుడు సంఘజీవి, తోటివారి సహాయం లేకుండా మనిషి మనుగడ సాగించలేడు. ఈ సంగతి మనందరికీ తెలుసు. కానీ ఈ కరాల కలికాలంలో మన చుట్టుపక్కల ఎవరు నివసిస్తున్నారో మనకు తెలియడం లేదు. వారి కార్యకలాపాలేమిటో, వారి మంచి చెడ్డలేమిటో మనం గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాం. మన ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మనకు వేరే వారితో పనేంటి అన్న భావంతో అందరినీ నిర్లక్ష్యం చేస్తాం. నాకు వేరే వారితో పనేంటి, నేను, నా కుటుంబం అన్న ధోరణిలో వ్యవహరిస్తాం. కానీ అది అంత మంచి పద్ధతి కాదు, మానవ ధర్మం అంతకన్నా కాదు. ఇతరులకు సహాయం చేసినప్పుడు, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకున్నప్పుడు కలిగే ఆనందం అనిర్వచనీయం. అదే నిజమైన భక్తి కూడా.

0: శిలగనున్నయట్టి శివపూజ కన్నను పుట్టు పేద సేవ పుణ్యమొసగు మనుజ సేవయనిన మాధవ సేవయే రమ్య మధుర సూక్తి రామమూర్తి అని మధుర సూక్తులు అన్న శతకంలో రామమూర్తి గారు చెప్పినట్లు తోటి మానవుని సేవించడం, పేదవారికి సహాయం చేయడమే నిజమైన భగవంతుని సేవ. భగవంతుని పూజ కొరకు వందలు వేలు లక్షలు ఖర్చు చేసేవారున్నారు. కానీ సాటి మానవుని ఆకలిని అవసరాలను గుర్తించని భక్తి వ్యర్థమే. ఎందుకంటే మనందరికీ తెలుసు, భగవంతుడు వేరే ఎక్కడో లేడని, ప్రతి జీవిలోనూ ఉన్నాడని. మరి ఎందుకీ వృథా ప్రయాస? అందుకే మానవ సేవే మాధవ సేవగా గుర్తించి పరోపకారం చేయాలి. అంతవరకు కాకుండా కనీసం ఎదుటివారితో ప్రేమగా మాట్లాడినా చాలు, వారికి మనకి కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవా, తస్మాత్ తదేవ వక్తవ్యం వచనేకా దరిద్రత. ఈ విధంగా మధురంగా మాట్లాడడం వలన అందరూ ప్రసన్నులవుతారు. అందుకే ప్రేమగా మాట్లాడడంలో లోభితనం ఎందుకు?
1: శ్రోతలు, ఇంతవరకు సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీమతి డి శారద గారు తెలియజేసిన మైతోక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి సుధా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్టంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా నకిరేకల్లు మండలం కండ్లకుంట గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కండ్లకుంట గ్రామంలో తొలి విడతలో ఎంపికైన 120 ఇళ్లలో ఇప్పటికే 60 ఇళ్లకు పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీల విద్యుద్దీకరణ కోసం అదనపు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల ఆధునికీకరణకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలియజేస్తూ
1: సూర్యగారు చేయాలి, అందరూ ఇళ్ల మీద పగల పూట వచ్చే వేడి ద్వారా కరెంటు ఉత్పత్తి చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాదాపు రాష్ట్ర మొత్తం మీద 6 లక్షల కనెక్షన్లు వస్తే ఒక్క పల్నాడు జిల్లాలో 21,000 కనెక్షన్లు ఇచ్చాం. దాదాపు 21,000 కనెక్షన్లు పెట్టాలంటే 400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 400 కోట్ల రూపాయలతోటి అన్ని ఇళ్ల మీద కూడా చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అనమాట. తప్పకుండా అన్ని కూడా కంప్లీట్ చేపిస్తాం.
0: పెట్టుబడుల కోసం వేగవంతమైన వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహారాష్టలోని ముంబైలో నిర్వహించిన 2026 ఇండియా కాన్ఫరెన్స్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్దం చేయటం ఆంధ్రప్రదేశ్ అనుభవం అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్య విధానాలు, నగరాల నిర్మాణం, ఎకోసిస్టంల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు లభించాయని మంత్రి లోకేష్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొట్టారు

0: గ్రామ పంచాయతీలోని కొత్తగూడలో గృహ నిర్మాణ శాఖ నిర్మించిన రెండవ దశ ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా 450,000 ఇళ్ల మంజూరు ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: సంవత్సరం జరిగే లోపల 100,000 ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ మీ గూడెంలో ప్రారంభించుకున్న కార్యక్రమము రాష్ట్రంలో 100,000 మంది పేదోళ్లు ఇంటి యజమానులైంది. మళ్లీ అదనంగా 2.5 లక్షల నూతన ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాం. ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీల్లేదు. అన్ని గూడాలల్ల పేదోళ్లకు ఇందరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యతనే వీళ్లకు, ఆదివాసీలకు, తండాలల్లు ఉన్న లంబాడీలకు, గుడిసెలల్లు ఉన్న వాళ్ళందరికి, రాష్ట్రంలో ఒక్క గుడిసె కూడా నాకు కనిపించదు.
0: ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ ఏడాది యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ నినాదంతో ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా 2 వారాల పాటు యోగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 21న అమరావతిలో కృష్ణానదిపై నిర్మించిన వెస్ట్ బైపాస్ వంతెనపై రాష్ట స్థాయి ప్రధాన కార్యక్రమం జరగనుందని, ముఖ్యమంత్రి పాల్గొంటారని మంత్రి తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పాత బొమ్మవాణిపాలెంలో నిర్వహించిన పామాయిల్ సాగు రైతుల అవగాహన సదస్సులో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులకు అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు ఉపయోగపడుతుందని చెప్పారు. దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం పొందేందుకు ఆయిల్ పామ్ పంట దోహదపడుతుంది మంత్రి పేర్కొంటూ,
2: రైతాంగాన్ని కొంచెం ప్రోత్సహించి ఆయిల్ పామ్ కల్టివేషన్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా ఆయిల్ పామ్ కల్టివేషన్ రైతాంగం దాదాపు 15% పెంచడానికి కోసం ఇంట్రెస్ట్ చూపించారు. అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ పెదవేగిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త విత్తనాలతోటి ఆదాయం పెంచడానికి వాళ్ళు తీసుకుంటున్న చొరవ రైతాంగానికి అర్థమయ్యే విధంగా ఒక మార్పు అనేది తీసుకొస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో కొలిపర మండలంలో ప్రత్యేకంగా ఒక 34 రైతులు సుమారు 84 ఎకరాలు పంట వేయడానికి వాళ్ళు అంగీకరించారు. హార్టికల్చర్ మూవ్మెంట్ తీసుకొస్తేనే రైతులకి ఆదాయం పెరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పోలీసు సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు. అలాగే రాష్టంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించే వేడుకల్లో రాష్ట మంత్రులు పాల్గొంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాల మరమ్మతుల కోసం 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలో నిర్మాణంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహాల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థినుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహంగా రాష్ట్రంలో 13 IIT నీట్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచార గోడ పత్రికను ఆమె నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 5వ తేదీన జరిగే ఈ పోటీల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. పోస్టర్, వ్యాసరచన, వక్తృత్వం, ఫోటోగ్రఫీ, సైన్స్ మోడల్స్ తదితర

విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈరోజు రాష్టంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్టంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోనూ ఈరోజు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రారంభంతో ప్రాంతీయ రైలు రవాణాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ తెలిపారు. రైల్వే జోన్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు వివిధ శాఖల ప్రధాన అధికారులతో విశాఖలో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే వ్యవస్థ మ్యాప్ను ఆవిష్కరించారు. అనంతరం సందీప్ మాథూర్ మాట్లాడుతూ కొత్త జోన్ ఏర్పాటు ద్వారా పరిపాలనా సామర్థ్యం పెరుగుతోందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వస్తి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचकः पुनीत त्रिपाठी। अथ वार्ताः। प्रधानमन्त्री नरेन्द्र मोदी म्यांमार देशस्य राष्ट्रपतिः यू मिन आंग लाइंग इत्येषश्च ह्यः नवदिल्ल्यां द्विपक्षीयोपवेशनं कृतवन्तौ। उभयोः मध्ये ऐतिहासिक सभ्यतागत सम्बन्धान् इतोपि सुदृढीकर्तुं वार्ता अभवत्। संवादे म्यांमार भारतदेशयोः मिथः सुरक्षां सम्पर्कं च समेत्य देशद्वयोः सम्बन्धानां समेपि पक्षाः चर्चिताः। उपवेशनस्यानन्तरं विदेश सचिवः विक्रम मिश्री अवोचत् यत् देशद्वयेन विदेश व्यवहार विकास शिक्षा स्वास्थ्यादि विषयेषु कार्याचरणाय साहमत्यं प्रकटितम्।
1: दोनों पक्षों ने अपने सुरक्षा हितों के प्रतिकूल गतिविधियों के लिए क्षेत्र के दुरुपयोग को रोकने के महत्व पर बल दिया। कुल मिलाकर राष्ट्रपति की इस यात्रा ने दोनों पक्षों के दीर्घकालिक साझेदारी को और गहरा करने तथा क्षेत्र में पारस्परिक लाभ विकास और समृद्धि के लिए मिलकर काम करने की साझा प्रतिबद्धता की एक बार फिर पुष्टि की है।
2: ग्रोथ एंड प्रॉस्पेरिटी इन द रीजन।
0: राष्ट्रपतिः द्रौपदी मुर्मुः अवदत् यत् भारतस्य नेबरहुड फर्स्ट एक्ट ईस्ट महासागरादि नीतिषु म्यांमार देशः महत्वपूर्णः सहभागी अस्ति। ह्यः राष्ट्रपति भवने म्यांमार देशस्य राष्ट्रपत्युः यू मिन आंग लाइंग वर्यस्य स्वागतं कुर्वन्ती राष्ट्रपतिः मुर्मुः अवदत् यत् उभयोः देशयोः मध्ये पुरातनाः सम्बन्धाः सन्ति। राष्ट्रपतिः अवदत् यत् म्यांमार देशः भारतस्य दक्षिण पूर्व एशिया देशस्य प्रवेशद्वारः अस्ति, अपि च एकमात्रः आसियान देशः अस्ति यस्य भूसीमा भारतेन सह संलग्नास्ति। भारत ओमान व्यापकार्थिक सहभागिता सन्धिः CEPA इति ह्यः क्रियान्वितः अभवत्। वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः अवोचत् यत् अयं सन्धिः देशद्वयोः आर्थिक रणनीतिक सम्बन्धान् दृढयिष्यति। वार्ताहरान् सम्बोधयन् श्री गोयलः अवोचत् यत् अयं सन्धिः नूतनापणम् उद्घाटयिष्यति। अनेन निर्याते वृद्धिः भविष्यति, निवेशः अपि वृद्धिं यास्यति। व्यापकार्थिक सहभागिता सन्धेः अन्तर्गतं भारतीय निर्यातकेभ्यः ओमाने उत्पाद समूहेषु विपणौ प्रतिशत 98-मिता शुल्क मुक्त कार्यानुमतिः भविष्यति। श्रीगोयलेन उक्तं यत् अनेन आजीविका संवर्धनाय विद्यार्थिभ्यः श्रमिकेभ्यः महिलाभ्यः कृषकेभ्यः मत्स्यजीविभ्यः सूक्ष्म लघु मध्यमोद्यमेभ्यः च महत्वपूर्णरूपेण लाभो भविष्यति।
3: I am confident that this comprehensive agreement
4: हमें विश्वास है कि व्यापक समझौता ओमान के साथ हमारे संबंधों को नई गति प्रदान करेगा। पहले दिन से ही भारत को ओमान की 98% उत्पाद श्रेणियों में शुल्क मुक्त पहुंच प्राप्त होगी और इससे भारत के ओमान को होने वाले 99% से अधिक निर्यात को लाभ मिलेगा। व्यापक आर्थिक साझेदारी समझौता CEPA हमारे साझा भविष्य की रूपरेखा है।
3: of our shared future.
0: भारत ऑस्ट्रेलिया देशयोः रक्षा मन्त्रिणोः द्वितीय संवादोपवेशनं ह्यः नवदिल्ल्याम् अभवत्। रक्षामन्त्री राजनाथ सिंहः अथ च ऑस्ट्रेलिया देशस्य उपप्रधानमन्त्री रक्षामन्त्रिश्च रिचर्ड माल्सः उपवेशनस्य अध्यक्षतां कृतवन्तौ। श्रीसिंहेन प्रोक्तं यत् उपवेशनावधौ भारत ऑस्ट्रेलिया देशयोर्मध्ये सुरक्षा सम्बन्धः सुदृढः अभवत्। श्री माल्स अवादीत यत् ऑस्ट्रेलिया भारत देशौ रक्षा सहभागितां सुदृढः अकुरुताम्। देशद्वयं सामुद्रिक क्षेत्रे मिलित्वा कार्यं करिष्यतः। वार्तायां द्विपक्षीय रक्षा सहयोग विषये प्रगतिः समीक्षिता, यया सहभागितायाः नूतन मार्गस्य अन्वेषणं भविष्यति। भाजपेति दलस्य राष्ट्रियाध्यक्षः नितिननवीनः ह्यः नवदिल्ल्यां दलस्य वरिष्ठैः पदाधिकारिभिः कार्यकर्तृभिः च सह उपवेशनं कृतवान्। प्रसारमाध्यमैः सह वार्तालापं कुर्वन् दलस्य सांसदः प्रवक्ता च डॉ संवितपात्रावर्यः नरेन्द्रमोदी प्रशासनस्य 12 वर्षाणां सेवायाः विषये, संघटनात्मकविस्तारस्य विषये तथा च समाजस्य विभिन्नेषु वर्गेषु दलस्य प्रसारस्य विषये विवरणानि विनिमयीकृतवान् इति वार्ताः।
5: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ప్రసార వివరాలు వినబోయే ముందుగా ఈ ప్రకటనలు విందాం.
6: జీఆర్పీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రసార వివరాలు 103.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈ ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. డాక్టర్ నవీన్ నూకల కంటి వ్యాధుల వైద్య నిపుణులు తెలియజేసే వివరాలు వింటారు. గ్లకోమా వ్యాధి గురించి 8:15 ఆంగ్లంలో వార్తలు రిలీ అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 90 వసంతాల ఆకాశవాణి అంతరంగం ప్రత్యేక రూపకం వ్యాఖ్యానం ఎర్రంరాజు గారు మరియు పి శ్యామలాదేవి గారు. నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రంరాజు గారు. ఇక 9:00 హృదయరాగాలు కార్యక్రమంలో వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాల్లో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 10:30 వివిధ భారతి కార్యక్రమాలు రిలీ అవుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలీ అవుతాయి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రిలీ అవుతాయి. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 5:00 తిరిగి రాత్రి 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 తిరిగి రాత్రి 8:30 లలిత సంగీతం. 5:45 తిరిగి 6:35 సినీ రంజని వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ అవుతాయి. 6:30 ప్రబోధ గీతం లేదా సమాచార దర్శిని వింటారు. రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రిలీ అవుతుంది. రాత్రి 8:45 తిరిగి 11:00 హిందీలో వార్తలు, అలాగే రాత్రి 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలీ అవుతాయి. రాత్రి 9:30 హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు రిలీ అవుతాయి. రాత్రి 10:00 మిమ్మల్ని అలరిస్తాయి అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. రాత్రి 11:10 కిసాన్ కళ్యాణ్ 12 సంవత్సరాల ప్రభుత్వ పాలనపై ప్రత్యేక కార్యక్రమం 2వ భాగం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 11:45 మా ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈ ఉదయం నుండి రాత్రి వరకు మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారతదేశపు యాక్టిస్ట్, మహాసాగర్, పొరుగువారికే మొదటి ప్రాధాన్యం విధానాల్లో మ్యాన్మార్ ఒక ముఖ్యమైన భాగస్వామి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రపతి భవన్లో మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రాష్ట్రపతి ముర్ముతో సమావేశమైన సందర్భంగా ఇరుదేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరికత, ఆధ్యాత్మిక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ఆగ్నేయాసియాకు మ్యాన్మార్ భారతదేశపు ప్రవేశ ద్వారం అని, భారత్తో భూ సరిహద్దును పంచుకునే ఏకైక ఆసియాన్ దేశం మ్యాన్మార్ మాత్రమేనని రాష్ట్రపతి అన్నారు. మ్యాన్మార్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినందుకు యు మిన్ ఆంగ్కు అభినందనలు తెలిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ ఎదురుచూస్తోందని చెప్పారు. మ్యాన్మార్ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వారి ప్రయత్నాలకు మద్దతివ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని రాష్ట్రపతి చెప్పారు. శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో 2 దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఇరువురు నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం, నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, సమగ్ర అభివృద్దిలో ఎంఎస్ఎంఈ రంగానికున్న కీలక పాత్రను బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ నిన్న న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా చిన్న వ్యాపారాల అభివృద్ది శాఖ మంత్రి స్టెల్లా టెంబిసా నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఇరుపక్షాలు పరస్పర సహకారం ఉన్న రంగాలపై చర్చించినట్టు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహాయాన్ని పెంచడం, వ్యాపారాలను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ను వేగవంతం చేయడం, అలాగే ఎంఎస్ఎంఈ అభివృద్దిలో నైపుణ్యాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇరు దేశాల్లో ఎంఎస్ఎంఈల వృద్ది, పోటీతత్వానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్, దక్షిణాఫ్రికాలు నిబద్ధత కలిగి ఉన్నట్టు పేర్కొన్నాయి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నిన్న న్యూఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కోసం స్వచ్ఛగాం సురక్షిత జలవాయు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది 1 ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కల్పించడం, ప్రజలను చైతన్యపరచడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రచారం ఈ నెల 5న ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంతో ముగుస్తుంది. అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారం సాధించిన విజయాలు, స్వచ్ఛ భారత్ మిషన్ నిబంధనలపై చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి అనుపమ్ మిశ్రా మాట్లాడుతూ, రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తి, నిత్యావసర వస్తువుల నిల్వలు, ఆహార భద్రత పరంగా భారత్ సురక్షితమైన స్థానంలో ఉందన్నారు. దేశంలో పప్పుధాన్యాల నిల్వలు గత మూడేళ్లలో అత్యంత గరిష్ట స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఆహార ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి సి శిఖ మాట్లాడుతూ, వచ్చే నెల 1వ తేదీ నాటికి 513 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల నిల్వలు దేశంలో ఉన్నాయని తెలియజేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్టేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సమావేశమయ్యారు. ప్రాంతీయ పరిణామాలు, ఇండో పసిఫిక్ ప్రాంతం, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై తమ అభిప్రాయాలు పంచుకున్నట్టు జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరు నేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు. మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2 బిలియన్లకు పైగా ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, సౌరాష్ట, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని కూడా ఐఎండి పేర్కొంది. నీట్ యూజీ 2026 పునఃపరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునఃపరీక్షను సిబిటి మోడ్లో నిర్వహించే ప్రసక్తే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పుల వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15.

విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాతలహరి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రభాతలహరి కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు, అలాగే ఈరోజు యొక్క ప్రత్యేకత వింటారు. 7:30 డాక్టర్ నవీన్ లోకల గారు తెలియజేసే సలహాలు సూచనలు వింటారు గ్లకోమా వ్యాధి గురించి. ముందుగా ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమాన్ని ఒక మంచి మాటతో ప్రారంభిద్దాం. సమయం, నమ్మకం, గౌరవం, ఇది ఒక రకం పక్షులు. ఎగిరిపోతే మళ్ళీ అదే చెట్టు మీదకి ఎప్పటికీ తిరిగి రావు. ఇప్పుడు వినండి దేశభక్తిని చాటే చక్కని ప్రబోధ గీతం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ బి, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వింటాం కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
3: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలీ ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
4: అబ్బా అదిరింది.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
1: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది?

0: ఎందుకంత నిష్ఠురం?
1: ఏమీ కాలేదనే కదా నా బాధ.
0: అంటే
1: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాపాలేరు, అదే కదా నా బాధ.
0: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
1: సంప్రదించండి.
0: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: ఫోన్ 0846225334. ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
2: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
0: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
2: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
0: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్,
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
0: సంప్రదించండి.
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
0: ఖైల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
4: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాత లహరి కార్యక్రమం. ఈరోజు ప్రత్యేకత, జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, త్యాగాల ఫలితంగా 2014వ సంవత్సరం జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక వేడుకలు జరుగుతాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ జెండాను ఎగురవేసి అమరులకు నివాళులర్పిస్తారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అలాగే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు అందజేస్తారు. ఇది ఈరోజు యొక్క ప్రత్యేకత. శ్రోతలకు ఒక గమనిక, మరి కాసేపట్లో అనగా ఈ ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా వ్యాధికి వచ్చే కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ గారు తెలియజేసే వివరాలు వింటారు. మరి కాసేపట్లో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం వందే మాతరం శ్రీనివాస్ గారు సంగీతం అందించిన దేవుళ్ళు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట.

0: శని భక్తి గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:30. ఇప్పుడు వినండి డాక్టర్ నవీన్ నూకల గారు తెలియజేసే వివరాలు గ్లకోమా వ్యాధి గురించి.
1: మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ప్రతి వారం మనము కంటి సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని కంటి సమస్యల గురించి తెలుసుకుందాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ కంటి వ్యాధుల వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు. వారిని అడిగి ఈరోజు గ్లకోమా అంటే ఏంటి, గ్లకోమా యొక్క సమస్యలు ఏమేమి ఉద్భవిస్తాయి, గ్లకోమా వస్తే చికిత్స ఏ విధంగా ఉంటుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం అండి.
3: ఈరోజు ముఖ్యంగా ఈ గ్లకోమా అంటే ఏంటి.
4: సో గ్లకోమా అంటే ఏంటి అంటే, మనకు కంటి లోపల మన కన్ను అన్నది ఒక వాటర్ బెలూన్ టైపు, దానికి ప్రెజర్ ఉంటుంది. బెలూన్లో మనం వాటర్ ఫిల్ చేస్తే ఎట్లయితే ఆ బెలూన్ ఎక్స్పాండ్ అవుతుందో అట్లా కంటిలో కూడా ప్రెజర్ ఉంటుందన్నమాట. సో ఈ ప్రెజర్ ఎప్పుడైతే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటుందో అప్పుడు అది కంటి నరంని డ్యామేజ్ చేస్తుంది సింపుల్గా. అది ఆ డ్యామేజ్ని మనం గ్లకోమా అని అంటాం. ఇది గ్లకోమా అనమాట. అయితే దీంట్లో మనకు రకరకాలుగా టైప్స్ ఉంటాయి, వాటిని గురించి మీకు నెక్స్ట్ నేను చెప్తాను. ఇప్పుడు
3: అంటే ఇప్పుడు ఎన్ని రకాలుగా మనం గ్లకోమాను చూడొచ్చు, ఇది ఎట్లా మనకు బయటపడుతుంటుంది?
4: సో గ్లకోమా అనేది బేసిక్గా మనం డివైడ్ చేస్తే 2 టైప్స్ అంటాం మనము. ఆ 2 టైప్స్ ఏంటంటే, ఒకటి ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటాము, రెండవది యాంగిల్ క్లోజర్ గ్లకోమా అంటాము. అంటే ఏంటంటే, మన కంటి లోపల ముందు భాగంలో ఐరిస్ ఉంటుంది కదా, మనకు అందరికి బ్లాక్ డార్క్ బ్రౌన్ కలర్లో కనిపించేది, దాన్ని ఐరిస్ అంటాం అనమాట. ఆ ఐరిస్ అనేది కొంతమందికి ఏమవుతుందంటే, ఫార్వర్డ్ ముందుకు వచ్చేసి మన కంటి లోపల ఏవైతే వాటర్ డ్రైనేజ్ ఛానల్స్ ఉంటాయో వాటిని బ్లాక్ చేస్తుంది, వాటిని క్లోజ్ చేస్తుంది. అప్పుడు యాంగిల్ క్లోజ్ అవుతుంది అనమాట. సో ఆ పాత్వే క్లోజ్ అయింది కాబట్టి మనకు ఫ్లూయిడ్, కంటి లోపల ఉన్న ఫ్లూయిడ్ బయటికి వెళ్ళే ఆస్కారం ఉండదు.
3: అయ్యో,
4: వచ్చేది వస్తుంది, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో తగ్గిపోయింది, అవుట్ఫ్లో బయటికి పోవట్లేదు. సో కంటి లోపలే ఉండిపోయి ప్రెజర్ పెరుగుతుంది. సో ఇది యాంగిల్ క్లోజ్ కావడం వల్ల ప్రెజర్ పెరిగి గ్లకోమా వస్తుంది కాబట్టి దీన్ని సింపుల్గా యాంగిల్ క్లోజర్ గ్లకోమా అంటాము. రెండోది వచ్చేసి ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటాము. అంటే ఏంటంటే, ఓపెన్ యాంగిల్ గ్లకోమాలో మనకు యాంగిల్ అనేది ఓపెనే ఉంటుంది, డ్రైనేజ్ ఛానల్స్, కాకపోతే ఆ ఛానల్స్ లోపల మైక్రో లెవెల్లో అబ్స్ట్రక్షన్స్ ఫామ్ అవుతాయి అనమాట. దెన్ ట్రబక్యులర్ మెష్ వర్క్ అంటాం మనము మెడికల్ టర్మ్స్ లో. ఆ ట్రబక్యులర్ మెష్ వర్క్ లో బ్లాకేజెస్ ఫామ్ అవుతాయి, వాటి వల్ల ఆ ఫ్లూయిడ్ అనేది బయటకు వెళ్ళిపోదు కంటి నుంచి, దాంట్లో ఫ్లూయిడ్ పెరిగిపోయి గ్లకోమా వస్తుంది, ప్రెజర్ పెరిగి. ఇది యాంగిల్ ఓపెన్ ఉంది కాబట్టి దీన్ని ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటాము. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకు ట్రీట్మెంట్ కంప్లీట్ గా ఈ టైప్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఓపెన్ యాంగిల్ గ్లకోమా ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, యాంగిల్ క్లోజర్ ఒకలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ట్రీట్మెంట్ వచ్చేసి ఫస్ట్ మనం యాంగిల్ క్లోజర్ గ్లకోమా తీసుకుంటే, ఎప్పుడైతే యాంగిల్ క్లోజ్ కావడం వల్ల మనకు వాటర్ బయటికి వెళ్ళట్లేదు కంట్లో నుంచి. ఓకే, సో అందుకని మనం ఏం చేస్తామంటే, అక్కడ ఒక ఆల్టర్నేట్ బైపాస్ క్రియేట్ చేయాలి, ఒక బైపాస్ రోడ్. అంటే ఇప్పుడు మనకు ఆ ఫ్లూయిడ్ ఎస్కేప్ కావాలి కంటి నుంచి, అది క్రియేట్ చేయడానికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే, మనం లేజర్ తోని ఒక ఓపెనింగ్ చేస్తాం అనమాట ఐరిస్ లో, దాన్ని మనం పెరిఫెరల్ ఐరిడాక్టమీ అంటాము. యాగ్ తో చేస్తాం, యాగ్ లేజర్ ఉంటుంది, దాంతో చేస్తాం కాబట్టి యాగ్ పి అంటాం సింపుల్ గా. సో అది చేయడం వల్ల ఈ యాంగిల్ క్లోజర్ వాళ్ళలో ఆ ఫ్లూయిడ్ అనేది బయటకు వెళ్ళిపోయి తద్వారా ప్రెజర్ కంట్రోల్లోకి వస్తుంది కంట్లో. సో ప్రెజర్ కంట్రోల్కి వస్తే ఆటోమేటిక్గా కంటి నరం మీద ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. సో గ్లకోమా డ్యామేజ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు వాళ్ళకి. మనం ముందు ఇనిషియల్ స్టేజెస్లోనే కనుక్కుంటే మనం వాళ్ళకి ప్రాబ్లం అనేది పెరగకుండా ముందు స్టేజ్లో కనుక్కొని మనం ఆ గ్లకోమా డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అది యాంగిల్ క్లోజర్ గ్లకోమాలో. ఒకవేళ మనం పేషెంట్స్ ఈ స్టేజ్లో కూడా రాలేదు వాళ్ళు, ఒకవేళ వాళ్ళు సింప్టమ్స్ ఏమి ఉండవు యూజువల్గా, ఎప్పుడైతే ప్రెజర్ పెరుగుతుందో అప్పుడు కొంచెం హెడేక్ రావడం కానీ, బ్రో పెయిన్ రావడం కానీ అవి వస్తుంటాయి. కనుబొమ్మల దగ్గర నొప్పి రావడము, లాగినట్టు కావడము, కొంచెం సివియర్గా వెళ్ళినప్పుడు హెడేక్, వామిటింగ్ సెన్సేషన్ రావడం ఇట్లా అవుతుంటాయి. సో ఎప్పుడైతే పేషెంట్ ఈ సింప్టమ్స్ని నోటీస్ చేసి వస్తారో, వాళ్ళకి లేజర్ చేసినప్పుడు ఆ ప్రెజర్ కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ కొంతమంది ఏంటంటే, ఇవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళకు సింప్టమ్స్ తగ్గవు, లేదంటే కొంతమంది అసలు ఈ స్టేజెస్ లో రారు మన దగ్గరికి, అప్పుడు అడ్వాన్స్ స్టేజ్ కి వెళ్తుంది, అప్పుడు వాళ్ళకి మనం సర్జరీస్ చేయాల్సి వస్తుంది. గ్లాకోమా సర్జరీస్ అంటాం వాటిని, అవి చేయాల్సి వస్తుంది. ఇది యాంగిల్ క్లోజర్ గ్లాకోమాలో. రెండోది వచ్చేసి ఓపెన్ యాంగిల్ గ్లాకోమా, అందులో లేజర్ అవసరం లేదు, ఎందుకంటే యాంగిల్ ఆల్రెడీ ఓపెన్ ఏ ఉంది కాబట్టి మనం లేజర్ తో సపరేట్ ఇంకో వే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి యాగ్ లేజర్ అనేది యాగ్ పిఐ ఓపెన్ యాంగిల్ గ్లాకోమాలో అవసరం ఉండదు. కాకపోతే మనం ప్రెజర్ ఏదైతే పెరిగింది ఉందో దాన్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, కంటి లోపలికి వచ్చే ఇన్ఫ్లో వచ్చేదాన్నైనా తగ్గించాలి, లేదా బయటికి వెళ్ళే అవుట్ఫ్లో నైనా పెంచాలి మనం. సో మనగా గ్లకోమా డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రిడామినెంట్ గా ఈ రెండు మెకానిజమ్స్ మీదనే బేస్ చేసుకుని పనిచేస్తాయి. ఏదర్ అవి అక్యూస్ ప్రొడక్షన్ అంటే కంటి లోపల ప్రొడక్షన్ ని తగ్గిస్తాయి, లేదా అవుట్ఫ్లో పెంచుతాయి. వాళ్ళకి డ్రాప్స్ ఉంటాయి, మనకు యాంటీ గ్లకోమా మెడికేషన్ అంటాము, ఆ డ్రాప్స్ ఇస్తాము. ఆ డ్రాప్స్ యూజ్ చేస్తే ప్రెజర్ కంట్రోల్లోకి వచ్చింది అంటే పర్వాలేదు. కొంతమందికి ఏంటంటే యూజువల్ గా ప్రెజర్ కంట్రోల్లోకి వస్తుంది డ్రాప్స్ స్టార్ట్ చేసినప్పుడు, బట్ ఎప్పుడైతే కొంతమందికి రాదో రెస్పాన్స్ రావట్లేదో అప్పుడు మనము మాక్సిమం మెడికల్ థెరపీ ఇస్తాం వాళ్ళకి. మాక్సిమం మెడికల్ థెరపీ అంటే ఎన్ని గ్లకోమా డ్రాప్స్ అవైలబుల్ ఉన్నాయో, టాబ్లెట్స్ ఉన్నాయో అవన్నీ ఇస్తాము. అవన్నిటితో కూడా చూసి ఇన్ కేస్ రెస్పాన్స్ వచ్చింది అంటే ఓకే, బట్ అప్పుడైతే ఇవన్నీ ఇచ్చినా కూడా రెస్పాన్స్ రావట్లేదో అప్పుడు వాళ్ళకి కూడా మనం గ్లకోమా సర్జరీ చేయాల్సి ఉంటుంది.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
1: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111. డాక్టర్ గారు బాగా చెప్పినారు. అయితే ఇప్పుడు మరి ఈ చూపు గ్లకోమా వల్ల పోయినటువంటి వాళ్ళకి మళ్ళీ చూపు వచ్చే అవకాశం ఉంటుందంటారా? మరి
4: చాలా మంచి ప్రశ్న అండి ఇది. చాలా మంది పేషెంట్స్ మన దగ్గరకు వచ్చి కూడా అడుగుతూ ఉంటారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కూడా మనకు రెస్పాన్స్ ఎక్కువ రాకపోతే వాళ్ళకి కొంచెం భయం అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మాకు చూపు రావట్లేదు, ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా రెస్పాన్స్ ఏం రావట్లేదు అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్లకోమా అన్నది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. అది మనం సింపుల్ గా చెప్పాలంటే సైలెంట్ థీఫ్ ఆఫ్ విజన్. అంటే మనకు సైలెంట్ గా మన విజన్ అనేది పోతుంది, చూపు పోతుంది. అది మనము నోటీస్ చేయనంత వరకు చాలా కష్టం అవుతుంది. ఎప్పుడైతే మనం నోటీస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ట్రీట్మెంట్ చేస్తే ఏదైతే డ్యామేజ్ కాకుండా ఉందో దాన్ని కాపాడడానికి మాత్రమే మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో ఆల్రెడీ దానికి మనం ఏం ట్రీట్మెంట్ చేస్తున్నా రెస్పాన్స్ రాదు. సపోజ్ ఒక పేషెంట్ ఉన్నారనుకోండి, ఒక ఐలో వాళ్ళకి ఒక 90% ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, 10% విజనే ఉంటుంది అందులో. 10% ఏదైతే ఉందో ఆ 10% ని కాపాడడానికే మనం ట్రీట్మెంట్ చేస్తాము. ఆ 90% ఇంకా ఏం చేసినా కానీ తిరిగి రాదు. అందుకే మనకు రెగ్యులర్ గా చెకప్ చేసుకోవడము గ్లకోమాలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎర్లీ స్టేజెస్ లో సింప్టమ్స్ ఏముండవు కాబట్టి పేషెంట్ యూజువల్ గా ఏమనుకుంటామంటే మనము అంత నాకు బాగానే ఉంది కదా, అన్ని కనిపిస్తున్నాయి, నాకేం వర్క్ లో ప్రాబ్లం కావట్లేదు, సో నాకు గ్లకోమా వచ్చే ఛాన్స్ ఏమి ఉండకపోవచ్చు అనుకుంటారు. రెండోది ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉంటుందంటే అన్ని కనిపిస్తున్నాయి కదా, బాగానే ఉంది కదా, నాకు గ్లకోమా కంట్రోల్నే ఉంటుంది నాకు, అందుకే నాకు అన్ని బాగానే కనిపిస్తున్నాయి కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కనబడకపోయేది కదా అని అనుకుంటారు అట్లా. సో బట్ గ్లకోమాలో అలా ఉండదు అనమాట. ఎప్పుడైతే అది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తుందో అప్పుడు విజన్ లాస్ అవుతుంది, అది ఇర్రివర్సిబుల్ విజన్ లాస్. అంటే మళ్ళీ తిరిగి

0: ఏం చేసినా తిరిగి రాదు అది. కాబట్టి రెగ్యులర్గా చెకప్ చేసుకోవడము, రెగ్యులర్గా మెడికేషన్స్ యూజ్ చేయడము. ఇంకోటి ఏంటంటే గ్లకోమాలో మెడికేషన్స్ ఏదైతే ఇస్తామో అవి రెగ్యులర్గా టైం ప్రకారంగా కరెక్ట్గా వాడాలి. అప్పుడే వాటి వల్ల మనకు రెస్పాన్స్ అనేది మంచి వస్తుంది. ఇష్టం ఉన్నప్పుడు ఒకసారి వాడి ఒక రోజు వాడకపోవడము అట్లా చేస్తే ఆ రెస్పాన్స్ అనేది సరిగ్గా రాదు. ప్లస్ ఆ గ్లకోమాను కంట్రోల్ చేయడానికి మనం ఇంకా ఎక్స్ట్రా డ్రాప్స్, ఎక్కువ డ్రాప్స్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు నంబర్ ఆఫ్ డ్రాప్స్, మెడికేషన్స్ పెరుగుతాయి. సో కంట్రోల్లో పెంచుకుంటే ఆ చూపు కాపాడవచ్చు మనము. తద్వారా వాళ్ళకి విజన్ అనే ప్రాబ్లం ఫ్యూచర్లో రాకుండా కూడా మనం సేవ్ చేయవచ్చు.
1: అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకేమనిపించింది అంటే ఈ రెగ్యులర్ మెడిసిన్ వాడాలన్నారు కదా, ఇది డ్యామేజ్ని పట్టి మనం రెగ్యులర్ కోర్స్ లాగా ఇస్తారా, లేకపోతే కంపల్సరీగా ఇన్ని నెలలు వాడాలా ఇన్ని అనేమని ఉంటుందా?
0: సో మనకు గ్లకోమాల్ ట్రీట్మెంట్ కోర్స్ వచ్చేసి ఇన్ని రోజులు అన్ని రోజులు ఉండదు. ఎన్ని రోజులు మన ప్రెజర్ కంట్రోల్లో ఉండకుండా హై ఉంటుందో అన్ని రోజులు దాన్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి మెడిసిన్స్ ఇవ్వాలి. వన్స్ అది కంట్రోల్లోకి వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి 1 or 2 డ్రాప్స్ ఇస్తాం మనం. సో అవి రెగ్యులర్ చేసుకోవాలి, ఇంకా లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. మనం సర్జరీ చేయకపోతే ఒకవేళ వాళ్ళకి ఈ డ్రాప్స్ రెగ్యులర్ గా వేయాల్సి వస్తుంది. అట్లా కొంతమందికి ఏంటంటే ఫైనాన్షియల్ కూడా చాలా బర్డెన్ అవుతుంది, ఎందుకంటే డ్రాప్స్ ఇన్ని రోజులు వాడాలంటే కష్టం కదా. అట్లాంటి వాళ్ళకి కానీ లేదా డ్రాప్స్ తో కంట్రోల్ కావట్లేదు అనుకున్న వాళ్ళకి మనం సర్జరీ ఆప్షన్ ప్రిఫరెన్స్ ఇస్తాం వాళ్ళకి. అప్పుడు వాళ్ళు సర్జరీ చేసుకుంటే సర్జరీ తర్వాత ఆ సర్జరీలో మనం చేసే టెక్నిక్ వల్ల ఏమవుతుందంటే ప్రెజర్ ఆటోమేటిక్ గా కంట్రోల్లోకి వస్తుంది వితౌట్ మెడికేషన్స్. అప్పుడు వాళ్ళకి మెడికేషన్స్ ఏమి అవసరం ఉండవు.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
3: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 0846222311.
1: బాగుంది డాక్టర్ గారు. అయితే ఇప్పుడు మరి గ్లకోమా వల్ల చూపు పోకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలంటారు?
0: ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది మనకు పేషెంట్స్ వస్తుంటారు, మనము రెగ్యులర్గా చెక్ చేసినప్పుడు కూడా కొంతమందికి మనం చూస్తే గ్లకోమా సైన్స్ కనిపిస్తాయి మన కంటి లోపల. మనం వాళ్ళకి చెప్తాము మీకు ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఉందా గ్లకోమా అంటే, లేదు సార్ మాకు ఎవరికి ఏం లేదు అంటారు. వాళ్ళకి మనం కొన్ని స్కాన్స్ అడ్వైస్ చేస్తాం అన్నమాట. గ్లకోమా ఎవల్యూషన్ స్కాన్స్ ఉంటాయి, ఏమంటే విజువల్ ఫీల్డ్ టెస్టింగ్, రెండోది ఓసిటీ ఆర్ఎన్ఎఫ్ఎల్, ఓసిటీ స్కాన్ అన్నది, గోనియోస్కోపీ, ప్రెజర్ టెస్టింగ్, ఇవన్నీ చేస్తాం అన్నమాట. అందులో మనకి వాళ్ళకి ఎంత ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఉందని మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం అన్నమాట, మీరు ఈ మెడిసిన్స్ వాడాలి, ప్రాబ్లం ఎక్కువ ఉంది, లేకపోతే ప్రాబ్లం కంట్రోల్కి రావట్లేదు అంటే డ్రాప్స్ పెంచడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటాం మనం. అయితే ఇందులో మెయిన్గా ఒకటి ఏంటంటే గ్లకోమా అన్నది ఫెమిలియల్కి కూడా వస్తుంటుంది. అంటే ఫెమిలియల్ అంటే ఫ్యామిలీ హిస్టరీ అన్నమాట. అంటే ఇప్పుడు మన పేరెంట్స్కి కానీ మన బ్లడ్ రిలేటివ్స్కి కానీ ఉంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్లో కూడా వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. నార్మల్ పాపులేషన్ కన్నా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఎప్పుడైతే మనకు ఒక ఫ్యామిలీలో ఒక గ్లకోమా పేషెంట్ ఉన్నారనుకోండి, ఆ పేషెంట్ రక్త సంబంధికులందరూ కూడా గ్లకోమాకు సంబంధించిన స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. స్క్రీనింగ్ అంటే ఏముండదు, రెగ్యులర్గా మనం ఐ చెకప్ చేసుకొని డ్రాప్స్ చెకప్ చేసుకొని చూసుకోవాలి. ఒకవేళ అందులో చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయంటే మనకు బేస్ లైన్ ఎవాల్యుయేషన్ ఉంటుంది గ్లకోమాకి. అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పిన స్కాన్స్ అన్ని అట్లీస్ట్ 2 ఇయర్స్ ఒకసారి అన్నవి చేయించుకోవాలి. అవి చేసుకుంటే స్కాన్స్లో ఏంటంటే మనకు క్లినికల్గా కనబడకుండా ముందే మన స్కాన్స్లో ఫ్యూ చేంజెస్ డిటెక్ట్ చేయవచ్చు మనం. సో ఆ చేంజెస్ ఏమైనా వస్తున్నాయా లేదా మనం చూసి వాటిని మనం చేంజెస్ ఉంటే వాళ్ళకి డ్రాప్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేయడం కానీ లేదంటే వాళ్ళకి చెప్పడం కానీ, ఇదిగో కొంచెం మీకు చేంజెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటే మీ విజన్ పోకుండా కాపాడవచ్చు అని చెప్పి మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటుగా చూపు పోకుండా ఉండాలి గ్లకోమా అంటే, ఇప్పుడు ఒకటి ఏంటంటే గ్లకోమా వచ్చిన వాళ్ళందరూ బ్లైండ్ కారు,
1: అది
0: చాలా మంది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, ఎస్పెషల్లీ గ్లకోమా పేషెంట్స్. ఎందుకంటే వాళ్ళు చాలా కంగారు పడిపోతారు, అయ్యో నాకు గ్లకోమా వచ్చింది ఎలా నాకు ఇంకా చూపు పోతుందేమో అని చెప్పి. అట్లా ఏమి ఉండదు. సో గ్లకోమా వచ్చినా కూడా మీకు 100% మీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎలా అంటే రెగ్యులర్గా చెక్ చేసుకోవడము, కరెక్ట్గా మెడిసిన్స్ యూజ్ చేయడము, ఫాలోఅప్ చేసుకోవడం అంతే. ప్రెజర్ కంట్రోల్లో ఉన్న రోజులు మన నర్వ్ డ్యామేజ్ కాదు. నర్వ్ డ్యామేజ్ కాకపోతే విజన్, విజువల్ ఫీల్డ్ ఏం డ్యామేజ్ అవ్వదు కాబట్టి మనం నార్మల్గానే ఉంటుంది, విజువల్ ఫీల్డ్ అయినా కానీ విజన్ అయినా కానీ. సో అట్లా మనం రెగ్యులర్ కేర్ తీసుకుంటూ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఇవి చేసుకోవాలి. రెండోది మనకు సిస్టమిక్ డిసీజెస్ ఉంటాయి కొన్ని, డయాబెటీస్, హైపర్టెన్షన్ ఇట్లాంటివి, అవి కూడా మనం కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే కొన్ని గ్లకోమా సెకండ్

0: గ్లాకోమాస్ ఉంటాయి. ఎప్పుడైతే డయాబెటీస్ ఇట్లాంటివి ఉంటాయో అవి కంట్రోల్లో లేనప్పుడు మనకు సెకండరీ గ్లాకోమాస్ వస్తాయి. అట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సిస్టమిక్ బాడీ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంట్రోల్లో పెట్టుకుని మెడిసిన్స్ యూజ్ చేయడం, రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తే యూజువల్గా మన విజువల్ కానీ విజువల్ ఫీల్డ్ కానీ ఏం డ్యామేజ్ కాకుండా మనం 100% సేవ్ చేసుకోవచ్చు.
1: బాగుంది డాక్టర్ గారు, చాలా చక్కగా. అసలు గ్లాకోమా అంటే ఏంది, గ్లాకోమా వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, వాటికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది, ఎంత ముందు గుర్తిస్తే అంత ఈజీగా మనం గ్లాకోమా బారిన పడకుండా ఉండొచ్చు అనే విషయాన్ని మా శ్రోతలకు తెలియజేశారు. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
3: ఫోన్ 08462223111.
4: శ్రోతలు ఇంతవరకు కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు తెలియజేసిన వివరాలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక, రేపు ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. ప్రభాతలహరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
7: ముఖాన మొటిమల
8: హై బాల్,
7: గజ్జా బొబ్బల
8: హై బాల్,
7: నడువుల తామరా
8: హై బాల్,
7: బురద పుల్ల
8: హై బాల్.
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
10: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
11: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 6 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
12: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
13: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
14: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
13: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
14: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
13: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
10: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ

0: అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై ప్రభాత్ అల్హారి కార్యక్రమంలో శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు చిగుల సమస్యలు నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం బలగం సినిమా నుండి ఈ పాట.

0: ప్రభాతల హరి కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట మంగ్లీ రామ్ మిరియాల్ భీమ్స్ బృందం ఆలపించింది. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాతల హరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హ్యాపీ యానివర్సరీ డియర్.
4: సెలబ్రేషన్స్ ఒకటే తక్కువైంది ఇప్పుడు.
3: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
4: ఏమీ కాలేదనే కదా నా బాధ.
3: అంటే
4: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
3: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
4: సంప్రదించండి.
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 3వ తేదీ అనగా రేపు ఉదయం 8:30 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎండాకాలంలో వడదెబ్బ లక్షణాలు, చికిత్స గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

ప్రభాత లహరి కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడింది, పెళ్లి సందడి సినిమాలో ఉంది. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై ప్రభాత లహరి కార్యక్రమం. ఈ ఉదయం 8:30 90 వసంతాల ఆకాశవాణి అంతరంగం ప్రత్యేక రూపకం వ్యాఖ్యానం ఎర్రం రాజుగారు మరియు పి శ్యామలాదేవి గారు, నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రం రాజుగారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 8:30 తప్పక వినండి.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాత్ లహరి కార్యక్రమం. న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా వినవచ్చును స్మార్ట్ఫోన్లో. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒకే ఒక్కడు సినిమా నుండి ఈ పాట. పాడినవారు స్వర్ణలత శ్రీనివాస్.

మీరు విన్న ఆ పాటకు సంగీతాన్ని సమకూర్చారు ఏఆర్ రహమాన్. ఏఆర్ రెహమాన్ శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 4వ తేదీ గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. చివరిగా ప్రభాత లహరి కార్యక్రమంలో మరొక మంచి మాట. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకనగా చూడడం ఇంత తప్పు, ఎదుటివారి మంచితనాన్ని చేతగానితనంగా చూడటం కూడా అంతే తప్పు.

ఇంతటితో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో వింటారు ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: India and US have finalized most elements of first phase of bilateral trade agreement, says Commerce and Industry Minister Piyush Goyal. Uttarakhand's UNESCO World Heritage Site, Valley of Flowers, opened to tourists. 22 rowers included in TOPS development group ahead of Asian Games 2026. And in hockey, India registered dominant 4-1 win over Korea in Men's Under-18 Asia Cup. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30. ఇప్పుడు వినండి 90 వసంతాల ఆకాశవాణి అంతరంగం ప్రత్యేక రూపకం. వ్యాఖ్యానం ఎర్రం రాజుగారు మరియు పి శ్యామలదేవి గారు. నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు. సహకారం ఎర్రం రాజుగారు.

అందరికీ నమస్కారం. ఒక ప్రతిష్టాత్మక సంస్థ ఆకాశవాణికి 90 ఏళ్ల వేడుక ఏది. ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ఆకాశవాణితో అనుబంధం, ఆత్మీయత పెనవేసుకున్న సంగీత, సాహిత్య, నాటకరంగ ప్రముఖులకు, కళాకారులకు, శ్రోతలకు అందరికీ స్వాగతం, శుభ స్వాగతం. మీ ప్రియాతి ప్రియనిస్తం, మీ ఆత్మీయ ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శ్రోతలందరికీ శుభాకాంక్షలు. '1936లో ప్రారంభమైన ఆకాశవాణి కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది. న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో ప్రధాన కేంద్ర కార్యాలయం కలిగిన ఆకాశవాణి ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసుగా ప్రారంభమైంది. ఈ సంస్థకు నోబెల్ బహుమతి గ్రహీత గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్రం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు మాత్రమే ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన దక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ స్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 485 రేడియో స్టేషన్లు, 600కు పైగా ఎఫ్ఎం ట్రాన్స్మీటర్లు, మీడియం వేవ్, షార్ట్ వేవ్ ట్రాన్స్మీటర్లు కలిగిన ఆకాశవాణిలో 45కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలు ఉన్నాయి. 23 భాషలు, 179 మాండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్గా ఘనత సాధించింది.

ఎందరెందరి స్వర సమ్మేళనంతో ఈ వాణి పులకితమైందో, ఎందరెందరి పుంభావ సరస్వతుల పాదస్పర్శతో పునీతమైందో, 1936లో పురుడు పోసుకున్న ఆకాశవాణి 90 సంవత్సరాల తన సుదీర్ఘ ప్రసార ప్రస్థానంలో అందరినీ అలరించింది, నడవడి నేర్పింది, సంస్కరించింది, సలహాలనిచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్న మరెన్నో మాధ్యమాలకు అనుసరణ స్ఫూర్తిగా విరాజిల్లుతోంది. మిత్రులారా, ఈరోజు 90 వసంతాల మన ఆకాశవాణి తన మనసులోని మాటల్ని, జ్ఞాపకాల్ని వినిపించబోతోంది. మనందరం రేడియోలో ప్రసారమవుతున్న ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం.

వాణిని, ఆకాశవాణిని. మిమ్మల్ని ఎంతగానో అభిమానించే, ప్రేమించే ఆకాశవాణిని, మీ మాతృమూర్తిని. మీతో 90 వసంతాల బంధం, విడదీయలేని అనుబంధం.

నా తొలినాళ్ల వైభవం అదృష్టం ఏమిటంటే రత్నాల వంటి ఉద్దండులు కార్యక్రమ నిర్వహణకు నడుం బిగించడం. లబ్ధ ప్రతిష్ఠులు, లలిత కళల్లో అభినవేశం ఉన్నవారు, పాలనాధ్యక్షులు, విద్వాంసులు, విద్యాధికులు నన్ను నడిపించారు. వారిలో కొందరినైనా నేను స్మరించుకోవాలి కదా. నా తెలుగు బిడ్డ బాలాంత్రపు రజనీకాంతరావు గీతం నా తొలి గీతంగా వినిపిస్తున్నా.

ఇక్కడ రజనీకాంతరావు గీతంతోనే ప్రసారం ప్రారంభమైంది కదా. పొద్దు పొడుస్తూనే సూర్యకిరణాల కంటే ముందుగా అందరినీ మేల్కొలిపి భక్తిరంజనితో మీ మనసుకు ప్రశాంతతను చేకూరుస్తున్నా.

0: భక్తిరంజనితో తమిళనాడు మొదలు దక్షిణాది రాష్ట్రాలన్నీ భక్తిభావంతో పులకించిపోయేవి. నా జ్యేష్ఠపుత్రుడు రజనీకాంతరావు ఇన్నెన్ని సేవలు చేశాడు, ఇందరిందరినీ ఈ ప్రాంగణానికి తీసుకువచ్చాడు. అంతేకాదు, కొండ నుండి కడలిదాకా గోదావరి అనే కార్యక్రమాన్ని రూపొందించాడు. నా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి విస్తృతపరిచాడు.
1: అమ్మా, అయ్యో, ఇరుప్రక్కల ఎత్తైన పాపి కొండలు. ఇక్కడ ప్రకృతి దృశ్యం ఎంతో అందంగా హాయిగా ఉంది. ఇక్కడే తూర్పు కనుమల్ని దాటుతావు కదూ. ఇక్కడ లోయ వెడల్పు 300-400 మీటర్లు మాత్రమే.
2: ఈ లోయలోకి వచ్చేసరికి పడవల వాళ్ళు, ప్రయాణికులు కొబ్బరికాయలు కొట్టి హారతులు కానుకలు ఇస్తారు నీకు. ఇక్కడ వడి సుడి లోతు ఎక్కువగా ఉండి వరద వచ్చినప్పుడు యాత్రికులకు పడవల వాళ్లకు కూడా భయం వేస్తుంది.
3: ఈ పాపికొండల ఇరుకులో నుంచి త్వరగా తప్పించుకుని బయటపడాలని నాలో ఆరాటం హెచ్చి నా పరుగులో వేగం హెచ్చుతుంది. ఆ వడిలో నా మనస్సు ఎన్నో లోతైన ఊహలతో సుడులు తిరిగిపోతుంది. అదిగో ఆ కొండ మీది కోయపరుచు పాటలాగే.

అది 1973 జపాన్ దేశం వారి హొసబాంకా పురస్కారం తెచ్చిపెట్టాడు రజనీ. నీకు జోహార్లయ్యా. మద్రాసులో తెలుగువాణిని వినిపించడంలో రేడియో త్రిమూర్తులైన ఆచంట జానకీరాం, అయ్యగారి వీరభద్రరావు, సూర్యనారాయణమూర్తులు ప్రధాన భూమిక పోషించారు. ఆ తరువాత వారిలో దేవులపల్లి కృష్ణశాస్త్రిని ఎలా మరువగలను?

ఈ దేశం గర్వించదగిన కర్ణాటక సంగీత విద్వాంసుడు పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఇక్కడ భక్తజనుల కోసం భక్తి రంజనితో శ్రీకారం చుట్టాడు. లలిత సంగీతంలోనూ తన ప్రావీణ్యతను చూపించాడు. ఆ గళం అచరామరం.

0: తత్వాలు కావవి, జీవన సత్యాలు, ఎన్నెన్ని జ్ఞాపకాలు, ఎందరెందరి శ్రమతో మేధతో నా పేరు ఇప్పటికీ మారుమోగుతుంది. ఈ ఇంట్లో నాటకం రాజ్యమేలింది. బందా కనకలింగేశ్వరరావు, ఆ తరువాత నండూరి సుబ్బారావు, సి రామ్మోహన్ రావు, ఇలా ఎందరో ప్రముఖులు తెలుగు రేడియో నాటకాన్ని సుసంపన్నం చేశారు. అన్నట్లు నా బిడ్డ నండూరి సుబ్బారావు హాస్య చతురుడు.
1: ఏ ఉద్యోగం చేస్తానంటావా గణపతి? ఎన్నాళ్ళని ముష్టెత్తుకు తింటుంది సింగమ్మ చెప్పు. పెద్దతనంలో సుపుత్రుడవై నువ్వు సుఖపెట్టాలి గాని ఊరుకుంటే ఇట ఎంత కాదం. పప్పు హట్ల వంశోద్ధారకుడవైనందుకు నీ చేతి మీదుగా మీ అమ్మని దాటించాలిగా.
2: దాటిస్తాను, అది ఎట్లా గుజేస్తారే మాయా? నేను ఆలోచించి ఆలోచించి మాయా ఒక మంచి ఉద్యోగం సంపాదిద్దామని చూస్తున్నా.
1: ఏమిటది?
2: ఏంటంటే మాయా, నిన్న రాత్రి ఈ ఊళ్ళో గరుడాచలం భాగవతం కట్టింది.
1: కడితే
2: మీరు చూసారా?
1: చూడలే.
2: వాళ్ల భాగవతంలో కృష్ణుడు వేషగాడు ఉన్నాడే, వాడు నా బొందలాగా ఉన్నాడు మావయ్య. ఆ వేషం గనక నేను వేసినట్టు ఆయన, అబ్బా నా టీవీ, నా దర్జా, నా అందం, ఓ అడిగారు. ఇవన్నీ చూసి గోపికలు ఉన్నారే, వాళ్ళంతా నా చుట్టూ మూగిపోరు మావయ్య.
1: గరుడాచలం పక్క వేషం కడతావా గణపతి?
2: ఏ శ్రీ విష్ణుమూర్తి వారు మోహిని వేషం కట్లా?
1: అందుకే
2: అది ఒప్పును, ఇది వేస్తే తప్పునా?
1: నీ కర్మ, నీ కర్మరా, నీ ఇష్టం. నీ చేత అసలు ఒక వీధి బడి పెట్టించి నడిపిద్దాం అనుకున్నా.
2: బతకలేక బడి పంతులు అన్నారు, అది నాకెందుకయ్యా?
0: గణపతి నాటకంతో అతను వినబడటమే కాదు, కళ్లకు కనిపిస్తాడు. ఈరోజు నా 90వ జన్మదిన వేడుక కదా, నా మనసులోని మాటలు ప్రవహిస్తూనే ఉన్నాయి. నా గురించి, నా జ్ఞాపకాల గురించి ఎంత తలచినా తక్కువే. ఇక్కడ నా లోగిలిలో రూపకం విరాజిల్లింది. 1974 సంవత్సరంలో నా బిడ్డ శ్రీగోపాల్ నా ఇంటికి తొలి జాతీయ బహుమతిని తెచ్చిపెట్టాడు, విక్రాంత గిరిశిఖరం.

0: వెలుగుతున్నది నీలాకాశం. ఆ సూర్యదేవుని కాంతి కిరణాలు ఈ శిఖరాలకి కొత్త అందాలు ఇస్తున్నాయి.
1: విక్రాంత గిరి శిఖరం, టెన్సిన్ నార్కే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఘట్టం అది. ఆకాశవాణి జాతీయ పోటీలు ప్రారంభించిన సంవత్సరం అది. సామాన్య శ్రోతలకు రామాయణ, భారత భాగవతాలను తన శ్రావ్యమైన కంఠంతో, విస్పష్టమైన వాచకంతో అందించాడు ఉషశ్రీ. మర్చిపోగలనా నేను?
2: బలరామకృష్ణుడు గొప్ప బాలకులతో వనానికి వెళ్లి పశువులను మేపుతూ ఒక కొండ దగ్గర చేరి దాగుడు మూతలాడుతున్నారు. ఆ సమయంలో వ్యోముడు అనే దానవుడు గొప్ప బాలకుని వేషంతో వచ్చి ఆడుతూ పాడుతూ నలుగురు ఐదుగురు బాలకులను తీసుకుపోయి కొండ గుహలో దాచివచ్చి అలానే అందరినీ గుహలోకి తీసుకుపోతున్నాడు. చివరిసారి కృష్ణుని పట్టుకోవడానికి వచ్చాడు. గ్రహించాడు కృష్ణుడు, తోడేరు మీద ఉరికే సింహంలా దూకి ఓరి రాక్షసాధమా అమాయకులను గుహలో బంధించిన పాప ఫలం అనుభవించు అంటూ వారి కాళ్ళు చేతులు బిగించి పీక నులిమి నేల కూల్చి పరుగు పరుగున కొండ గుహ దగ్గరకు వెళ్లి బండరాతిని కాలుతో తన్ని ముక్కలు గీశాడు.
1: ఒకనొక దశలో రేడియో వినే శ్రోతల సంఖ్యను పెంచినవాడు నా బిడ్డ ఉషశ్రీ. ఆనాటికి ఈనాటికి ఆకాశవాణి వినిపించిన వార్తలకు ఎంతటి విశ్వసనీయత!

0: జాతీయ తెలుగు వార్తలు చదివిన ప్రముఖులతో పాటు ప్రాంతీయ వార్తలు చదివిన కొప్పుల సుబ్బారావు, గద్దె దుర్గారావు వారి స్వరంలోనే విశ్వసనీయత, సాధికారత ధ్వనించేది కదూ. కాలం మారుతోంది. కాలంతో పాటు నా వాణి వినే శ్రోతల అభిరుచుల్లో కూడా మార్పు, కొత్తతనం ఆశించడం సహజమే. శ్రోతల నాడిని పసిగట్టి ఒక సృజనాత్మక శైలిలో వచ్చాడు నా మరొక పుత్రుడు రామం. వినూత్న శబ్ద చిత్రాలతో అందరినీ అలరించాడు. రేడియో రూపకాలను శాసించాడు, శ్వాసించాడు. ఒకటా రెండా, ఏకంగా 10 జాతీయ బహుమతులు సాధించి పెట్టాడు.
1: ఆ యాసిడ్ గాలుల్లో ఆయన కూడా ఎక్కువ కాలం ఉండలేదు.
2: ఇప్పుడు
1: మా క్షమాగ్రహానికి.
0: మహావిశ్వ అనే సృజనాత్మక నాటకం ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర నాటక భాండాగారంలో ఒక నమూనా నాటకంగా, మోడల్ ప్లేగా స్థానం పొందింది. ఏ తల్లికైనా ఇంతకంటే ఏం కావాలి? రామం చిరంజీవిగా వర్ధిల్లు నాయనా. ఈరోజు ఇలా మాట్లాడుతుంటే కాలమే తెలియడం లేదు. తెలుగు వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం నాకెంతో ఇష్టం. విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే నేను విపత్తుల్లో కూడా మీకోసం నిలబడ్డాను. 24 గంటలు మీ చేయి పట్టుకొని నా వాణి వినిపిస్తూనే ఉన్నాను, జాగ్రత్తలు చెబుతూనే ఉన్నాను. 1977 వచ్చిన దివిసీమ ఉప్పెన, 1996 వచ్చిన కోనసీమ తుఫాన్, 2014 వచ్చిన హుద్హుద్ తుఫాన్, 1999 వచ్చిన కార్గిల్ యుద్ధం, 2025 వచ్చిన ఆపరేషన్ సింధూర్, 2001 వచ్చిన కరోనా మహమ్మారి మీతో పాటు నన్ను కలవరపెట్టాయి.

0: అందుకే అప్పుడు ఇప్పుడు చెబుతున్నా, పెద్దల మాటలు పెడచెవిన పెట్టకండి, ఆకాశవాణి మాటల్ని అలక్ష్యం చేయకండి. ఇక మన తెలంగాణ గర్వించదగ్గ కళ జానపదం. ఆనాడు ఆరుబయట పందిళ్లలో ప్రదర్శనలకే పరిమితమైన జానపద కళారూపాలెన్నింటినో సంస్కరించి కళాకారులను ప్రోత్సహించి ఎన్నెన్నో జానపద కళారూపాలను శ్రోతలకు అందించాం. చిందు ఎల్లమ్మ, చుక్కా సత్తయ్య, నిత్య రాములు వంటి వారి గళాల్లో ఆ జానపద కళారూపాలు చిరంజీవులయ్యాయి.
1: గంగలో గంగ మా తల్లి అమ్మ గంగనాడి వివరాలు మరియట్లు గంగను దలచి గత్తి వేసుకురెక్కి జగత శారదమ్మ దయచే ఎత్తి మురకి విఘ్నేశ్వరుని దొలచి చోట నిలిపి మరి విఘ్న వివరాలు మరియట్లు వెనక చూస్తే విఘ్న అయ్యాను రూపం, ముందర చూస్తే విఘ్న మన రూపం, కూర్చుంటే కుందేలు రూపం లేతలే ఎడిపోయినా నడిచిన విఘ్నేశ్వరు నందు రూపవేలు విఘ్నేశ్వరు గొప్ప ఈ పల్ల జడలు పార్వతి వర కుమార

0: పాడీ పంటలో చిన్నమ్మ పెద్దయ్యల సంభాషణ, కార్మికుల కార్యక్రమంలో చిన్నక్క ఏకాంబరంల సంభాషణ విని మురిసిన శ్రోతలు ఎందరో. రాత్రిపూట హరికథా గానం విననిదే నిద్రకు ఉపక్రమించని శ్రోతలు మరెందరో.
1: పరమాత్మ ఉన్నది పుష్టి మానవులకు.

0: భేష్ అర్జున అంటూ పరమాత్మ యొక్క ఆశీస్సులు గైకొని అర్జునుడు కూడా అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఇక పరమాత్మ ఆలోచించాడు, ఇరువురు కూడా వారి వారి యొక్క బాధ్యత నాపై నుంచి సర్వ సైన్యాన్ని కోరుకుని వెళ్ళిరు కదా, ఇక నేను చేయవలసినది ఏమిటి? ధర్మ సంస్థాపనం కాబట్టి మరొక్కసారిగా నేను హస్తినాపురానికి వెళ్ళి ధృతరాష్ట్రుడితో కాస్త విచారించి రానున్నటువంటి మహాభారత యుద్ధాన్ని నివారించడానికి నా వంతుగా ప్రయత్నం చెయ్యాలి అనుకున్నటువంటి పరమాత్మ ఒక్కసారి సరాసరి ఉపప్లావ్యానికి బయలుదేరాడు మహానుభావుడు.
1: మన దేశంలో కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు అందరికీ తెలిసిన హిందీ భాషలో విజ్ఞాన వినోద మేళవింపుతో మాటల పాటలతో అలరిస్తున్న ఆకాశవాణి ముంబై కేంద్రం వివిధ భారతి కార్యక్రమాలను ఆలకిస్తూ ఆనందించే శ్రోతలు ఎందరో. ఈ అనుభూతిని ఎదల మాటున పదిలంగా దాచుకున్న శ్రోతలు కూడా ఇందరెందరో. హలో
2: హలో సైలి.
1: హలో సైలి, కార్యక్రమం వివిధ భారతి సి
2: आप नंदा गुरु दीदी बात कर रहे हो?
1: जी बिल्कुल बिल्कुल.
2: नमस्ते दीदी, 6 महीने के बाद बात हो रही दीदी आपसे.
1: अरे
2: मेरे को 6 महीने के बाद मेरा कॉल लगा, इसलिए इतनी खुशी हो गई दीदी आपसे बात करके, बहुत खुशी हो गई दीदी.
1: अरे हमें भी अच्छा लग रहा है कि आपका कॉल 6 महीने बाद लगी गया आखिर, है ना?
2: जी जी जी जी जी जी.
1: तो अपना नाम तो बताइए, कहाँ से बोल रही है, अपना नाम बताइए.
2: मैं बडनेरा जिला अमरावती से पद्मा तन सिंगारे बात कर रही हूँ दीदी.
1: अरे स्वागत है आपका, कैसी है पद्मा जी?
2: मैं तो बहुत अच्छी हूँ दीदी, आप कैसे हो?
1: हम भी अच्छे हैं. देखिए आपसे बात करके और खुश हो गई, इतनी खुशी आपने दी है मिलके, आप इतना खुश हुई है, आपने इतनी प्यार से मुलाकात की है तो हमें और भी अच्छा लगा आपसे बातें करके, है ना?
2: धन्यवाद दीदी.
1: हाँ, क्या करती है पद्मा जी आप?
2: मैं घर पे रहती हूँ दीदी और घर पे काम धंधा में काम करती दीदी और आपका प्रोग्राम सुनती हूँ. हेलो सहेली जो आता है दीदी, सबकी सहेली ओपन कार्यक्रम सुनती दीदी मैं.
1: हाँ, आप सारे कार्यक्रम सुनती हैं, इतनी खुश रहती हैं, आपका खुश रहने की आदत है आपको?
2: जी जी जी जी, मेरे को इतनी खुशी होती है, रेडियो तो मेरे यहाँ रेडियो 6 बजे से चालू रहता है दीदी.
1: आप हाँ. क्या कहेंगी महिला होने के नाते उन महिलाओं को जो खुश रहना नहीं जानती, घर में सुख शांति नहीं बना पाती?
2: नहीं तो दीदी अपने हिसाब से रहना चाहिए दीदी, किसी हाँ. के साथ झगड़ा झगड़ा से बोलना चाहिए नहीं, किसी को अच्छे से रहना है दीदी.
1: हाँ, कौन से गाना सुनेंगी आप?
2: एक बार मुस्कुरा दो.
1: एक बार मुस्कुरा दो का कौन सा गाना?
2: अरे तो तेरा ऐसे दर्पण में ना समाए.
1: अरे वाह, क्या बात है.

ఆ మాటలు పాటలు మధుర జ్ఞాపకాలై కలకాలం నిలిచే ఉంటాయి. ఇక ముఖ్యంగా శాస్త్రవేత్తల సలహాలు, రైతుల అనుభవ ప్రసంగాలతో సమాజానికి అన్నం పెడుతున్న రైతన్నలకు అందించాల్సిన అసలైన సమాచారం చేరవేస్తూ, అహరహం కొత్త పుంతలు తొక్కుతూ అన్నదాతలకు అండగా ఉంటూనే ఉంటుంది మీ ఆకాశవాణి. ఎందరిని స్మరించుకోవాలి, ఎన్ని కార్యక్రమాలను సమీక్షించుకోవాలి, కేంద్ర సంచాలకులు, కార్యక్రమ నిర్వహణ అధికారులు, ప్రయోక్తలు, నిలయ కళాకారులు, సాంకేతిక సిబ్బంది ఎందరెందరో నా ఖ్యాతిని పెంచారు. అందరినీ పేరు పేరునా స్మరించుకోవాలి. ఎందరో బిడ్డలు, అందరికీ ఆకాశవాణి అందిస్తోంది హృదయపూర్వక శుభాభినందనలు. ఇది ఒక నిరంతర నదీ ప్రవాహం. మీ ఆలనా పాలనా చూడటమే అమ్మ ఆకాశవాణి లక్ష్యం. మీకోసం నా ఈ ప్రసార ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది. రండి, నా చేయి పట్టుకుని నాతోనే నడవండి. నా బిడ్డలైన మిమ్మల్ని చూసుకుంటూ తలెత్తుకు సాగిపోయే అదృష్టాన్ని పదిలపరచండి. మీకోసమే నా పయనం, మీకోసమే నా సర్వస్వం. బహుజన హితాయ, బహుజన సుఖాయ నా ఆత్మనాదం, నా జీవన నినాదం. ఈ అమ్మ ఆకాశవాణిని మరువకండి. ఇది నా

0: మనసు మాట ఈ 90 ఏళ్ల ప్రసార ప్రస్థానం నిరంతరం కొనసాగాలని నా ఆశ, నా ఆకాంక్ష. మీకోసం నేను, మీతోనే నేను.
1: ఇది 90 వసంతాల ఆకాశవాణి అంతరంగం. నాటి రేడియో నుండి నేటి చరవాణిలో శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి. శ్రోతలందరికీ మరొక్కసారి ఆకాశవాణి 90 వసంతాల శుభాకాంక్షలు.

శ్రోతులింతవరకు 90 వసంతాల ఆకాశవాణి అంతరంగం ప్రత్యేక రూపకం విన్నారు. వ్యాఖ్యానం ఎర్రంరాజు గారు మరియు పి శ్యామలాదేవి గారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రంరాజు గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు దాటి 30 సెకండ్లు. శ్రోతల హృదయ రంజని హృదయ రాగాలు కార్యక్రమానికి మా అభిమాన శ్రోతలందరికీ స్వాగతం పలికేస్తున్నాను. మరి ఈ ఉదయం నుండి చాలా మంది రిక్వెస్ట్ పంపిస్తున్నారు, వింటున్న మీరు కూడా మీకు నచ్చిన పాటని రేడియోలో వినాలనుకుంటున్నారా? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్ నెంబర్ 8462245066 అనే నెంబర్కు మీకు నచ్చిన పాట, సినిమా పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు సందేశం ద్వారా పంపించండి. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన కార్యక్రమాలని ఎప్పుడైనా ఎక్కడైనా వినవచ్చును స్మార్ట్ ఫోన్లో. హృదయ రాగాలు కార్యక్రమంలో వెరీ గుడ్ మార్నింగ్ అంటూ గుడ్ మార్నింగ్ అని మీకు కూడా రిక్వెస్ట్ పంపించారు. కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, లక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, చదాప్రియ, సౌందర్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు ముద్దమందారం సినిమా నుండి రచన జంధ్యాల, సంగీతం రమేష్ నాయుడు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాటను వినిపించమని రిక్వెస్ట్ పంపించారు. వీరందరి కోసం ముందుగా ఈ పాట విందాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగా హెడ్స్ పే, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో హృదయ రాగాలు కార్యక్రమం వింటున్న శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలనుకుంటున్నారా? ఇంకెందుకు కలిసాం, వెంటనే మా వాట్సాప్ నెంబర్కి రిక్వెస్ట్ పంపించండి. మా నెంబర్ 8462245066. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకున్నాం చిన్న విరామం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
4: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
3: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
4: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
3: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
5: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9992-7979. నిర్మల్ వండర్లాండ్.
3: డాక్టర్ సీను నాయక్,
4: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
3: సంప్రదించండి
4: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖైల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799090505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15

0: సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
0: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీనొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
4: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
6: ప్రకటన విన్నారు. విరామానంతరం హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించారు. 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణికి సందర్భంగా శుభాకాంక్షలు. ముందుగా ఎర్రంరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేడం. హృదయరాగాలు కార్యక్రమంలో మా కోసం 8 వసంతాలు సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుండి సంఘవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక్ గారి ఇంకా వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించారు వీరి అభిప్రాయాన్ని నిజామాబాద్ న్యూ ఎన్జిఎస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా గారు అలాగే వారి కుటుంబ సభ్యులు ఈరోజు ప్రసారం చేసిన 8:30 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి సందర్భంగా అంతరంగాలు కార్యక్రమంలో వాక్యాతలు ఇరువురు ఎంతో శ్రమించి కార్యక్రమ రూపకల్పన చేసిన మమ్మల్ని అందించిన తీరు అమోఘం. కార్యక్రమం ముగింపు చాలా బాగుంది. ఈ సందర్భంగా వాక్యాతలకు శ్యామలాదేవి గారికి మరియు ఎర్రంరాజు గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలంటూ తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమ ప్రసారం చేసిన నిర్వహణ అధికారికి శ్రీ హెచ్ మోహన్ దాస్ గారికి కూడా మా యొక్క ధన్యవాదాలంటూ న్యూ ఎన్జిఎస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా గారు వారి అమూల్యమైన సందేశాన్ని పంపించారు. ధన్యవాదాలండి. మీకు కూడా మీ అందరి కోసం 8 వసంతాలు సినిమా నుండి ఈ పాట విందాం. గానం కేఎస్ చిత్ర.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.12 మెగాహెర్ట్స్ పే హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ జక్రాన్పల్లి నుండి అఖిల, అరుణ, రాజేందర్, అపర్ణ, రాజేశ్వరి, చిన్నయ్య, సుమ, సునీత, మల్లేష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు అందరి వాడు సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. వీరందరి కోసం ఈ పాట విందాం. పాడిన వారు మల్లికార్జున్, సుమంగళి.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
8: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
9: శ్రోతలు మీరు వింటున్నారు 103.12 MHz హృదయ రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్యను

రంగాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. వృద్ధి రాగాలు కార్యక్రమంలో మాకోసం పాటలు వినిపించండి అంటూ తర్వాత రిక్వెస్ట్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురారి, యశోద, జానకి, రాజు, జయాంష్, ఆర్యన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించారు. వారు తమ వారి అభిప్రాయాన్ని రిక్వెస్ట్లో పెట్టారు. ఈరోజు కార్యక్రమాలన్నీ చాలా బాగున్నాయి. ఆకాశవాణి 90 వసంతాల కార్యక్రమం గురించి చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని శ్రోతలకు అందజేసిన మన ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు ఇతర అధికారులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అంటూ, అలాగే ఎర్రన్ రాజ్ గారికి, సిహెచ్ మోహన్ దాస్ గారికి, శ్యామలా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ, మీకు కూడా మా కార్యక్రమాలన్నీ వింటూ మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. వీరు ఇందల్వాయ్ నుండి నరేందర్, రమేందర్, రమాదేవి, శృతి, నిఖిల మరియు ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం శుభలగ్నం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట విందాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పే అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో హృదయ రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన కార్యక్రమాన్ని వినాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా వినవచ్చును స్మార్ట్ ఫోన్లో. హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
5: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
6: సైబాల్,
5: నడువుల కామరా
6: సైబాల్,
5: బురద పుల్లా
6: సైబాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: హృదయరాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ శ్రీనగర్ కాలనీ నుండి వినోద్ కుమార్, రామ్ నందన్, కూచన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే నిజామాబాద్ మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామం నుండి కూడా రిక్వెస్ట్ పంపించారు ఆద్యారెడ్డి, సువర్ణ, కృతికారెడ్డి, ఖుషి, రిషికారెడ్డి, దావుల ప్రభాకర్ రెడ్డి.

అలాగే అలాగే మాకోసం ఏదైనా పాఠం వినిపించండి హృదయరాగాలు కార్యక్రమంలో అంటూ రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమారాణి వంశీ స్వరూప నిహాల్ సాయినాథ్ సుచిత్ర. అన్నమయ్య సినిమా నుండి ఈ పాట విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత బృందం పాడింది

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

హృదయ రాగాలు వింటున్న శ్రోతలకి ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు చెగుల సమస్య నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. అలాగే శ్రోతలకు మరొక గమనిక. రేపు ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించారు బండారు త్రిమూర్తులు గుప్తా, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, రేవతి, జగదీష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపుర గ్రామం ఎన్టీఆర్ కాలనీ నుండి. అలాగే మా కోసం హృదయ రాగాలు కార్యక్రమంలో ఏదైనా పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. భూదాన్ పోచంపల్లి నుండి మాధవి, ఆంజనేయులు, రామకృష్ణ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే ఆర్మూర్ రామ్నగర్ నుండి కూడా రిక్వెస్ట్ పంపించారు ప్రేమ్నాథ్, కళావతి, ప్రీతి, శకుంతల, అనురాధ, వికాస్, శ్వేత, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం చిత్రం సినిమా నుండి ఈ పాట విందాం.

0: కోతి లెక్క ఉంటాడు కానీ రామస్వామిని ఎవడన్నా ఏమన్నా అన్నాడనుకో కుక్కని కొట్టినట్టు కొడతాడు.
1: అసలు నిన్న ఎవడరా మాట్లాడమంది
0: సారు, ఇప్పుడు
2: నోరు మూసి పక్కన లాక్కి వెళ్ళిపోతాడు.
3: నోరు ఇప్పని వద్దా.
4: అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకములో అవిక్రమ పరాక్రముండు కురువంశోద్భవుండు సుయోధనుండు.

0: క్లైమాక్స్ లా ఫైటింగ్ చురు అయింది. భీముడు గద తీసిండు పిచ్చిండు, దుర్యోధనుడు గద తీసిండు పిచ్చిండు, ఎవ్వడి తొడలు అల్లాలు కొట్టుకున్నారు. ఆడుగొట్టిండు, ఈడుగొట్టిండు, ఆడుగొట్టిండు, ఈడుగొట్టిండు, తలకాయ మీద కొట్టి కాలు మీద కొట్టిండు, కాలు మీద కొట్టి తలకాయ మీద కొట్టిండు, కొట్టిండు కొట్టిండు. అరే ఎంతైనా భీముడు హీరో కదా భాయ్, దుర్యోధనుడు ఖాళీ విలన్. ఏమైతుంది, భీముని చేతుల కుక్క సావు దచ్చిడు.
1: అయ్యో మళ్ళీ గుర్తు చేశాడ్రా.
2: అయితే ఇప్పుడు ఎట్లా,
1: నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అబ్దుల్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు సార్, నువ్వు చెప్పు.
2: రే శ్రీశైలం మధ్యలో వచ్చాడు కదా, కానీ నువ్వు చెప్పరా సాలే.

0: ఒక్క దేశం గంతే బాగా మారిపోయింది.
1: ఎలా మారిపోయింది?
0: అదే మారిపోయిందని చెప్పినా కదా.
1: అదే ఎలా మారింది?
0: ఎన్నిసార్లు చెప్తారు భయ్, టాప్ బాటమ్ ఫోటోలు మారిపోయింది అంతే.
1: చెప్తావా లేదా?
0: చెప్పా.
1: చెప్తావా లేదా? చెప్పా.
0: నీ దండం పెడతా. చెప్పా.
1: చెప్పా.
0: కొడతారా? అందరూ కొడతారా?
1: డౌటా?
0: డౌట్ ఏం లే, చెప్పినా చెప్పకుండా కొడతారు. మ్యాటర్ అసుంటిది. మీ క్షేత్రాల్లో నేను తావనీకి కుక్క లెక్క మారింది భయ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: కార్యక్రమంలో వారి అమూల్యమైన సందేశాన్ని పంపించారు. కార్యక్రమాలపైన వేముల నరసింహరావు గారు, 90 వసంతాల ఆకాశవాణి అంతరంగం, ఒకరా ఇద్దరా ఎందరో మహానుభావులు, వారి అంతరంగం నుండి వెలువడిన తత్వబోధనలు జీవన సత్యాలు కాక మరేమిటి. మన్యశ్రీ బాలమురళీకృష్ణ గారు తమ గల మాధుర్యంలో ఆలపించిన గీతం మౌనమే నీ భాష ఓ మూగ మనసాలో మనసు మర్మాన్ని తెలియచెప్పారు. ఇంకా ఎందరో శ్రీకొప్పుల సుబ్బారావు గారిని, ఉషశ్రీ గారిని మరెందరినో స్మరింపచేసిన, ఇంకా ఎందరో మదిలో ఉండి గుర్తుకు రాని వారు అలనాటి మధుర స్మృతులను మననం చేస్తూ స్మరింపజేసిన

శ్రీమతి పి శ్యామలాదేవి గారికి మా వందనములు. అలాగే ఎర్రంరాజు గారికి, కార్యక్రమ నిర్వహణ గారికి, శ్రీ హెచ్ మోహన్ దాస్ గారికి మా కృతజ్ఞాతి అభివందనలు అంటూ తెలియజేశారు. ధన్యవాదాలండి. మా కార్యక్రమాలపైన మీ అమూల్యమైన సందేశాన్ని పంపించారు. ఇలాగే మా కార్యక్రమాలన్నీ వింటుంటూ మీ అమూల్యమైన సందేశాన్ని పంపించగలరు.

హృదయ రాగాలు కార్యక్రమంలో మా కోసం పాటను వినిపించండి అంటూ తర్వాత రిక్వెస్ట్ పంపించారు. వీరు ఆవారా సినిమా నుండి పాటను వినిపించండి అంటూ హైదరాబాద్ వనస్థలీపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, సాయికృప ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే హృదయ రాగాలు కార్యక్రమంలో మా కోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు వరంగల్ జిల్లా ఉర్సు గ్రామం నుండి చీరాల రాంబాబు, చంద్రకళ, పవన్ రాజ్, గణేష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: ఇష్టమైన పాట అని వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వెంకటరెడ్డి, సంజీవరెడ్డి, సావిత్రి రమణమ్మ, బ్రహ్మానంద్ రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు మా కోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: రుధిరాగలు కార్యక్రమంలో చివరిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, భవానీ, సుప్రియ, శ్రీకాంత్ గౌడ్ వీరు ఏదైనా పాటను వినిపించండి పోరు తెలంగాణ సినిమా నుండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. అలాగే హృదయరాగాలు కార్యక్రమంలో మా కోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి కీర్తిరాజ్, సరోజ, సంతోష్, లక్ష్మీ, ప్రియ ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే జగ్రాంపల్లి నుండి కూడా రిక్వెస్ట్ పంపించారు. తర్ణం, టాబు, రయాన్, కుల్దు ఇంకా వారి స్నేహితులు. అలాగే నిజామాబాద్ పూలాంగ్ నుండి కూడా రిక్వెస్ట్ పంపించారు. వహీద్ రుమానీ, మొహమ్మద్ జమీర్, ఫసీ, జునీద్, జుబీర్, ముక్రమ్, నుమాన్, ఫుర్ఖాన్, జాకీర్, ఫజీల్ ఇంకా వారి ఫ్రెండ్స్ వీరందరి కోసం పోరు తెలంగాణ సినిమా నుండి వందే మాతరం శ్రీనివాస్ పాడిన ఈ పాట విందాం చివరిగా.

0: మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాల్లో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అందాక ఇదే పాట విందాం.
1: హైదరాబాద్ కేంద్రం సమయం 10 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధాని తెలియజేశారు. రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని గన్ పార్కులో ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న రాష్ట అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్టమూ అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని, రైతులను శ్రీమంతులుగా చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్ట్రావతరణ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందించి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నదే లక్ష్యమని, ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశంలోని 23 ఐఐటీలతో పాటు ఇతర విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా కౌన్సిలింగ్ ఈరోజు ప్రారంభం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వరవిక్రయం నాటకం వింటారు. రచన కీర్తిశేషులు శ్రీ కాళ్లకూరి నారాయణరావు గారు, రేడియో అనుసరణ దర్శకత్వం శ్రీ మల్లావజ్జల సుబ్రహ్మణ్యం.

0: ವರವಿಕ್ರಯ ನಾಟಕ. ರಚನಾ ಕೀರ್ತಿ ಶೇಷುಲ್ ಶ್ರೀ ಕಾಳ್ಳಕೂರಿ ನಾರಾಯಣರಾವ್. ರೇಡಿಯೋ ಅನುಸರಣ ದರ್ಶಕತ್ವ ಮಲ್ಲಾವಜ್ರ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ.
1: అమ్మా, పంతులు గారున్నారా?
2: మీ పేరేమి?
1: నా పేరా? నా పేరు ఒక విధంగా గడిచి చచ్చిందా. చిన్నప్పుడు పేరడని పేరిగాడని అనేవారు. కాస్త ముదిరిన తర్వాత పేరన్నని పేరయ్యని అంటూ వచ్చేవారు. ఇప్పుడిప్పుడు పేరి శాస్త్రులని, పేరి భోట్లని, పేరావధాన్లని, పేరి చేయిన్లని అంటున్నారు. ఇక ముందేమంటారో ఈశ్వరుడికే తెలియాలి.
2: నాయన గారు భోజనం చేసున్నారు, అలా కూర్చోండి.
1: అమ్మా, ఆ కనబడేది మీ అక్కయ్య అనుకుంటాను. మీ పేర్లేంటమ్మా?
2: నా పేరు కమల, మా అక్క పేరు కాలింది.
1: ఏం చదువుకుంటున్నారు?
2: ఇది వరకు ఇంగ్లీషు తెలుగు చదివేవారము, ఇప్పుడు హిందీ సంస్కృతం చదువుతున్నాం.
1: ఓ అబ్బో, నా ఇల్లు బంగారం అయితే నాలుగు భాషలే. అయితే అమ్మాయి, అల్లిక కుట్టు ఇవేమైనా చేతనవునా అమ్మా? ఇదిగో ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాను అనుకుంటావేమో. ఈ రోజుల్లో పెళ్లి కుమార్తెలకు కావలసిన లక్షణాలు ఇవే, అందుకోసం అడుగుతున్నాను. అరుగో, పంతులు గారు వస్తున్నారు.
3: ఏమి, పేరయ్య గారు ఎండలోనే వచ్చినారే.
1: సరే సరే, ఎంత మాట, తమ సెలవైనాక తక్షణం చేతులు కట్టుకుని వాలాలి కదా.
3: అమ్మాయిలను చూచినారు కదా, వీరికే ఇప్పుడు వివాహములు కావలసినది. అమ్మా, మీ అమ్మ పిలుస్తోంది, పోయి చూడు.
1: అయ్యా, తమ గోత్రమేమి?
3: కౌశికస గోత్రము. సంబంధములు ఏమైనా సానుకూలపడునా?
1: సంబంధాలకేమి లోడు చెప్పండి. కో అంటే కోడి సంబంధాలు. అయితే సరే, వేలు పెట్టి చూపడానికి వెలితిలేని సంబంధం సందర్భపడాలి కదా.
3: అది సరే, గాని అసలు సంగతి మీతో చెప్పనేలేదు. నేను వరశుల్కము నేరమనే వాదములోని వాడను. ఈ దురాచారము మాన్పించవలనని ఇప్పటికి 15 ఏళ్ల నుండి పాటుపడుచున్నాను. ఈ కారణముల చేత ఈ పిల్లలకు కట్నమిచ్చి పెండ్లు చేయటకు ఇష్టము లేక.
1: తెలిసింది తెలిసింది, అక్కడికి ఆగి ఒక్క మాటకు సమాధానం చెప్పండి బాబు. 15 ఏళ్ల నుంచి పాడుపడుతున్నారు కదా, ఇప్పటికి ఒక్కరి చేతనైనా మాన్పించగలిగారా? ఒట్టిది బాబు, ఒట్టిది. మచ్చుకైనా మానేవారుండరు.
3: అట్లయినా కట్నములేని సంబంధము కన్నొడుచుకున్నా లభింపదన్నమాటేనా?
1: 100 ఏళ్లు తపస్సు చేసినా లభించదు. ఏమండోయ్, ముందు ముందు చీట్ల మీద రేట్లు రాసి షాపులలో వస్తువులు కంటించినట్టుగా పెళ్లి కుమారుల మొఖాళ్ల మీద అంటిస్తారని కూడా అనుకుంటున్నారు.
3: రామరామ, రాను రాను దేశం ఏ స్థితిలోనికి వచ్చింది?
1: అయ్యా, మీరు దీనికే ఆశ్చర్యపోతున్నారు.
3: సరే గాని సంబంధములు ఏమున్నావో చెప్పినారు కారు.
1: చెబుతా చెబుతా, ఇద్దరికి ఈ సంవత్సరమే చేయదలిచినారా?
3: సంబంధములు అమరితే ఇరువురకు ఈ సంవత్సరమే చేయవలనని ఉన్నది. అయినా కాలింది మాట ముందు ఆలోచింపుడు.
1: అలాగైతే సంబంధాల విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? మీకు కావలసింది చదువా, చక్కదనమా, సంపత్త, సాంప్రదాయమా, లేక చదువు సాంప్రదాయమా, సాంప్రదాయము సంపత్త, సంపత్తు చక్కదనమా, చక్కదనము చదువా, చదువు సంపత్త, ఎలా ఉండాలంటారు చెప్పండి.
3: నాకేమో చదువు సాంప్రదాయము వీనిపై ఉన్నది, మా ఆవిడకేమో చక్కదనము సంపత్తు వీనిపైన ఉన్నది. మీరు మా ఉభయుల కోరికలు తీరునట్లు చూడవలెను.
1: అంటే నాలుగు ఉన్నవాడు కావాలన్నమాట బాబు. కానీ నాలుగు ఉన్నవాణ్ణి నేను కాదు సరికదా, నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా తేలేడు.
3: అయితే చదువు కాస్త కలిగిన సంబంధమే చూడండి.
1: అయ్యా, కలిగిన వారి కోసం చూడాలి అంటే కట్నం కాస్త హెచ్చుగాక మానదే.
3: సరే కానివ్వండి, సమయమును బట్టి నడువక తప్పునా.
1: అయితే ఇంకే, మీరా పాటి ధైర్యం ఇచ్చారంటే కొండ మీది కోతిని తేగలను. అయితే అడగడం మరిచాను, ఇంతకు ముందే అమ్మగారికి మీకు ఏదైనా సంబంధం దృష్టిలో ఉంటే వేగరని చెప్పండి, నా పని మరింత సులువవుతుంది.
3: చెప్పమనదరా, మా ఆవిడ బుద్ధికి సింగరాజు లింగరాజు గారి దత్తపుత్రుడు, అదే అతనే నాకు కూడా రవంత నచ్చినాడు.
1: ఆ పిల్లవాడు ఆలోచింపదగిన వాడే. బిఏ 3rd year చదువుతున్నాడు, చూపరి. ఆ పిల్లవాడికి మన పెద్దమ్మాయికి 1-2 కాదు 3 ఏళ్లు తేడా.
3: సరే, ఆ సంబంధం మా పెద్దమ్మాయికి ఆలోచించండి.
1: ఆలోచించడానికి ఏమీ లేదు గాని, లింగరాజు గారు లిక్కికి లిక్కి అనే మనిషి, కట్నం దగ్గర కంఠానికి ముడి ఉండదు. సరే, సర్వ విధాలా ప్రయత్నం చేద్దాం. అయితే అమ్మాయిలిద్దరికీ బాలతొడుగులు ఏపాటుంటాయి?
3: 10,000 రూపాయల వరకు ఉండును. అవిగాక వారి బారసాల నాడు వారి మాతామహుడు వారికి వ్రాసిచ్చిన 10 ఎకరాల భూముల వల్ల 10,000 వస్తాయి.
1: అలాగైతే ఇంకెంత భయపడవలసిన పని లేదు. మీరన్నట్టు పెద్దమ్మాయి సంగతి ముందు తేల్చుకుని ఆ వెనుక చిన్నమ్మాయి సంగతి ఆలోచిద్దాం.
3: మరి మరలా మీ దర్శనం ఎప్పుడు?
1: రేపు దుర్ముహూర్తం పోగానే లింగరాజు గారింటికి వెళ్లి సంగతి సందర్భాలు చూసుకుని సాయంకాలానికి వస్తాను.
3: మంచిది.

0: అబ్బా, ఇక స్థిమితముగా కూర్చుండి ఈ పూటతో కాలదోషము పట్టు కాగితములేమైనా కలవేమో చూడవలయను. పనివచ్చినచో ప్రాణములైనను పోనీయదగును కాని పైన సొమ్ము పోనీయకూడదు కదా. అయినా ప్రాణంలో ఏమున్నది, గాలియేగా, పైక మట్టిదా? ఆహా, ప్రపంచమంతయు దానిలోనే ఉన్నది. కనుకనే ధనమూలం ఇదం జగత్ అన్నారు. అవును, ఎన్నడూ లేనిది ఈ పూట ప్రాతకాల లక్ష్మీ ప్రార్థనము మాట పరాకుపడి తిని కదా. భగవతి భాగ్యలక్ష్మి ప్రణామంబు. నీ దాసానుదాసుండ నీ పాదముక్తుండ నీ దివ్య రూపంబె నిత్యంబు భావింతు, నీ దివ్యనామంబె నిక్కంబుగా కూడా నిద్రలో చింతింతు. నా దిక్కు నా మ్రొక్కు నా అండ నాదండ నీవేసుమా, నా పూజలంగొంచు ఆ ఇల్లు నేలమట్టంబు గావించి నా ఇంటి కిందెచ్చి నాకు ఇచ్చుచుండగదే కన్న తల్లి. నమస్తే నమస్తే నమః.
1: బాబుగారు, 10 కావచ్చింది, వంట సామాన్ ఇస్తారా?
0: నీ వంట వల్లకాడు గాను, నీకింత తిండి ఆవేమిరా? ధనుర్మాసము తప్పడమునకై ఎవరైనా పిలుతురేమో కాసింతసేపు కనిపెట్టకూడదు.
1: సరే, మీ ఇష్టం, రాత్రి పద్దులు రాసుకుంటారా?
0: అదిగో ఆ మాటన్నావు, సరి. ఏది చెప్పు, బియ్యం ఎన్నిరా?
1: మనుమెట తక్కువ మానేడు.
0: వంటకట్టెలు
1: 3,
0: పిడుకలు
1: 2,
0: నిప్పు పుల్ల.
1: నిన్న మధ్యాహ్నం చీల్చిన పుల్లలో నిలువ బాపత సగం.
0: మరి ఉప్పో?
1: ఉద్ధరణడు.
0: చింతపండు ఎంతరా?
1: నిన్న మధ్యాహ్నం పులుసులోకి పిసగ్గా నిలవ ఉన్న తుక్కు.
0: ఉట్లేమి చేసినావురా?
1: ఉంచాను పూటకి.
0: మిరపకాయలు
1: 3.
0: మాగాయి?
1: అమ్మగారికో టెంక, అబ్బాయి గారికో ముక్క.
0: గంజి?
1: గరిటెడు మీకు, అరిగరిటెడు అబ్బాయి గారికి పోశాను.
0: మిగిలింది ఏం చేశావురా?
1: చొద్దన్నంలోకి సరిపెట్టాను.
0: మరి నువ్వేం తిన్నావురా?
1: బజార్లో నుంచి బంగాళదుంపల కూర తెచ్చుకున్నాను.
0: ఏడిసినట్లుంది, కాని ఎన్నడూ ఇలాంటివి ఇంటికి కొని రాకు. ఆ వాసన తగిలి అబ్బాయి కూడా పాడు కాగలడు, తెలిసినదా? ఇదిగో కరివేపాకు చెట్టు మీద కాకి గూడు పెట్టింది, గడతో దానిని పడద్రోసి ఈ పూటకు పొయ్యిలోకి సిద్ధం చేసుకో. ఒరే కరివేప మండ రాలినచో కడుపు చీల్చదను సుమా.
1: రామరామ, పక్షిగూడు పడగొట్టడం పాపం కాదండి?
0: పాపమేమిట్రా నీ బొంద. కరణామ సంవత్సరంలో మా ఇంటి వంటంతయు కాకిగూడతోనే వెళ్లిపోయినది.
1: ఇదేమిటండి, ఇంత ఘోరం ఎక్కడ నేను చూడలేదు. ఇలాంటి పనులు మాత్రం ఇంకెప్పుడు చెప్పకండి.
0: దరిద్రపు కుంకలకు ధర్మ పన్నాలు మెండు.
2: మహదైశ్వర్యాభివృద్ధిరస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, రాజద్వారే రాజభవనే రాజసభే రాజసమీపే సర్వదా దిగ్విజయమస్తు.
0: ఏమి పేరయ్యే, ఏదో పని మీద వచ్చినట్టున్నావే.
2: ప్రభువుల వద్దకు పని లేందే రాగలవా?
0: అయినా అటు కూర్చుండి అది ఏమిటో చెప్పుడు.
3: ఈ మహానుభావుడి దగ్గర ముక్కు సూటిగా పోకూడదు, ముందు దారి తొక్కుతాను.
2: అయ్యా చెప్పడానికే ఉంది, ఫస్ట్ క్లాస్ పార్టీకి బదులు కావలసి వచ్చాను.
0: ఎవరికయ్యా? ఏ పార్టీ?
2: ఎవరికో తర్వాత చెబుతాను, కాని బదులు కావలసింది మాత్రం 25,000.
0: వడ్డీ వాటముగా వేయించగలవా?
2: వడ్డీకే, వాజిబీ ప్రకారం పుచ్చుకోండి.
0: వడ్డీకి వాజిబీ ఏమిటయ్యా? ఆసామిని బట్టి, ఆస్తిని బట్టి, అవసరాన్ని బట్టి ఉండును. ఇదిగో పేరయ్యా, నీ తోడు 5 రూపాయల చొప్పున నిన్ననే 30,000 ఇచ్చాను.
2: అయితే కుదరదండి, 1 రూపాయి అంటే ముచ్చటగా ముద్దు పెట్టుకుని ఇచ్చేవారున్నారు సెలవు.
0: అగలగకు, అంత తొందర పడకూడదయ్యా. ఆస్తి మాట చెప్పవేమిటయ్యా?
2: ఆస్తికేమండి, అవ్వల్ రకం ఆస్తి. 60 ఎకరాల సర్వదుంబాల ఈనాం భూమి, 10 ఎకరాల బత్తా నారింజ తోట, 6 ఎకరాల అంటుమామిడి తోట, 9 ఎకరాల తుమ్మబీడు. ఇదే ప్రథమ తనక, ఇక విడిపించుకునేది కూడా కాదు.
0: సరే, 3 రూపాయల చొప్పున ఫైసలా చేయించవయ్యా.
2: 3 లేదు, 2 లేదు. నా కమిషన్ దగ్గర మీరు నలుపు పెట్టకుండా ఉంటే 2 రూపాయల వరకు రుద్దుతాను.
0: నీ కమిషన్ మాటకేమయ్యా, నీవెక్కడికి పోదువు, నేనెక్కడికి పోదును. ముందు కాగితములు తెమ్ము, చూతము.
2: కాగితాలకే, రేపు ఈ పాటికి కాకితో రప్పిస్తాను. అయ్యా అన్నట్లు అడగడం మరిచాను, అబ్బాయికింకా వివాహం చేశారు కాదు, సమయం కాకనా సంబంధాలు రాకనా?
0: సంబంధాలు రాకేమీ, సమాధానం చెప్పలేకే చచ్చిపోతున్నాను. అన్నట్లు నీవు పెండ్లిళ్ళ బేరకాడవు కదా, నీ ఎరుకలో చక్కని సంబంధమేమైనా ఉన్నదా?
2: చక్కందో గిక్కందో నాకు తెలియదు. సానుకూల పడుతుందో లేదో అంతకంటే తెలియదు. పడితే మాత్రం బంగారానికెత్తుకెత్తైన సంబంధం ఒకటి సర్వసిద్ధంగా ఉంది.
0: ఎవరయ్యా వారు?
2: పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారికి ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తెకు 17 ఏళ్ళు, చక్కగా చదువుకుంది.
0: సరే కాని కన్యకు చదువు చక్కదనము కావు కావలసింది. ఇంతకు కట్నం ఏ పాటి ఇవ్వగలరు?
2: అదిగో అక్కడే ఉంది తంట. ఆ పిల్లలిద్దరికి ఒంటిన 20,000 రూపాయల బాలతొడుగులున్నాయి. 10,000 రూపాయలొచ్చే మాతామహుడిచ్చిన మాన్యాలున్నాయి. అందువల్ల కట్నం లేకుండా చేసుకుంటామని కావలసినంతమంది కాళ్లకాడికొచ్చి తిరిగిపోతున్నారు.
0: అయితే పేరయ్యా, ఆ పిల్ల ఒంటిని అచ్చంగా బంగారపు తొడుగు ఉండుగాక, 60 పుట్ల మాన్యం ఉండుగాక, గౌరవం కొరకు పాకులాడేవాడు ఎవ్వడైనా కట్నం లేని సంబంధములకు ఇష్టపడునా?
2: అలాగైతే గౌరవార్థమని మెడలు విరిచి కాస్తో కూస్తో ఇచ్చేలాగూ చూడాలి. ఏమాత్రమంటారు?
0: అసలు ఆయనకున్న ఆస్తి ఏమిటో చెప్పావు కావు.
2: ఆయనకున్న ఆస్తి ఏమిటో అందరూ ఎరిగింది. 10 సంవత్సరాలు ఉద్యోగం చేసి లంచం తీసుకోవడం ఇష్టం లేక ఆ ఉద్యోగానికి కూడా హస్తోదకాలిచ్చి హాయిగా రాట్నం ముందు పెట్టుకుని కూర్చున్నారు. అయితే పిత్రీయంబాపతు 10 ఎకరాల భూమి ఉంది. పన్నులు పోగా 10 ఎకరాల వల్ల 10 పదులు 100 బస్తాలు వస్తాయి. వారు కాపురం ఉన్న మేడ కూడా ఉంది.
0: అట్లయినచో అటువంటి పెద్ద మనుషులను మనమంత ఇబ్బంది పెట్టుట న్యాయము కాదు. ఆ మేడ వారుంచుకుని ఆ 10 ఎకరముల పొలము వ్రాసి ఇచ్చి అందము కొరకు 30,000 రొక్కము, వెండి చెంబు, వెండి కంచము, వెండి పావుకోళ్లు, 5 రోజుల పెళ్లి చేసి 5 దినములు 5 పట్టుతాబిదాలు, ఇటువంటి మాత్రము ఇమ్మనమను. నా భారీతనము బాగుగానున్నదా?
2: బాగేమిటి, బంగారపు తునకలాగా ఉంది. కాకపోతే కార్యమైన మర్నాటి నుంచి కన్యాదాతలు అన్నమో రామచంద్ర అని ఆ వీధినా ఈ వీధినా పడి అనుక్కు తినవలసి మాత్రం ఉంటుంది. బాబు, మీ బేరం కుదిరే బేరం కాదు, నేను సెలవు పుచ్చుకుంటా.
0: ఆగు ఆగవయ్యా, అన్నిటికీ ఒకటే తొందర. అయినా నీ అభిప్రాయం ఏమిటి?
2: 10,000కైతే వెంటనే కుదురుస్తాను. అంతకు పైన అయితే ఆ సంబంధం మీకు దక్కదు.
0: అది సరే కాని ఈ పిల్లవాణి కింద నాకింత సొమ్ము ఖర్చయిందో ఎరుగుదువా? తృప్తిగా వాళ్ల వల్ల రాబట్టి తృణమో పనమో నా వల్ల తినాలి గాని నీ సొమ్మే పోయినట్టు నిగిడదవేమయ్యా? అయినా పురుషోత్తమరావు గారు నాకంటే పూర్వపు చుట్టమా ఏమిటి నీకు?
2: అలాగన్నారు గనక అసలు సంగతి మనవి చేస్తాను వినండి. ఆయన కట్నం లేని సంబంధం చెయ్యాలని ఆలోచిస్తున్నారు. నా బలవంతం మీద మహా పెడితే మరో 2,000 కంటే పెట్టరు. అందుచేత మనం కొంచెం మారుత్రోవ తొక్కాలి. ఆయనతో కట్నం మాటేమీ ఖచ్చితంగా చెప్పకుండా మంచి రోజు చూసి మాట్లాడే నిమిత్తం మన ఇంటికి తీసుకొస్తారు. సరిగ్గా ఆ సమయానికే వివాహాల వీరయ్యగాడొచ్చి వేలం పాటలోకి దించేలాగు ఏర్పాటు చేస్తారు. ఆ పాటలో పంతులు గారికి కొంచెం ఆవేశం ఎక్కించి 30,000 వరకు పాడిస్తాను. నాకేమిస్తారో న్యాయంగా సెలవివ్వండి.
0: ముష్టి 30,000 కోసం ఇన్ని ముచ్చట్లా? అందులోనే నీ ముడుప. చాలు చాలు, అధమపక్షం 50,000 అయినా లేకున్నా మనకా సంబంధం అక్కర్లేదు.
2: అబ్బా లింగరాజు గారు అసాధ్యులు కదా. సరే సచ్చో ముతమారో 50,000 అనిపిస్తాననుకోండి, అందులో 5,000 నావి, మిగతావి మీవి, ఇష్టమేనా?
0: అదిగో అదిగో అదే పనికిరాదు. అందులో అరకాని బొర్రి పడటానికి వీలులేదు. నీ 5,000 నీవు పైగా రాబట్టుకోవలసిందే.
2: సరే నా తంటాలేవో నేను పడతాను, వీరయ్య గారిని పంపుతాను. కానీ వాడు మీరు ముందు కాస్త కూడబలుక్కోండి. పని జరిగాక వాడికో 100 రూపాయలు మాత్రం పారేయండి.
0: దానికేమయ్యా, తర్వాత నీవో నేనో లేదని పంపితములేమో.
2: సరే అన్నట్టు ఆభరణాల సంగతి చెప్పారు కాదు మీరు. ఆభరణాల మాట చెవిన పడితే గాని ఆడంగులకు వేడి పుట్టదండి.
0: వెర్రివాడ, మా పిల్లకు మేము తక్కువ చేసుకుంటామా? అప్పుడు హడావుడి పడవలసి వచ్చునని 10 తులాల నగలు చేయించి సిద్ధంగా ఉంచాను.
2: సరే ఇంకే, నాకిప్పటికి సెలవు.
0: అన్ని విధములా ఈ బేరము అనుకూలమైనదే. విన్నావా, మున్నంగి వారికిని మా

0: రూపాయలు.
1: మా పంతులు గారు మరి ఒక్క 1000 రూపాయలు.
2: ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ వద్దు సుమా వద్దు, మా పంతులు గారి సంగతి తెలియక మహా జోరుగా వస్తున్నావు, మాట దక్కదు సుమా.
1: పేరయ్యా, నీ బెదిరింపులకు నేను జడిసేవాణ్ణి కాను, మా పంతులు గారు పెట్టమ్మన్నంత వరకు పెట్టి తీరుతాను.
0: సరే కానిమ్మో, 35,000.
1: 38,000.
0: 40,000. రా, ఎంత వరకు రాగలవో.
1: రాక విడిచిపెడతానా? 42,000.
0: 45,000.
1: 47,000.
0: 48,000.
3: వీరయ్యా, వీరి కింద ఖాయపరపవచ్చునా?
1: అప్పుడేనా? 50,000.
2: బాబు, ఈ బేరం మనకు కుదిరేది కాదు, లేవండి.
0: అయ్యా, సెలవు తీసుకున్నామన్నదరా.
3: సందర్భములన్నీ తమరు స్వయముగా చిత్తగించుచున్నారు, నిపము నాపై పెట్టుట న్యాయమా?
0: సరే, మీ చిత్తము.
4: కుంపదీసి బేరం గోవిందా కుట్టదుగా సుమా.
3: వెర్రివాడ, పేరయ్యా అంత పెయ్యమనుకుంటివా?
1: నన్ను మెచ్చుకోరేం, నా పాట నేను ఎలా అప్పగించాను?
5: పంతులు గారు బహుదూరం వెళ్లారు, ఇంత దూరం వెళ్లడం నాకిష్టం లేదు. నిజానికి నిలువెడు ధనమిచ్చినా ఈ పాటి పిల్లవాడు ఇక సందర్భ పడడు.
0: పోనిండు, ఇంకను రవ్వంత దూరము పోయి చూతమా?
5: పోవుటకేం పోవచ్చును, కానీ ఆ సులువు బలువులు ఆలోచించుకోవలసిన వారు మీరు. అమ్మగారితో ఆలోచించమా అంటే అవకాశం లేదు. మనం మళ్లీ వచ్చేసరికి ఈ వివాహాల వీరయ్య మంగళం పాడేస్తాడు.
0: అనవసరంగా ఆలస్యమే గాని అది మాత్రం ఏం చెప్పగలదు. ఇంకొక మాట అని చూతము రండు.
5: అయితే ఒక పని చేయండి, ఆ వెధవతో వేలం పాట నాకిష్టం లేదు. ఆఖరి మాటని ఇంకో 5,000 అమాంతంగా పెట్టండి. దానితో దిమ్మ తిరుగుతుందా? తిరుగుతుంది. తిరక్కపోతే తిన్నగా ఇంటికి తిరిగి చక్కా పోదాం. ఏమి సెలవు?
0: సరేలేండి. అయ్యా లింగరాజు గారు, మరి యొక్క మాట అయిపోవదమని మరలా వచ్చినాం. ఇంకొక 5,000 ఇచ్చదము. ఇష్టమున్నా మా క్రింద స్థిరపరుపుడు, లేదా ఇంతటితో మాకు సెలవు.
3: మూర్తిరాజు పంతులు గారి కింద స్థిరపరిచినట్లు ఉత్తరం వ్రాయటం మొదలుపెట్టినానే. సరే, సమాప్తి కాలేదు కనుక దోషము లేదు. ఏమి వీరయ్యా, వీరి కింద స్థిరపడిపోవచ్చునా?
1: వారు నాకిచ్చిన వర్ది ఎంతవరకు, అంతవరకు పాడాను. టెలిగ్రాఫ్ ఇచ్చి తిరిగి ఆర్డర్ తెప్పించుకునే వరకు ఆగండి.
3: అదేమన్నమాట, పెద్ద మనుషుల కడ పేచీలు పనికిరావు. అయ్యా పురుషోత్తం రావు గారు, తమ కింద ఖాయం.
2: తథాస్తు. పంతులు గారు, తమ వద్ద 100 రూపాయలుంటే ప్రస్తుతం భజానా కింద జమ కట్టండి. అయ్యా లింగరాజు గారు, తమరు కాస్త రసీదు ముక్క రాసిప్పించండి.
3: అభ్యంతరమేమి, నమూనా వ్రాసే ఉంది, కాకపోతే పేర్లు మాత్రం ఇరికించాలి. ఇక వినండి మరి, బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తం రావు గారికి సింగరాజు లింగరాజు వ్రాసి ఇచ్చిన రసీదు. మీ కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కాళిందిని నా కుమారుడు చిరంజీవి బసవరాజునకు చేసుకున్నటకు, అందులకై మీరు మాకు కట్నము క్రింద 55,000 రూపాయల రొక్కము, రవ్వల ఉంగరము, వెండి చెంబులు, వెండి కంచము, వెండి పావుకోళ్లు, పట్టు తాబిదాలు, వియ్యపురాలు వియ్యంకులకు లాంఛనములు యథావిధిగా ఇచ్చుటకును, 2 సార్లు పిండి వంటలతో భోజనములు, 3 సార్లు కాఫీ సోడా ఉప్మా ఇడ్డను, దోసే రవ్వలడ్డు కాజు మైసూరు పాకులతో సహా ఫలహారముల చొప్పున మా ఇష్టానుసారము 5 దినములు మమ్ము గౌరవించుటకును, అంపకాల నాడు మాకు పట్టుబట్టలతో మాతో వచ్చువారికి ఉప్పాడ బట్టలు ఇచ్చుటకును నిర్ణయించుకుని బయానా కింద 100 రూపాయలు ఇచ్చినారు కాన ముట్టినవి. ఇట్లు సింగరాజు లింగరాజు వ్రాలు. చాలునా బాబు?
2: చాలు బాబు చాలు. మచ్చు కోసం దాచిపెట్టి తేవలసిన మతలబు.
0: బావగారు, మాకిక సెలవా?
3: చిత్తం చిత్తం. తాతగారు పిల్ల పేరు వ్రాసి ఇచ్చిన దస్తావేజు ఒకసారి పంపేదరా.
0: అభ్యంతరమేమి, అట్టే పంపేదను.
3: ఈ కొత్త గింజల దినములలో బదుళ్ల కొరకు కొంప చుట్టూ తిరిగేడివారు. ఈ 7 ఇంతవరకు వచ్చి అడిగిన వారే లేరే. రావోయ్ పేరయ్య రా, ఏమిటి విశేషాలు?
2: ఏం చెప్పను చెప్పండి. పెళ్లి కూతురు కాళింది ఆత్మహత్య చేసుకున్న దగ్గర నుంచి ఆ పిల్ల తల్లి భ్రమరాంబ దుఃఖం పట్టలేకున్నాం.
3: అది సరే, కాని ఆ చచ్చిన పిల్ల 3 ముళ్ళు పడిన తరువాత అయినా చచ్చింది కాదేమయ్యా బాబు?
2: అవునవును, అలా జరిగితే ఈ భూమి దక్కి, ఈ కట్నము దక్కి, ఈ పాటికి ఇంకొక 50,000 బేరం తగిలేది.
3: అదిగో అదేనయ్యా నాకు పట్టుకున్న బాధ. చావునకేమి

0: ఎప్పుడైనా చావవలసిందే. రవంత సందర్భానుసారముగా చచ్చినచో బాగుండేది కదా. సరిగాని ఈ సొమ్ము మాట ఏమైనా వచ్చినదా?
1: ఎందుకు రాదు? ఆ సొమ్ము, అదే ఆ సొమ్ము కోసమే నేను ఇప్పుడు వచ్చినది.
0: అలాగునా? ఆ సొమ్మంతా మీద మీద ఉన్నదా? నేను ఎంత ప్రయత్నము చేసినచో ఎంతైనదో ఎరుగుదువా?
1: ఆ నష్టం మినహాయించుకుని మిగతా సొమ్మే ఇవ్వండి.
0: ఆ సొమ్ము నేను ఇవ్వని ఎడలా?
1: దావా చేస్తాడు.
0: సాక్ష్యం ఏదయ్యా?
1: మీ రసీదులే.
0: పేరయ్యా, నేనంత పెయ్యమ్మని అనుకుంటివా? నా దస్తూరి వలె రాయలేదు, నా సంతకం వలె చేయలేదు. నన్నా రసీదులేమి చేయగలవు?
2: హారిణి దుర్మార్గుడా, 50,000 మింగివేయాలనే కాము.
1: అంత పనొస్తే మేమందరం లేవటండి.
0: అందరి మాట అవతల చూతము కాని ముందు నీ మాట చెప్పు. నీ 2,000 మరల క్రక్కుట నీకిష్టమేనా?
1: కార్యం తప్పి వచ్చినప్పుడు కక్కకేం చేస్తా చెప్పండి.
0: అట్లయినా నీ కమ్మని ఆలోచనేమో కాసింత చెప్పుము.
1: అదిగో అలా అడగండి, బావుంది. ఆ సొమ్ము భూమి దక్కించుకోవాలంటే పుణ్యమూర్తుల పురుషోత్తమరావు గారి 2 కూతురు, అదే కమలను ఎలాగైనా చేసుకోవడమే సాధనం. మరి ఏ దారి తొక్కినా మర్యాద పోక మానదు.
0: అందులకు ఆయన అంగీకరించునా?
1: అది నిజమే, అయినా నన్ను ప్రయత్నం చేయమంటే చేస్తాను.
0: ప్రయత్నము చేయుట కాదు, పనియే చేసుకుని రావలను.
1: సరే, నా శక్తి యావత్ ధారపోసి ప్రయత్నిస్తాను. సెలవు.
0: ఇంటనూ బయటను అల్లరి పడుట కన్నా ఇదే మంచి పని. పోయేనా, దానితో పాటుగా ఇది కూడా పోవును. లేదా అది ఉన్నది, నేనున్నాను.
3: పేరయ్య గారు, చివరకు తేలిందేమిటి?
1: ఏమి తేలిందని మనవి చేయను. మీరు నాన్ కోఆపరేటర్లని కోర్టుకు వెళ్లరని ఆయనకి బాగా తెలుసు, అందుచేత అంత మొండికెత్తి కూర్చున్నాడు.
3: అందుకిప్పుడు మనం చేయవలసిందేమిటి?
1: నేనేం మనవి చేయను. కోటి వరహాలు పోయినా మీరు కోర్టుకు వెళ్లడం ధర్మం కాదు. ఆ కారణంగా అంత సొమ్ము పోగొట్టుకోవడం అంతకన్నా ధర్మం కాదు. ఈ చిక్కులన్నీ ఆలోచించే చిన్నమ్మాయి కమలని ఆ చిన్నవాడికిచ్చి చేస్తే తీరిపోతుందని మనవి చేశాను.
3: ఆ 55,000 రూపాయలు ఆ పిసినారి హరించినా సరే, కాని ఇక ఆయనతో సంబంధం మాత్రం నాకిష్టం లేదు.
1: బాబు, ఈ విషయంలో మీరిట్లాంటి పట్టుదల పెట్టుకోవలసిన పనిలేదు. ఆయన మీద రోత చేత ఆయన పిల్లవాడిని పోగొట్టుకోవడం నా అభిప్రాయం కాదు. 50 ఏళ్ల దుర్మార్గుడు ఇంకా ఎన్నాడు బతుకుతాడు? ఆ తర్వాత పెత్తనమంతా అమ్మాయిదే. అవన్నీ అటుండగా అంత సొమ్ము ఆయన చేతులలో చిక్కుపడ్డప్పుడు అడుసు తొక్కమా అని సందేహించడం ఆలోచన తక్కువ పని కాదు.
3: పేరయ్య గారు, ఎదిగి వచ్చిన పిల్లే పోయాక ఈ డబ్బుదేముందండి? ఒక్క మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. నాన్న ఇది కావాలి అని ఎప్పుడూ అనలేదు. మచ్చుకైనా ఒక్క పొల్లు మాట కూడా ఆడలేదు. అట్లాంటి పిల్ల దూరం అయ్యాక
1: ఆవిడ గారు, ఆవిడేమో ఆవిడేమో ఆ విధంగా కుమిలిపోతున్నారు. మీరు మీరు పెద్దవారు, మీరే ఇలా బాధపడుతూ ఆ బిడ్డను హడలు కొడతారా? ఇలా బాధపడితే పోయినా ఆ పిల్ల తిరిగి వస్తుందా? నా మాట వినండి, గుండె రాయి చేసుకుని ఈ చిన్నదాన్ని ఆ పిల్లవాడికి ఇవ్వండి. ఒక్క మాట ఆ పిల్లను అడగండి, ఆ అమ్మాయి అభిప్రాయం ప్రకారం చెయ్యండి.
3: సరే అమ్మా, విన్నావు కదా, నీ ఉద్దేశం ఏమిటో చెప్పమ్మా.
1: అమ్మాయి, నీ అభిప్రాయం ఏమిటో చెప్పమ్మా. నీకు ఆ చిన్నవాణ్ణి నిశ్చయించమంటావా, లేక ఆ 55,100 రూపాయలు ఆ దుర్మార్గుడికి అర్పితం చేసి ఊరుకోమంటావా?
4: ఈ వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ నా ఇష్ట ప్రకారం నడవనిస్తారా?
3: సందేహం వద్దు, నీ ఇష్టమే మా ఇష్టం.
4: అట్లా అయితే ఈ పెళ్లి నాకు అంగీకారమే.
3: తల్లి, ఆనక మా గొంతు కోయక ఆలోచించి మరీ చెప్పు తల్లి.
4: నాన్న, ఆలోచించి చెప్పాను, అనుమానించకండి.
1: శభాష్ తల్లి, శభాష్. నా మనస్సుకు ఇప్పుడు నచ్చావు. సమయానికి లేకపోయింది గాని ఉంటే ఉద్ధరినుడు పంచదార నోట్లో పోసేవాణ్ణి.
3: పేరయ్య గారు, ఇంకా ఆలోచనలెందుకు? సాయంకాలం మీరు పెళ్లి సంగతి ఆయనతో చెప్పి సరే అనిపించుకుని రండి.
1: బావుంది బాబు, బావుంది. సెలవు పుచ్చుకుని వెళ్లి షటిల్ చేసుకుని చక్కా వస్తాను. వస్తాను తల్లి.
3: అమ్మయ్యా, ఈ ప్రొద్దు 3వ దినము, ఇంకనూ 2 దినములు గడవవలెను. ఆడపిల్లలకు పెండ్లి చేయుట కంటే అశ్వమేధయాగము చేయుట సులభము. ఆ వచ్చారా పేరయ్య గారు, ఈ రెండు జన్మలు కూడా దాటించితిరా, ఈ జన్మకి శిక్ష చాలును.
1: ఇది గడ్డు రోజు, ఈ రోజు గడిచిందంటే ఇక భయం లేదు. లింగరాజు గారు సంచులు కోసి సంభావనిస్తారని పై ఊళ్ళ నుంచి బ్రాహ్మలు వస్తే ఆయనేమో పోలీసు వారిని అరేంజ్మెంట్ చేస్తున్నారట, విన్నారా?
3: ఏమి నిరంకుశ అధికారము, ఏమి మిలిటరీ ఫోర్సు, మగ పెండ్లి వారే గాని మరిడీ దేవతలు కారు కదా.
2: ఉన్న పొలం అమ్మేసి తెచ్చుకున్న ఇంకో 1,000-2,000 ఉంటాయి. ఇంతవరకు నా చేతిలో పైసా పడలేదు, ఇప్పుడే నాది నేను ఒడుక్కోవాలి. కానీ ఆనక వీరిచ్చేదేమిటి చచ్చేదేమిటి? ఆడపిల్ల పెళ్లి చేశాక వీరికి అన్నం ఉంటే కదా. ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేశాక ఉండేదేమిటి ఉద్ధరేనా? తొలినాడు హడావుడి, మలినాడు ఆయాసం, 3 మంగళాష్టకాలు, 4 సిగపట్ల గోత్రాలు, 5 అప్పగింతలు, 6 అంపకాలు, 7 వంట బ్రాహ్మల తగవు, 8 రుణదాత నోటీసు, 9 జవాబు, 10 దావా, 11 స్టేట్మెంటు, 12 విచారణ, 13 డిగ్రీ, 14 టమటమా, 15,000, 16 చెప్ప. ఈ రోజుల్లో ఇదే 16 రోజుల పండగంటే. కాబట్టి వెళ్లి కలిపి చూసి నా డబ్బు నేను రాబట్టుకోవాలి.
3: అమ్మా, వియ్యంకుడు గారు చివరకు వీధికి ఎక్కించారు. ఇదిగో నోటీసు.
4: ఏమది?
3: చదువుతారు విను. BA BL హైకోర్టు వకీలు వెర్రిబుర్రల వెంగళప్ప గారి వద్ద నుంచి పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారికి. అయ్యా, మా క్లయింటు సింగరాజు బసవరాజు గారికి మీ కుమార్తె కమలను ఇవ్వడం మూలకంగా వివాహం కాబడ్డట్టును. వివాహ కాలంలో మా క్లయింటు మీ పిల్లకు 30,000 రూపాయల కిమ్మత్తు గల నాణ్యమైన బంగారు నగలు ఉంచబడ్డట్టును. సదరు నగలను మీరు హరించే దురుద్దేశంతో సదరు చిన్నదాన్ని కాపురానికి పంపకుండా ఉండబడ్డట్టును. మీపై దావా వగైరా చర్య జరిగించేదిగా మాకు సంజాయిషి ఇవ్వబడి ఉన్నారు. ఈ నోటీసు అందిన 10 రోజుల్లోగా సదరు వస్తువులతో సహితం పిల్లను కాపురానికి పంపబడి మా వల్ల క్రమమైన రసీదు పొందకుండా ఉండబడే ఎడల మీ వగైరాలపైన దావా చెయ్యటమే కాకుండా మీ నుండి యావత్తు ఖర్చులను రాబట్టుకోవడం కాబడుతుందని ఇందుమూలంగా తెలియజేయడమైనది. ఈ నోటీసు తాలూకు ఖర్చులు కూడా పిల్లతో పంపబడేది. చిత్తగించవలను వే వెంగళప్ప.
4: సరే, దీనికి సమాధానం రాయవలదు, దావా కూడా దాఖలు కానివ్వండి.
3: అమ్మా, నీ అభిప్రాయం ఏమో నాకు బోధపడలేదు.
4: మీరు దిగులు పడకండి నాన్నగారు, అంతా నాకు విడిచిపెట్టండి.
3: సరే కానిమ్ము.
4: ఓ సర్వేశ్వర, పాల ముంచినను నీట ముంచినను నీదే భారం.

0: వెంగళప్ప గారు, ఈ వ్యవహారం ఇంతవరకు రావాల్సింది కాదండి. ఉభయలకు రాజీ చేయటం యుక్తమని నా అభిప్రాయం.
1: కోర్టు వారు అలా సెలవిస్తే కొంప మునిగిపోతుంది. మా క్లయింట్ వంటి మర్యాదస్తుడు మద్రాసులో కూడా లేడండి. ఆయన పెళ్లికి 55,000 కరకు రూపాయలు కట్నం ఇచ్చారు.
2: అయ్యయ్యో, ఆ సంగతి మనం ఒప్పుకునకూడదయ్యా బాబు. ఆయన తండ్రికి అని దిద్దుకోండి.
1: అన్నట్లు పొరపాటు మనవి చేశాను. ఆయన కాదు కట్నం, ఆయన కొడుక్కు, కాదు తండ్రికి. కాదు కాదు, కొడుకు తండ్రికి. ఆయన తండ్రి లక్షాధికారండి. 3 పెళ్లిళ్ళయి 1,00,000 రూపాయలు కట్నాలు వచ్చాయి. మున్సిపల్ మెంబర్ కోసం 3 సార్లు స్టైండ్ అయినాడు.
0: ఆయన చరిత్ర ఇప్పుడు అవసరం లేదు, కానీ రాజీ మాట రవంత్ ఆలోచించండి.
1: ఈ విషయంలో ఈశ్వరుడు చెప్పినా మా క్లయింట్ వినడండి. దావా మా పక్షం కావడానికి పట్టెడు రికార్డు ఉంది, బోలెడు సాక్ష్యం ఉంది. అలహాబాదు 20G లో అత్తవారు పెట్టిన నగలు హరించకూడదని 5 పేజీలు రాశాడు. కలకత్తా 24లో పిల్లను కాపరానికి పంపి తీరాలని ఉంది.
0: మీ తీర్పులన్నీ తీరిక సమయాన చూచదను. ఏం లింగరాజు గారు, మీ అబ్బాయిని మీరు ఒప్పించలేరా?
2: చిత్తం చిత్తం, కోర్టు వారి చిత్తం అట్లున్నప్పుడు 1,00,000 రూపాయలు పోయిన పోవుగాక. మా నగలు మాకిచ్చి, మా ఖర్చులు మాకిచ్చి, వారికి మీ మాకును సంబంధం లేకుండా చేసుకునుటకును వారు ఇష్టపడినా మా అబ్బాయిని నేను ఒప్పించేదను.
0: ఏం కోడలు ఎందుకు పనికిరాదు?
2: ఆ పిల్ల మా ఇంట్లో అనుకవతో కాపురం చెయ్యదండి.
0: ఏం పురుషోత్తరావు గారు, అమ్మాయికి నచ్చ చెప్పి అత్తవారి ఇష్టానుసారంగా నడుచుకునేలా చేయలేరా?
3: అయ్యా, నేను అసహాయవాదిని, అందువల్ల మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నాకు అవకాశం లేదు.
0: న్యాయాధిపతిగా కాక గృహస్థుగా అడుగుతున్నాను.
3: ఇది న్యాయస్థానం గాని తమ గృహము కాదు కదా.
0: అయితే ఈ వ్యవహారం ఇక ఇరుపక్షములకు అనుకూలంగా నిర్వర్తించడానికి అవకాశం లేదన్నమాట.
1: ఆ సంగతి నేను ఆదిలోనే మనవి చేశాను.
4: అయ్యా, తాము అధిష్ఠించినది ధర్మపీఠం, తాము ధర్మదేవతకు ప్రతినిధులు.
1: నో నో నో నో నో, ఆ చిన్నది ఏది, ఆ చిన్నది మాట్లాడడం అశాస్త్రీయం. అందుకు లా ఎంత మాత్రం ఒప్పదు. ఏది సివిల్ ప్రొసీజర్ కోడ్ ఎక్కడుంది?
0: ఏం ఎందుకు మాట్లాడకూడదు?
1: ఆ పిల్లకు మైనార్టీ వెళ్ళలేదండి. మైనార్టీ వెళ్ళని వాళ్ళు మాట్లాడకూడదని బోలెడు బొంబాయి తీర్పులున్నాయి.
4: అయ్యా, చట్టము వేరు, సందర్భము వేరు. నాకు వకీల్ని ఏర్పరచుకోవడానికి అవకాశము లేదు. చట్టమునందు చెప్పబడిన ఈడు రాకపోయినను ఈ పరిస్థితుల్లో నా మాట వినకపోవటం నాకు అన్యాయం చేయటం కాదా?
0: చెప్పమ్మా చెప్పు, నీవు చెప్పిన మాటలు రికార్డు చేయకూడదనవచ్చు, గాని నన్ను వినకూడదంట వీరెవరు?
4: చిత్తం, దావా సారాంశములు 2. మొదటిది, నా తల్లిదండ్రులు నా నగలు హరింపదలిచారని. 2, అందులకై వారు నన్ను కాపురానికి పంపలేదని. ఇదిగో వారిచ్చిన వస్తువులు. వీనిని వారు నాకు వివాహ కాలమును బహూకరించారు. బహూకరించిన వస్తువులు తిరిగి పరిగ్రహించుటకు దాతకు హక్కు లేదు.
1: కావలసినంత హక్కు ఉంది. కలకత్తా తీర్పులు 100,000 చూపిస్తాను. ఏది నెంబర్ 8 వాల్యూము?
0: ఆపవయ్యా నీ గొడవ. అమ్మాయి, ఈ 2వ సారాంశం గురించి ఏం చెప్తావమ్మా?
4: ఇదియే తాము కొంచెం శ్రద్ధతో వినవలసిన విషయమండి. నా భర్త నా ఇంటికి వచ్చి నా అజ్ఞానుసారం నడుచుకోవలసి ఉన్నది. కాని ఆయన ఇంటికి నన్ను రప్పించుకోవడానికి ఆయనకు ఆవంతైన అధికారం కూడా లేదు.
1: కావలసినంత అధికారం ఉంది. కలకత్తా 26లో కాళ్ళు చేతులు కట్టి తీసుకుపోవచ్చని కూడా ఉంది.
0: అబ్బబ్బబ్బా, నీ వాగవయ్యా, ఎందులకు అధికారం లేదమ్మా?
4: ఆయనను మేము 1,05,000 కొన్నాము.
0: అరే, అది ఎలా?
4: నాకు కాలింది అని అక్క ఉండేది. ఆమెకై మా తండ్రి గారు ఈ సంబంధం కొరకు ప్రయత్నించేటప్పుడు మున్నంగి వారు పోటీకి వచ్చారు. అప్పుడు పెండ్లి కుమారుని 1,000 జరిగి 55,000 మా సొత్తైనారు ఆయన.
2: అయ్యా అయ్యా, ఒట్టిది ఒట్టిదండి, అదేమీ జరగలేదు, అదంతా అబద్ధమండి.
5: ఓరి వెర్రి వెంగళప్ప, నీ బొడ్డు పొక్క నిజం కాదని చెప్పవయ్యా.
1: అయ్యా, అంతా అబద్ధమండి. కావలిస్తే మా క్లయింట్ గంగలో దిగి ప్రమాణం చేస్తాడు.
4: ఇదిగో ఇది మొదటి అగ్రిమెంట్, ఇది సొమ్ము ముట్టినప్పటి రసీదు.
0: ఏమయ్యా, ఈ రసీదులు మీరిచ్చినవేనా?
2: కావు కావు మహాప్రభో, కల్పించినారు.
1: నిశ్చయంగా ఫోర్జరీయేనండి, నిలువునా ఫోర్జరీ. ఇండియన్ పెనల్ కోడ్ 467 సెక్షన్ ప్రకారము ఆ పిల్ల మీద ప్రాసిక్యూషన్ ఆర్డర్ దయచేయించక తప్పదు.
0: అయితే అమ్మాయి, అగ్రిమెంట్ ప్రకారం ఆ సంబంధం మీ అక్కకు ఎందుకు జరగలేదు?
4: కొని తెచ్చిన వరుణ్ణి పెళ్లి ఆడుట గౌరవహీనమని తలచి మా అక్క బావిలో పడి మరణించింది.
0: హరహరా, ఎంత పని జరిగింది? ఆ కారణం చేత ఆ చిన్నవానికి నిన్ను చేసినారన్నమాట.
4: చెయ్యక తప్పింది కాదు. చేత జిక్కిన సొమ్ముని మరల ఇచ్చుటకు వారు నిరాకరించారు గనక ఆ క్రయము నా క్రింద మార్చాల్సి వచ్చింది.
2: అయ్యా, వాదము క్రింద వారు సొమ్ము ఇచ్చినట్లే నిశ్చయించండి. అయినా అది కట్నం అవుతుంది, కాని క్రయధనం ఎలా అవుతుంది?
4: కట్నమునకు క్రయధనమునకు కాస్తంతైనా భేదం లేదు, అది అట్లుండనివ్వండి. శుభలేఖల్లో సర్వత్రా వారి కుమారునకు వీరి కుమార్తె అని కదా ఉంటుంది, వీనిని చిత్తగించండి.
0: ఇది చదవండి వెంగళప్ప గారు.
1: నా కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కమలకు బ్రహ్మశ్రీ సింగరాజు లింగరాజు గారి కుమారుడు బసవరాజునిచ్చి, ఇది పురుషోత్తమరావు గారి శుభలేఖ. నా కుమారుడు చిరంజీవి బసవరాజును బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కమలకు ఇచ్చి, ఇది లింగరాజు గారి శుభలేఖ.
0: సరే, ఇకనే స్పష్టంగానే ఉంది. ఏం లింగరాజు గారు, మీ కుమారుణ్ణి ఆమెకిచ్చి వేసినట్టు మీరు ఒప్పుకుని ఏమున్నారా?
2: అయ్యా, ఇది అన్యాయం అండి, ఘోరం. మీ శుభలేఖతో పాటు మాకు కూడా కొన్ని అచ్చు వేయించి పెట్టండని బుద్ధి గడ్డి తిని పురుషోత్తమరావు గారిని కోరగా ఈ ద్రోహము ఆయన చేసినారండి.
1: అయ్యా, ఇది ఫోర్జరీ. ఇందుకోసం ఈయన మీద ప్రాసిక్యూషన్ కు ఆర్డరు

0: చేయించాలి. ఇక ఊరుకోవడానికి వీల్లేదు.
1: అయ్యా, ఆయన ఏమయూ ఎరగరు. నాకు గల హక్కును బట్టి, న్యాయమును బట్టి నేనే ఈ విధముగా మార్చినాను. అందుకు వారప్పుడు ఏమయూ అభ్యంతరం చెప్పి ఉండలేదు. తాము ఈ సందర్భములన్నీ చక్కగా ఆలోచించి, నాపై నా భర్తకే అధికారము కలదు, నా భర్తపై నాకే అధికారం కలదు నిర్ణయింపుడు.
2: ఏం వెంగళప్పగారు, మీరేం చెప్పుదురు?
3: అయ్యా, ఇప్పుడు మాట్లాడవలసింది నేను గాని ఆయన కాదు. ఈ దావాకు సంబంధించిన కాగితంలోపై సంతకం చేసినది నా తండ్రి బలవంతం చేత గాని నా స్వబుద్ధి చే కాదు. అందువల్ల నా దావాను నేను రద్దు చేసుకుంటున్నాను. ఆ అమ్మాయి చెప్పిన మాటలలో అణువంతయ్యూ అసత్యం లేదు, నా తండ్రి మాటలలో నలసంతయ్యూ నిజం లేదు. ఈ వ్యవహారంలో నా తండ్రి చేసిన పనిని ఇచ్చట వెల్లడించుటకు ఇష్టం లేదు. ఇన్ని మాటలెందుకు? నా తండ్రి నన్ను ఆమెకు అమ్మినాడు. కట్నం పుచ్చుకునేవారు నిజంగా అమ్ముడుపోయిన వారే. కనుక నేను ఆమెకు విధేయుడనై ప్రవర్తించాలి గదా.
2: శభాస్ నాయనా, శభాస్. చెప్పవలసిన రీతిగా చెప్పావు, కాని చెప్పినది చెప్పినట్లు చేస్తే లోకానికి ఒక మంచి పాఠం చెప్పిన వాడు అవుతావు.
3: అయ్యా, తమకు ఆ సందేహమేలా కమలా?
4: ఓరి నిర్భాగ్యుడా, ఓరి అప్రాజ్యుడా, నీకేమి వినాశకాలం రా ఇది. అయ్యో అయ్యో, ఇంకేమున్నది ఇంకేమున్నది
3: కమల. నా తండ్రి చేసిన తప్పులకు ఫలితంగా నేను నీవు చెప్పినట్లు వింటాను.
1: ఇదిగో ఈ నగలు, ఈ కాగితాలు తీసుకుని నాతో వద్దురు కాని.
4: ఓరి నీచుడా, చివరకు ఎంత నైత్యమునకు సిద్ధపడితివిరా. ఇదిగో నా ఆస్తి నుండి నీకు నలుసంత ముట్టనిచ్చితినా. నా పేరు సింగరాజు లింగరాజే కాదు.
5: వరవిక్రయ నాటకం విన్నారు. రచన కీర్తి శేషులు, శ్రీ కాళ్లకూరి నారాయణరావు. రేడియో అనుసరణ దర్శకత్వం మల్లావజ్ర సుబ్రహ్మణ్యం. ఇందులో పాత్రలు, పాత్రధారులు: పుణ్యమూర్తుల పురుషోత్తమరావు, సిహెచ్ సత్యనారాయణమూర్తి, పెళ్లిళ్ల పేరయ్య, ఎంవి సుబ్రహ్మణ్యం, సింగరాజు లింగరాజు, భండారు ధవళేశ్వరరావు, వంటల ఘంటయ్య, కె రాజేశ్వరరావు, వివాహాల వీరయ్య, ఏ రమేష్ రాజా, న్యాయాధిపతి కెఆర్ మల్లేశం, వెంగళప్ప, బి లింగం, బసవరాజు, సయ్యద్ రజాలి, కమల, కుమారి పి కళాభారతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమర్పణ.

తొమ్మిది దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వరవిక్రయం నాటకం విన్నారు. రచన కీర్తిశేషులు శ్రీ కాళ్లకూరి నారాయణరావు గారు. రేడియో అనుసరణ దర్శకత్వం శ్రీ మల్లావచ్చుల సుబ్రహ్మణ్యం గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఆకాశవాణి వివిధ భారతిలో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. అలా హిట్ సాంగ్స్ వింటున్నాను, ఎంతో సంతోషిస్తున్నాను. ఈలోపే వచ్చేసింది
1: ఆర్జే లక్ష్మి.
0: యా, ఈరోజు ట్యూస్డే. ట్యూస్డేలో బయోపిక్ స్పెషల్లో మరి లక్ష్మి ఈరోజు ఏం చెప్పబోతుంది
1: అది సస్పెన్స్, వింటే తెలుస్తుంది. కాకపోతే ఈరోజు ఒక లెజెండరీ డైరెక్టర్ బర్త్డే కాబట్టి గెస్ట్ చేయండి. ఈరోజు బయోపిక్ ఏముంటుందో, అండ్ ఈరోజు మన తెలంగాణ ఫార్మేషన్ డే కూడా కాబట్టి అందుకు సంబంధించిన సంబరాలు కూడా జరుగుతాయి. స్టే ట్యూన్డ్.
0: యా, మంచి మంచి పాటలతో మిమ్మల్ని అలరించడానికి బయోపిక్లో మరి ఏ మూవీ గురించి చెప్పబోతుందో మనకైతే చెప్పట్లేదు, డైరెక్ట్గా మీకే చెప్తుంది కాబట్టి విని మీరే స్పందించండి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది తొలి ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట సిరివెన్నెల సాహిత్యానికి దేవా సంగీతం. ఈ పాటని కోరుతున్న వారు సంగీత, శ్రవణ్ కుమార్, యాదవ్ లంగర్ హౌస్ నుంచి.

0: మధుర గీతాల సినీ విదేశపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: సమయం 11 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం గుర్తుకొస్తున్నాయిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధాని తెలియజేశారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రమూ అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. గత 30 నెలల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విజయవంతమయ్యామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ విజన్ 2047 లక్ష్యం సాధించే దిశగా వెళుతున్నామని తెలిపారు. ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పనే లక్ష్యంగా, ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. శాసనసభ, శాసనమండలి ఆవరణంలో తెలంగాణ రాష్ట అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట వ్యాప్తంగా తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హనుమకొండ జిల్లాలో జరిగిన వేడుకల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో విజన్ 2047 రూపకల్పనతో తెలంగాణ ముందుకు వెళుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. పేదల సంక్షేమం, మహిళా సాధికారత, రైతుల అభ్యున్నతి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నూతనంగా నియమితులైన 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ న్యాయమూర్తులతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నిన్న జపాన్లో జరిగిన పురుషుల అండర్ 18 ఆసియా కప్ పూల్ ఏ 3వ హాకీ మ్యాచ్లో కొరియాపై 4-1 తేడాతో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:04 దాటింది. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. అండ్ నేను మీ ఆర్జే లక్ష్మి. ఇందాక వెళ్ళేసారు కదా రోజా సినిమా నుంచి ఒక చక్కటి ఆల్ టైమ్ హిట్ సాంగ్. ఆ పాట ఎందుకు వినిపించారో మీకు అర్థమై ఉంటుంది కదా. ఇండియన్ స్పీల్బర్గ్ అని ఆ దర్శకుడిని సగర్వంగా పిలుచుకుంటాం. ఆయన దర్శకత్వం వహించే ప్రతి సినిమా కోసం ఇష్టంగా ఎదురుచూస్తాం. విడుదలయ్యాక అంతకు మించిన ఆసక్తితో సినిమాను చూస్తాం, మళ్లీ మళ్లీ చూస్తూనే ఉంటాం, మనసులో పదిలంగా దాచేసుకుంటాం. వెండి తెర మీద ఆవిష్కరించే ఆయన చిత్రాలన్నీ మణులు రత్నాలే మరి. అందుకే మణిరత్నం గారంటే అంత ఇష్టం అసీత హిమాచలం. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు, ఈ సందర్భంగా శుభాకాంక్షలను అందిస్తోంది వివిధ భారతి. ఇవాళ్టి మన బయోపిక్ ఇద్దరు

గుర్తుపట్టారా సింగర్ ని? ఆశా భోంస్లే గారు పాడారా పాటని. తెలుగులో అతి తక్కువగా పాడిన పాటలో ఈ పాట కూడా ఒకటి అనమాట. ఇన్వెస్ట్ మీరు వింటున్నారు, గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. బయోపిక్ గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మణిరత్నం గారు తమిళంలో తీసిన ఇరువరన్ను తెలుగులో ఇద్దరుగా డబ్ చేశారు. మీకు తెలుసా, మణిరత్నం గారు ఎంతో ఇష్టంగా తీసిన సినిమాగా ఇద్దరు సినిమాని చెప్తారు. సహ రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా అన్ని తానై ఆవిష్కరించిన దృశ్య కావ్యం ఇద్దరు. మాట్లాడుకుందాం మరిన్ని సంగతులు. ఈ బయోపిక్ గురించి వింటూనే ఉండండి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా. ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా బయోపిక్ అంటే ఒక వ్యక్తి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసే సినిమా కదా. కానీ ఇద్దరు సినిమా ఇద్దరు ప్రాణ స్నేహితుల జీవితం ఆధారంగా మణిరత్నం గారు సృష్టించిన సెల్యులాయిడ్ వండర్ గా నిలిచింది, ఎన్నో పురస్కారాలను అందుకుంది. చెప్తాను ఇంకొన్ని విశేషాలు బయోపిక్ వింటుంటారుగా. ఇప్పుడైతే బొంబాయి సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ లవ్లీ మెలడీ మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1997లో విడుదలైన ఇద్దరు సినిమా తమిళనాడులో రాజకీయాలకు సినిమాకు ఉన్న అనుబంధాన్ని ఆధారంగా తీసుకున్న సినిమా అనమాట. అంటే సినిమా హీరో కావాలని కలలు కనే ఒక యువకుడు రాజకీయాలను ప్రభావితం చేసి సమాజాన్ని మార్చాలి అనుకునే యువ రచయిత. వీళ్ళిద్దరు ప్రాణస్నేహితులయ్యాక ఎదురైన పరిణామాలేంటి? ఇది చిత్రకథ. మరి దిగ్గజ నటులు మోహన్ లాల్ గారు, ప్రకాష్ రాజ్ గారు ఇందులో ప్రధాన పాత్రలుగా నటించారు. అంటే హీరో కావాలనుకునే ఆనంద్ అనే యువకుడి పాత్రను మోహన్ లాల్ గారు, సమరసూర్యం అనే రచయిత పాత్రను ప్రకాష్ రాజ్ గారు పోటీ నటించారు. అండ్ ఇద్దరు కూడా ఆ పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇక ఐశ్వర్యరాయ్ గారు ఈ సినిమాతోనే శ్రీరంగ ప్రవేశం చేశారు, అది కూడా ద్విపాత్రాభినయంతో. రేవతి, నాజర్, టబు, మధుబాల లాంటి అగ్ర నటీనటులను ఎంపిక చేశారు మణిరత్నం గారు. ఇద్దరు స్నేహితుల మధ్య స్నేహం, అభిప్రాయ భేదాలు, వాటికి కారణమైన పరిస్థితులను ఎంతో సహజంగా తనదైన శైలిలో చిత్రీకరించారు. ఇద్దరు గురించిన విశేషాలు మరిన్ని చెప్తాను ఈ పాట తర్వాత. ముందే ఒక స్పాట్ వినిపిస్తాను, ఆ తర్వాత ఇద్దరు సినిమా నుంచి హిట్ సాంగ్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. బయోపిక్ గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మణిరత్నం గారి సినిమాలంటే మన కళ్ళ ముందు మెదిలేది అందమైన ప్రకృతి, మనసుకు హత్తుకునే సాహిత్యం, సంగీతం, వీటికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. సన్నివేశాల్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. మరి ఇద్దరు సినిమాకు స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ గారు అందించిన బీజియం, స్వరపరిచిన పాటలు మనల్ని మంత్రముగ్ధులం చేస్తాయి. ఇక వేటూరు సుందరమూర్తి గారి సాహిత్యం ఈ చిత్రానికి మరో అసెట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో పాటలు అన్ని కూడా వేటూరు గారే రాశారు. మరి ఈ పాటని ఆస్వాదించండి.

అద్భుతమైన మెలడీ ఎవరు పాడారో తెలుసా? సుశీల గారని అనుకుంటాం కదా. కాదు, మన గానకుకులు సుశీల గారి కజిన్ సంధ్యారు. సో మనకు ఆ సింబాటిస్ అలా కనిపిస్తాయి అనమాట. ఇన్మీస్ మరి బయోపిక్ గురించి మరిన్ని కబుర్లు చెప్పే ముందు

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1997 విడుదలైన ఇద్దరు సినిమాను టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మాస్టర్స్ కేటగిరీలో ప్రదర్శించారు. అంటే టైమ్లెస్ మాస్టర్ పీస్ అనమాట, టైమ్లెస్ మాస్టర్ పీస్, ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది ఆ ఫీల్ అనేది అలాగే ఉంటుంది. సో ఇక విమర్శకుల ప్రశంసలే కాక 2 నేషనల్ అవార్డ్స్ అందుకుంది ఈ సినిమా. గర్వించదగ్గ మరో విషయం ఏమిటంటే 2012 సంవత్సరంలో బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సైట్ అండ్ సౌండ్ విభాగంలో 1000 ఆల్ టైమ్ అతి గొప్ప చలన చిత్రాల జాబితాలో ఈ సినిమాని చేర్చారు. మణిరత్న గారి ద్వారా భారతీయ సినిమాకు దక్కిన అరుదైన గౌరవం ఇది. మరి మరిన్ని విశేషాలు చెప్తాను, చెప్పే ముందు ఈ పాట వినిపిస్తున్నాను. ఏదంటే నాయకుడు సినిమా తెలుసు కదా మీకు, కమల్ హాసన్ మణిరత్న గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమా. ఈ సినిమాకి ఇళయరాజా గారు మ్యూజిక్ అందించారు. ఈ పాట ఇప్పుడు మీకోసం.

വിട്ടുണ്ടാരു ബയോപിക് ഒന്നിയാൻ വിവിധ ഭാരതി തരതരാല തരതനി ആനന്ദം അലരിഞ്ചേ സമ്പൂർണ വിനോദം మరి ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బయోపిక్లు అంటే ఈ మధ్య కాలంలో కొంచెం మనకి బయోపిక్ సినిమాలు ఎక్కువగానే వచ్చాయి, కానీ 90లోనే ఇద్దరు సినిమాతో మణిరత్నం గారు ప్రయత్నం చేశారు చూడండి. అంటే బయోపిక్ సినిమా తీసే ప్రయత్నం చేశారు, అది కూడా ప్రముఖులైన ఇద్దరు దిగ్గజాల జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించడం అంటే అంత సులభమేమీ కాదు కదా. సో మణిరత్నం గారు ఒక సన్నివేశాన్ని చిత్రీకరించే విధానం కానివ్వండి, స్టోరీని ప్రజెంట్ చేసే పద్ధతి కానివ్వండి, సంథింగ్ స్పెషల్ ఎప్పుడైనా సరే అలా అట్రాక్ట్ అయిపోతాం, ఆహ్లాదంగా ఉంటుంది కదా. అండ్ అట్ ద సేమ్ టైం ఒక క్లాస్ టచ్ ఇస్తారు మణిరత్నం గారు. అందుకే మణిరత్నం గారి సినిమాలు అన్నీ కూడా ఎప్పుడు స్పెషలే. అంతర్జాతీయంగా కూడా భారతీయ సినిమా గొప్పతనాన్ని చాటిన దర్శకుడు మణిరత్నం గారు. మరి ఇప్పుడైతే సఖీ సినిమా నుంచి ఎవర్ గ్రీన్ సాంగ్ మీకోసం

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ గారు పోటాపోటీగా నటించిన ఈ సినిమాలు, వాళ్ళిద్దరి మధ్య ఉండే అన్ని సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయి. ఎన్ని విభేదాలున్నా ఇద్దరు ప్రాణ స్నేహితుల అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుందనే విషయాన్ని తెలియజేసే డైలాగ్స్, క్లాసిక్స్ గా నిలిచిన పాటలు, ఇక సంతోష్ శివన్ కెమెరాతో బంధించిన ప్రకృతి రమణీయత, రెహమాన్ గారి మ్యూజిక్ తో చేసిన మ్యాజిక్ వెరసి మణిరత్నం గారు సృష్టించిన క్లాసిక్ బయోపిక్ ఇద్దరు.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: సమయం 12 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే హిందీలో వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. ఎందరో అమరవీరుల త్యాగఫలం తెలంగాణ. 1969లో తొలిసారిగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. సుదీర్ఘ పోరాట పటిమకు, ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనం తెలంగాణ. తమ భాష, చరిత్ర, సంస్కృతి పరిరక్షణకు సంకల్పించిన ప్రజల చైతన్యానికి నిదర్శనం 33 జిల్లాల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. ఈ పాట తర్వాత మరిన్ని విశేషాలు.

మీరు ఆకాశవాణి వివిధ భారతి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. నైజాంల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్షరాన్ని ఆయుధంగా మార్చిన కాళోజీ గారు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట సాధనలో గళమెత్తిన గద్దర్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ నినదించిన దాశరథి కృష్ణమాచార్యులు గారు, సాహిత్య సినీ రంగాలలో శిఖరాగ్రాలను అధిరోహించిన వారే, మరి ఇంకా ఎందరో తెలంగాణ

0: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है।
1: गत 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు, తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు, ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
2: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. విలక్షణ విభిన్న సంస్కృతుల నిలయం తెలంగాణ. ఆషాఢంలో అమ్మను ఆరాధించే బోనాలు, ఆశ్వేజంలో ప్రకృతితో మమేకమై జరుపుకునే పూల పండుగ బతుకమ్మ, చారిత్రక వారసత్వ సంపద రామప్ప గుడి, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్, హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇరానీ చాయ్, వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాల్లో భారీ వినాయకుడు, తెలంగాణ ప్రత్యేకతను విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. మరి మరిన్ని విశేషాల కోసం వింటూనే ఉండండి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఇవాళ్టి మన చైతన్య స్ఫూర్తి. సర్వపిండి, పచ్చి పులుసు, పాయ, అంకపు చికెన్, గోంగూర మాంసం, నల్లిల కూర లాంటి రుచికరమైన వంటకాలు తెలంగాణ స్పెషల్. అంతేనా, అరమరకలు లేని నిష్కల్మషమైన ఆప్యాయత కూడా. ఇక తెలంగాణ బిడ్డలని

0: అందరూ అత్యున్నత పదవులలో దేశానికి సేవలందిస్తున్నారు. పోచంపల్లి గద్వాల తెలంగాణ చేనేత వైభవానికి సాంప్రదాయ వస్త్రాలకు మరో పేరు. ప్రతి ఏటా తెలంగాణలో జరుపుకునే సమ్మక్క సార్లక్క జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర. మడమ తిప్పని పోరాటానికి అలుపెరుగని చైతన్యానికి మారుపేరు తెలంగాణ.
1: ఇంకా విడుతున్నారా బాలు? ఎప్పుడు పోతావు రా ఊళ్ళో కొన్ని అక్క?

సమయం 12:30 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 కు ఈట్ ఫిట్ తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు సుప్రీంకోర్టుకు చెందిన 5 నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు వీరి నియామకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ శ్రీచంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవ, జస్టిస్ అరుణ్ పల్లీతో పాటు సీనియర్ అడ్వకేట్ వి మోహన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 22-27 తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొలీజియం చేసిన సిఫారసుల మేరకు 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సీనియర్ అడ్వకేట్ మోహనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిబిఎస్ఈ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీల్లోని సమస్యల వెరిఫికేషన్, సమాధానాల పునర్మూల్యాంకనం కోసం ఉద్దేశించిన పోర్టల్ను ఈరోజు నుండి అందుబాటులోకి తెచ్చినట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఈ పోర్టల్ ఈ నెల 6వ తేదీ వరకు తెరిచి ఉంటుంది. మూల్యాంకనం చేసిన తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీని పొందిన విద్యార్థులు మాత్రమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని సిబిఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆధార్ వెరిఫికేషన్ను చేర్చినట్టు బోర్డు పేర్కొంది. ఆధార్ లేని పిల్లల కోసం వారి తల్లిదండ్రులు, బంధువులు లేదా సంరక్షకుల ఆధార్ వివరాలను ఉపయోగించవచ్చు. స్కాన్ చేసిన కాపీల్లో గుర్తించిన సమస్యల వెరిఫికేషన్ కోసం విద్యార్థులు జవాబు పత్రానికి 100 రూపాయల చొప్పున, అలాగే పునర్మూల్యాంకనం కోసం ప్రశ్నకు 25 రూపాయల చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మ్యాన్మార్ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు యు మిన్ ఆంగ్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిన్న న్యూఢిల్లీలో సమావేశమైన యు మిన్ ఆంగ్ వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కనెక్టివిటీ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి విస్తృత స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడుతూ, మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారని పేర్కొన్నారు.
1: Both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the President has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: Myanmar adhyakshudito patu పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్కు వచ్చింది. యు మిన్ ఆంగ్ ఈరోజు ముంబైని సందర్శిస్తారు. అక్కడ వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరుపుతారు. భారత్, అమెరికా దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశకు సంబంధించిన ప్రధాన అంశాలను ఖరారు చేశాయని, ప్రస్తుతం కొన్ని చిన్నపాటి అంశాలపై మాత్రమే చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఖరారు చేయడంపై చర్చలు జరిపేందుకు అమెరికా బృందం న్యూఢిల్లీకి చేరుకుందని ఆయన చెప్పారు. ఈ చర్చలు ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తమ స్వప్నమన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందన్నారు. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 trillion ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.
2: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్, 2034 నాటికి $1 trillion ఎకానమీగా, 2047 నాటికి $3 trillion ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
0: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వాన్ని, కష్టపడే తత్వం ఉన్న ప్రజలను కలిగి ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు నిరంతర పురోగతి, శ్రేయస్సులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలంగాణ ప్రజల సృజనాత్మకత, ఆవిష్కరణలు, కష్టపడే తత్వం, పట్టుదల ద్వారా దేశ ప్రగతికి గణనీయమైన సహకారాన్ని అందించిందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల ధైర్యం, పట్టుదల, పోరాట స్ఫూర్తికి ప్రతీకలుగా నిలిచే గొప్ప చరిత్ర, అద్భుతమైన సంస్కృతి ఈ రాష్ట్రం సొంతమని కొనియాడారు. తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలు, సంతోషం, విజయాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా ఉపరాష్ట్రపతి పాల్ మాషటిల్లేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్, మౌలిక సదుపాయాల రంగాల్లో ఉన్న అవకాశాల గురించి చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పాల్ మాషటిల్లే చూపిన నిబద్దతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని అంగీకరించినట్టు కూడా జయశంకర్ తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, రాయలసీమ, సౌరాష్ట్ర, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రేపటి వరకు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కోస్తా ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి వీధి స్టూడియోలోటె 12:40 దాటింది.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం. అండి, నేను మీ ఆర్జీ లక్ష్మీ.

0: ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAD 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.co.in.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు మెళకువలు సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. పెద్దవాళ్ళం సరే కావలసిన ఫుడ్, క్యాలరీస్ లేనివి, పోషకాలున్నవి, కొన్ని ఇష్టం లేకుండా ఏదో మెడిసిన్ లాగా అనుకుని తినేస్తాం కదా. హెల్త్ కోసం ఆ మాత్రం సాక్రిఫైస్ తప్పదు కదా. మరి పిల్లల మాట ఏంటి చెప్తాగా, వాళ్ళ గ్రోత్ కు అవసరమైన ఫుడ్ ఏంటో స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ అనే యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఫిట్ ఫిట్ టైం. పిల్లల గ్రోత్ కు అవసరమైన ఫుడ్ అంటే మీకు చెప్తానన్నాను కదా ఇందాక. యాక్చువల్ గా పిల్లల లంచ్ బాక్స్ లో దానిమ్మ గింజలు, కీరా ముక్కలు, నువ్వులు ఉండ ఇలాంటి ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్ ఉండేలా చూసుకోవాలట. కొంచెం డెకరేటివ్ గా సెట్ చేశారనుకోండి, యాక్చువల్ గా ఇవన్నీ అంటే వాళ్ళ మొహం ఇలా పెట్టేస్తారు, ఇవన్నీ నేను తినాలా ఇప్పుడు అన్నట్టు. సో కొంచెం డెకరేటివ్ గా అట్రాక్టివ్ గా సెట్ చేశారనుకోండి లంచ్ బాక్స్ ని, నేను చక్కగా తినేస్తారు అనమాట. ఇవే కాదు, ఇంకా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ కొన్ని, అవేంటో మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే ఇప్పుడు పాట వినేయండి, గాడ్ ఫాదర్ మూవీ నుంచి డాన్సింగ్ నంబర్ మెగాస్టార్ చిరంజీవి గారి, జస్ట్ ఎంజాయ్ దిస్ ట్రాక్ ప్లీజ్.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈ ట్వీట్ లో ఉన్న పిల్లలకు కావాల్సిన వాళ్ళ గ్రోత్ కు అవసరమైన కొన్ని ఫుడ్ ఐటమ్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా రాగి, పెసలు నానబెట్టి వాటి దోశ వేసి స్నాక్స్ గా ఇచ్చారనుకోండి, వీటిలో ఉండే పోషకాలు పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక పిల్లలకు అవసరమైన ఏదైనా ఫుడ్ తయారు చేయాలంటే ముందు వాళ్ళకి ఇష్టమై ఉండాలి, మళ్ళీ వాళ్ళది అందులో మంచి పోషకాలు ఉండాలి, ఇవన్నీ చూసుకోవాలి పేరెంట్స్. కానీ కొన్ని ఇష్టం లేకపోయినా పోషకాలు ఉండే వాటిని వాళ్ళు ఇష్టపడేలా చేసి తినేలా చేయాలన్నమాట. ఎనీవేస్, మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన విషయాలు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈట్ ఫిట్ టైం. మరి పిల్లల గ్రోత్ కు అవసరమైన ఫుడ్ ఐటమ్స్ కొన్ని మీతో షేర్ చేసుకున్నారు. యాక్చువల్ గా పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే, పిల్లలకి ఇష్టమైన ఫుడ్ పెడితేనే బాగుంటుంది కదా, ఎందుకు వాళ్ళకి ఇష్టం లేని పదార్థాలన్నీ తినిపించడం, వాళ్ళకి ఇష్టమైన చేసి పెడితే సరిపోతుంది కదా అనే కాన్సెప్ట్ తోనే ఉంటాం. కానీ వాళ్ళకు అవసరమైన అంటే వాళ్ళ ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉండే పండ్లు కూరగాయలు వాళ్ళ డైలీ రొటీన్లో ఉండేలా చూసుకోవడం ఎంతైనా అవసరం అంటున్నారు నిపుణులు. మరి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 trillion ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో సామాజిక భద్రతను అందించడమే ధ్యేయంగా ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేలాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క తెలియజేశారు. 6 గ్యారంటీలు, ధాన్యం కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. వచ్చే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా తగ్గుతాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తన స్వప్నమన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందని తెలియజేశారు. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 trillion ఆర్థిక వ్యవస్థగాను, 2047 నాటికి $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి చెప్పారు.
1: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 trillion ఎకానమీగా, 2047 నాటికి $3 trillion ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
0: పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, మహిళలు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని తెలియజేశారు.
1: ఈ నెలలోనే టీజీపీఎస్సి ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మరియు విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది.
0: అంతకుముందు ముఖ్యమంత్రి హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి తెలియజేశారు. సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవసాయ వారసత్వమే తెలంగాణకు జీవనాడి అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లోక్భవన్లో జాతీయ ఎజెండాను గవర్నర్ ఆవిష్కరించారు. వ్యవసాయంతో పాటు ఐటీ, ఫార్మా, అంకుర సంస్థల రంగాల్లో తెలంగాణ అంతర్జాతీయ గుర్తింపు పొందిందన్నారు. దేశ ప్రగతిలో తెలంగాణ మరింత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ ఆకాంక్షించారు. శాసనసభ, శాసనమండలి ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్రంలో సామాజిక భద్రత అందించడమే ధ్యేయంగా ప్రతి కుటుంబానికి $5 lakh జీవిత బీమా అందించేలాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్ట్రావతరణ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రపంచంలో అభివృద్ది చెందిన ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో రాష్ట్రంలో ఈ బీమా పథకానికి శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు.
2: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పనే ధ్యేయంగా పేద మధ్యతరగతి దళిత అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 15 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి $5 lakh జీవిత బీమా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం.
0: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు వెలకెట్టలేనివని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన అవతరణ వేడుకల్లో మంత్రి ప్రసంగించారు.
3: అమరుల త్యాగ ఫలితంగానే స్వరాష్ట్రంగా తెలంగాణ సిద్ధించింది. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పిస్తా ఉన్నాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం, అభివృద్ది, సంక్షేమ, పారదర్శక పాలన, సమగ్ర ప్రగతి లక్ష్యాలతో ముందుకు సాగుతోంది.
0: తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహర్ అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన రాష్ట ఆవిర్భావోత్సవాల్లో మంత్రి ప్రసంగిస్తూ
4: రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తా ఉన్నాం. నిరుపేదల సన్నబియ్యం పేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇల్లు సన్నబియ్యం పథకాలు అమలు చేస్తా ఉన్నాం.
0: హనుమకొండ జిల్లాలో రాష్ట్రావతరణ వేడుకలకు హాజరైన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ పథకాల గురించి వివరించారు.
5: తెలంగాణ 2030 నాటికి ప్రపంచంలో టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్ల్లో ఒకటిగా నిలబెట్టాలనే సంకల్పంతో లైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకొచ్చాం. ఈ పాలసీ ద్వారా వచ్చే 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలతో పాటు $25 బిలియన్ పెట్టుబడిని ఆకర్షించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సాధించుకున్నామే తప్ప తెలంగాణ ఆశయాలు లక్ష్యాలు చేరుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలు ధాన్యం కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందేందుకు

కొడుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటున్నారని సంజయ్ ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేంద్ర భూగోగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఆయన ఒక ప్రకటనలో, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో నీళ్లు నిధులు నియామకాలను పక్కన పెట్టి తన కుటుంబాన్ని మాత్రమే బాగు చేసుకున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు తెస్తామన్న కాంగ్రెస్ పార్టీ సైతం గత 2 ఏళ్లలో రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ భూముల దందాలకు కేంద్రంగా మార్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు. వచ్చే 5 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. వచ్చే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా తగ్గుతాయని వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా శక్తి పథకం కింద 2025-26 సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు 172 కోట్ల రూపాయలకు పైగా రుణాలు మంజూరు చేసినట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవందనం స్వీకరించారు. ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో విజన్ 2047 రూపకల్పనతో తెలంగాణ ముందుకెడుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ సంగారెడ్డి జిల్లాలో జరిగిన వేడుకల్లో పేర్కొన్నారు. కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన రాష్ట్రావతరణ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రావతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క, మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి, కరీంనగర్ జిల్లాలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, యాదాద్రి భువనగిరి జిల్లాలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్రావిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన తమ పార్టీ సభకు అనుమతి ఇవ్వాలంటూ జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. అయితే తమ వాదనలు వినకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని తెలంగాణ ఉద్యమ నేతలు కవేట్ దాఖలు చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగాను, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో సామాజిక భద్రత అందించడమే ధ్యేయంగా ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేలాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. 6 గ్యారంటీలు, ధాన్యం కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వచ్చే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా తగ్గుతాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోలోటై 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ అర్జున్ లక్ష్మి. చూస్తుండగానే ఐపీఎల్ అయిపోయింది, సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతున్నాయి, ఇంకో 2 డేస్ లో స్కూల్ కూడా స్టార్ట్ అవుతాయి. అంటారు కదా, కాలం ఎవరి కోసం ఆగదని, మనం కూడా టైంతో పరిగెడుతూ ఉండాలంతే. కానీ ఏ టైంలో అయినా మీతోనే ఉండే మీ ప్రియం ఇస్తాం వివిధ భారతి. మంచి మంచి మాటలు పాటలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. అఫ్కోర్స్ ఈ సంగతి స్పెషల్గా చెప్పకర్లేదు అనుకోండి, నేను రెడీ క్వశ్చన్స్తో. మరి మీరు రెడీనా మొబైల్స్తో? ఇక మొదలెడతామా షో టైమ్ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా ఈరోజు మనం తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవాళ షో టైంలో కూడా క్వశ్చన్స్ అంతకు రిలేటెడ్గానే ఉంటాయన్నమాట. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. తెలంగాణకు ఇంకో పేరు కూడా ఉంది, ఏంటది? మరోసారి వినండి క్వశ్చన్ని. తెలంగాణకు ఇంకో పేరు కూడా ఉంది, ఏంటది? ఆలోచించండి. ఆన్సర్స్ లైక్ అనమాట వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం ఒక లవ్లీ మెలోడీ డ్యూట్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

కిల్లర్ మూవీ నుంచి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ వినేసాం కదా. నిజంగా ఇళయరాజు గారి మ్యూజిక్ కంపోజిషన్ అంటే కంపోజిషన్ అంతే, అలా ఫిదా అయిపోతాం విన్న ప్రతిసారి కదా. ఎనీవేస్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను తెలంగాణకు ఇంకో పేరు కూడా ఉంది ఏంటది అని. అందరూ రైట్ ఆన్సర్ పంపించారు అని చాలా మంది పంపించారు. అందరి పేర్లు చదవడం కుదరదు కాబట్టి కొంతమంది పేర్లు చదివేస్తున్నాను, కేర్ఫుల్ గా వినండి. గజ్వేల్ నుంచి అనిత అండ్ గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేశం, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, కాకతీయ పాష, వరంగల్ నుంచి ఉమ్మడి నుంచి బహమ్మద్ జైనుద్దీన్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి, ఇక వినాయక్ నగర్ నిజామాబాద్ నుంచి కూర్చున్న శ్రీహరి జ్యోతి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ త్రిలింగ దేశం. తెలంగాణకు ముందు తెలంగాణని త్రిలింగ దేశం అని పిలిచేవారట. ఎందుకంటే తెలంగాణని పూర్వం శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం అనే మూడు పుణ్యక్షేత్రాల

ఉన్న ప్రాంతంగా పిలిచేవారట. సో అది కాస్త త్రిలింగ దేశం కాస్త వాడుకలు తెలంగాణ అయింది అందుకనమాట. ఎన్విఎస్ మరి రైట్, అసలు పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు మరో పాట వినిపిస్తాను. ఇది కూడా ఆల్ టైమ్ హిట్ సాంగే, వింటుంటే అలా మైమర్చిపోతారు మీరు. వినిద్దాం.

0: ఆర్తి మనుషుల్నే కాదు రాళ్ళను కరిగించే శక్తి ఉంటుంది ఈ భావోద్వేగానికి. ఎంత అద్భుతంగా పలికించారో చూసండి. చూడండి బాల జగన్మోహన్ గారు, అలా వేటూరు గారు మాత్రమే రాయగలరు, ఇళయరాజు గారు మాత్రమే కంపోజ్ చేయగలరు. అందుకే ఆ పాట ఎవర్ గ్రీన్ హార్ట్ టచింగ్ సాంగ్ అంతే. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, పలరించే సంపూర్ణ వినోదం. మరి నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీనా మీరు? ఇందాక చెప్పాను కదా ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి ఈ రోజు షో టైం కూడా క్వశ్చన్స్ రిలేటెడ్ గానే ఉంటాయని. సో ఇది ఒక క్లూ లాంటిది అనమాట. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. తెలుగులో తొలి రామాయణ కర్త బమ్మెర పోతన స్వస్థలం ఏది? అంటే ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? తెలుగులో తొలి రామాయణ కర్త బమ్మెర పోతన స్వస్థలం ఏది? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అనమాట. వాట్సాప్ 0402324-0852. అంటే ఇప్పుడు మీకోసం మరో అద్భుతమైన మెలోడీ ఓ పాపలాని ఈ సినిమా నుంచి. ఎంజాయ్ దిస్.

ఏకనేశ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట అది బ్రీత్లెస్ సాంగ్ కదా, ఎంత అద్భుతంగా ఉంటుందో పాట. ఎనీవేస్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, తెలుగులో తొలి రామాయణ కర్త బొమ్మరి పోతన స్వస్థలం ఏది, అంటే ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని. చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, కొంతమంది మాత్రం నా క్వశ్చన్ మళ్ళీ ఆన్సర్ గా నాకు పంపించారనమాట. యాక్చువల్ గా నేనే అడిగా కదా బొమ్మెరా పోతనా అని. సో అక్కడ అర్థమైపోతుంది బొమ్మెరా ఊరుకు చెందిన వాళ్ళు అని, కానీ ఆ బొమ్మెర ఎక్కడుందనేది క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేరు చదివేస్తున్నాను. మేడంపల్లి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, అప్పలరాజు పెడమ నుంచి, వరంగల్ నుంచి గోండరవి, బుజ్జి హుడాకల్లి నుంచి, దస్తగిరి సంధ్య ప్రొజెక్టర్ కడప నుంచి, హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ తెలంగాణ. తెలంగాణలో వరంగల్ జిల్లాలోని బొమ్మరి ప్రాంతానికి చెందిన వాళ్ళు బొమ్మరి పోతన, తెలుగులో తొలి రామాయణ కర్త అనమాట. సో ఎంత గర్వించదగ్గ విషయం చూడండి. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు మరుసబల్ సాంగ్ డ్యూయట్ మీకోసం ఆన్ ద వే, ఎంజాయ్ దిస్.

ఎప్పుడు విన్నా ఈ పాట ఇలాగే ఉంటుంది. అదే ఫ్రెష్నెస్, అదే గ్రేస్, అదే ఉత్సాహం అనిపిస్తుంది ఈ పాట వింటుంటే కదా. అందుకే వీటిని అంటారు ఎవర్ గ్రీన్ సాంగ్స్ అని. ఎనీవేస్, వీటిలో ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు షో టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీనా? మీరు యాక్చువల్ గా ఒక రంగంలో తర్వాత అంటే ఎవ్వరు ఎంతమంది సక్సెస్ అయినా, ఎంత సక్సెస్ అచీవ్ చేసినా కూడా ఫస్ట్ అనేది ఉంటుంది చూడండి, తొలి అనేది. ఆ తొలిగా సాధించిన ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళకుండే ప్రత్యేకత, స్పెషాలిటీనే వేరు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, దక్షిణ భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు? దక్షిణ భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు? మీకు ఇందాక చెప్పాను, ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మన క్వశ్చన్స్ అన్ని కూడా అందుకు రిలేటెడ్ గా ఉంటాయని. సో క్లో ఇచ్చేసాను, ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ వాట్సాప్ 0402324085 2. అండ్ ఇప్పుడు మీకోసం

ఈ పాట మీ నచ్చిన వాళ్ళు అంటే ఎవరైనా ఉంటారా కదా? అస్సలు అందరి మనసు కవి ఆత్రేయ గారి సాహిత్యం, ఇళయరాజు గారి సంగీతం, ఇక గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గానం. హమ్మింగ్ మెయిన్ ఈ పాటకి ఏంటంటే కోరస్ వస్తుంది చూడండి, పాట అంతా కూడా వస్తుంది, ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. అలా లేకపోతే పాట ఎలా ఉంటుందో ఊహించడం కూడా చాలా కష్టం. ఎనీవేస్, మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, దక్షిణ భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు అని. చాలా మంది పంపించారు ఆన్సర్, మరి కొంతమంది పేర్లు చదివేస్తున్నారు, అందరిది చదవడం కూడా కాబట్టి. పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, ఏఎస్ రావు నగర్ నుంచి సీతా, దేవిక, న్యావనంది నుంచి మీ పేరు ఏదో మిస్ అయినట్టుందండి, మీరు పేరు పంపలేదు. వరంగల్ కాసిబుక్కి నుంచి దాసి రామచంద్రం, చింత శ్రీనివాస్ షాపలి నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్బూర్ నుంచి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ రాణి రుద్రమదేవి. ఊరుగల్ రాజధానిగా కాకతీయులు పరిపాలించారు, ఆ విషయం అందరికీ తెలుసు. రాణి రుద్రమదేవి ఆంగ్లేయులు ఎదిరించిన వీర వనిత అన్నమాట. సో ఇక్కడ తనకి ఎవరు సపోర్ట్ లేకపోయినా కూడా ఒక్కతే ఎదిరించింది ఆంగ్లేయుల్ని, కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించింది. సో ఆ తర్వాత ఎంతమంది వచ్చినా కూడా మనం ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నాం కదా, దక్షిణ భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు అని. సో తెలంగాణలో ఉంది ఊరుగల్, ఆ విషయం అందరికీ తెలుసు. ఎనీవేస్, మరి రైటర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం మరో లవ్లీ సాంగ్ ఆన్ ద వే.

సమయం 2 గంటలకు వస్తుంది. మీ అందరికీ తెలుసు కదా 2 to 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి గంటల 15 నిమిషాలు దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. ఆకాశమే హద్దుగా అన్ని రంగాలను దుష్కెళ్తున్నారు మహిళలు. కొన్నింటిలో విజయం సాధించడంలో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, వాటన్నింటినీ అధిగమించి మరీ తను ఎంపిక చేసుకున్న కెరీర్లో విజేతగా నిలిచింది గీతిక. ఈ శక్తిశీలి సక్సెస్ జర్నీ గురించిన విశేషాలు మీకోసం కప్పతి ముందుగా ఈ పాట.

വിട്ടുന്നാരും ശക്തിശീലി ഓൺലിയാൻ വിവിധ ഭാരതി തരത്തിലാല തരകനി ആനന്ദം അലറിഞ്ച് സമ്പൂർണ്ണ വിനോദം മരി ഗീതിക ഇവാൾട്ടി മന ശക്തിശീലി എവരി ഗീതിക സ്പോർട്സ് ഫോട്ടോഗ്രാഫർ അരുണാചൽ പ്രദേശ്ലോ പുട്ടി പെരുകി అస్సాంలో స్థిరపడింది. తండ్రి జాబ్ వల్ల ఊళ్లతో పాటు స్కూల్స్ కాలేజెస్ చేంజ్ అవుతూ స్టడీస్ కంటిన్యూ చేసిన గీతిక అస్సాంలోని యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో డిగ్రీ, ఆ తర్వాత గౌహతిలో మాస్ కమ్యూనికేషన్ మీడియా టెక్నాలజీలో పీజీ డిప్లొమా చదివింది. మరి తాతయ్య స్ఫూర్తితో గీతికకి ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఏర్పడింది. మరి ఆ తర్వాత ఏమైంది వింటూ ఉండండి వివిధ భారతి చెప్తాను మరిన్ని విశేషాలు.

మీరు వింటున్నారు శక్తిశీలి. స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ గీతిక సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి తాతయ్య స్ఫూర్తితో గీతికకి ఫోటోగ్రఫీ మీద ఆసక్తి పెరిగింది. మరి ఆ తర్వాత ఫోటోగ్రఫీ కెరీర్గా తీసుకోవాలన్న ఉద్దేశంతోనే దక్షిణ కొరియా ప్రభుత్వ స్కాలర్షిప్తో సియోల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి గ్లోబల్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసింది. మరి ఆ తర్వాత ఒక ఫోటో న్యూస్ ఏజెన్సీలో ఇంటర్న్గా కెరీర్ స్టార్ట్ చేసింది గీతిక. ఎన్నో మీడియా సంస్థల్లో ఫోటో జర్నలిస్ట్గా కాంట్రిబ్యూటర్గా పనిచేసింది. ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్స్పిరేషనల్గా అనిపించే గీతిక ఫోటోగ్రఫీ జర్నీ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్డ్.

అంటున్నారు శక్తిశీలి. ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ గీతిక సక్సెస్ ఎన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఫోటోగ్రఫీ కెరీర్గా తీసుకున్న గీతికకు స్పోర్ట్స్, అది కూడా తనకు ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్ ఫోటో జర్నలిస్ట్గా ఎదగాలన్నది గోల్. కానీ అది అంత ఈజీగా ఫుల్ఫిల్ అవ్వలేదు, ఎందుకంటే అమ్మాయిలకు అంత త్వరగా అవకాశం రాదు ఈ ఫీల్డ్లో అని అందరూ అనేవారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా అమ్మ ప్రోత్సాహంతో ముందడుగు వేసింది గీతిక. మరి తన ఈ ప్రయాణం ఎలా సాగింది చెప్తాను ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు శక్తిశీలి. స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ గీతిక సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఫోటోగ్రఫీ కెరీర్గా తీసుకుంది గీతిక, ఆ తర్వాత స్పోర్ట్స్, అది కూడా తనకి ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్ ఫోటో జర్నలిస్ట్గా ఎదగాలనేది తన గోల్. చాలామంది చెప్పారు ఈ ఫీల్డ్లో అమ్మాయిలకు అంత త్వరగా అవకాశాలు రావు అని, అయినా కూడా పట్టించుకోలేదు, అమ్మ ప్రోత్సాహంతో ముందడుగు వేసింది. మరి ప్రతిష్టాత్మక టోర్నీల్లో స్పోర్ట్స్ ఫోటో జర్నలిస్ట్గా మొదట్లో అవకాశం రాలేదు గీతికకు. క్రీడా ఫోటోగ్రఫీ మగవాళ్ళకే కానీ ఆడవాళ్ళకి ఇక్కడ చోటు అన్న మాటలే వినాల్సి వచ్చింది. మామూలుగా ఏంటి, మనం కొంచెం ఫీల్ అయ్యామనుకోండి అక్కడితో ఆగిపోవాల్సి వస్తుంది. అలా ఆగిపోయింటే ఇప్పుడు మనం గీతిక గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. సో నిరాశతో వెనుతిరగాల్సి వచ్చినా కూడా ఎక్కడా తను తగ్గలేదన్నమాట. పట్టుదలతో ప్రయత్నించి తన ప్రతిభతో ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ వాటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచంలోనే ద బెస్ట్ స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్లో ఒకరిగా ఎదిగింది గీతిక. మరి చెప్పాల్సిన విశేషాలు మరిన్ని ఉన్నాయి, చెప్తాను, వింటూనే ఉండండి శక్తిశీలి.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

మన జనరంజని. మీరు వింటున్నారు శక్తిశీలి స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ గీతిక సక్సెస్ ఎన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఒక్కొక్క అవకాశాన్ని అందుకుంటూ వాటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచంలోనే ద బెస్ట్ స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్లలో ఒకరిగా ఎదిగింది గీతిక. మీకు తెలుసా, దాదాపు 2 దశాబ్దాల స్పోర్ట్స్ ఫోటో జర్నలిస్ట్ కెరీర్లో జాతీయ క్రీడలు, కామన్వెల్త్, ఐపీఎల్, ఇండియన్ సూపర్ లీగ్, సౌత్ ఏషియన్ గేమ్స్, టోక్యో ఒలింపిక్స్, ప్యారిస్ ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలను తన కెమెరాలో బంధించి ఫోటోల రూపంలో అందించి అభిమానులకు కనువిందు చేసింది గీతిక. మరి సక్సెస్ జర్నీ ఇంకా ఉంది, వింటూనే ఉండండి శక్తిశీలి.

ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം ശക്തിശീലി സമയം സ്പോർട്സ് ഫോട്ടോഗ്രാഫർ ജേർണലിസ്റ്റ് గీతిక సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 2018-2022 ఫిఫ ప్రపంచ కప్ కి అఫీషియల్ ఫీమేల్ జర్నలిస్ట్ గా వ్యవహరించిన గీతిక వచ్చే నెలలో జరగబోయే ఫిఫ పురుషుల ప్రపంచ కప్ 2026 మెగా టోర్నీని తన కెమెరాలో బంధించేందుకు సిద్ధమైంది. మరి ఈ విషయానికి సంబంధించి ఒక రికార్డ్ క్రియేట్ చేసింది గీతిక. అదేంటో చెప్తాను, చెప్పే ముందు ఒక పాట వినిపిస్తాను, వినిద్దామా?

మీరు వింటున్నారు శక్తిశీలి, స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్, జర్నలిస్ట్. గీతికా సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా వచ్చే నెలలో జరగబోయే ఫిఫా పురుషుల ప్రపంచ కప్ 2026 మెగా టోర్నీని తన కెమెరాలో బంధించేందుకు సిద్ధమైంది గీతిక. అండ్ ఈ విషయానికి సంబంధించి ఒక రికార్డ్ క్రియేట్ చేసింది కూడా. అదేంటో చెప్తానన్నాను కదా ఇందాక. ఇలా 3 సార్లు ఈ అవకాశం అందుకున్న వన్ అండ్ ఓన్లీ ఇండియన్ ఫీమేల్ ఫోటోగ్రాఫర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది గీతిక. గ్రేట్ కదా. అసలు ఇంట్రెస్ట్ ఉన్నా కెరియర్లో వెళ్దామా వద్దా, ఛాన్సెస్ తక్కువ అంటున్నారు, గెలుస్తానో లేదో అని భయపడుతూ వచ్చిన ఒక అమ్మాయి ఇవాళ ఒక బెస్ట్, అంటే వరల్డ్లోనే బెస్ట్ స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్గా ఎదిగింది కదా. ఎంత పట్టుదల ఉంటే అలా సాధిస్తుంది చెప్పండి. అండ్ ఆ పట్టుదల అందరికీ అవసరం. మరి స్పోర్ట్స్ ఫోటో జర్నలిస్ట్గా కెరీర్లో సక్సెస్ అందుకున్నా కూడా ఇందులో కూడా కొన్ని కష్టాలు ఉన్నాయంటుంది గీతిక. ఫ్రీక్వెంట్గా దూర ప్రయాణాలు, గంటల తరబడి స్టేడియంలో ఉండాల్సి రావడం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ క్రీడాకారుల గెలుపు క్షణాలు, అభిమానుల కేరింతలు, జట్టు భావోద్వేగాలు వంటి అపురూప దృశ్యాలను ఫోటోలు తీయడంలో ఉండే ఆనందం ముందు ఈ చిన్ని చిన్ని కష్టాలు కనిపించవు అనే గీతిక విజయ ప్రస్థానం ఈ రంగంలోకి రావాలనుకునే ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తినిస్తాయి. నిజమే కదా. మరి అదనమాట, ఇలాంటి కబులు చెప్పుకుంటూ ఉంటే మనకి టైం అస్సలు

ఇది కానీ ఏమైందో తెలుసా, 2 గంటల 53 నిమిషాలు దాటింది, లక్ష్మికి బాయ్ చెప్పే టైం కూడా వచ్చేసింది. మరోసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను అందిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

మరియు హిందీ వాళ్ళు విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ మరియు ముంబై కేంద్రాల నుండి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు దాటి 25 సెకండ్లు. ఈనాటి సాయంకాల ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ ప్రసారంలో ముందుగా విందాం అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినీ గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ప్రేమించుకుందాం రా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనురాధ ఆలపించిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ మరియు వారి కుటుంబ సభ్యులు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9922-7979. నిర్మల్ వండర్లాండ్.
2: అబ్బా అదిరింది.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతుంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
8: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సఖీ చిత్రం కోసం సాధన సర్గం శ్రీనివాస్ ఆలపించిన పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గనివరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు.

0: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కూర్న తెలుగు సినీ గీతలు. వెంటనే శ్రోతలకు గమనికలు. ఈ నెల 5వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటిలో వచ్చే మూతిబిందు సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అదేవిధంగా ఈ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8:00 వేదాంష్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అదేవిధంగా ఈ నెల 4వ తేదీ గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైక్యాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, అన్ని రకాల మానసిక సమస్యల నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం చూడాలని ఉంది చిత్రం కోసం హరిహరన్ ఆలపించిన పాటను. ఈ పాటను మా కోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి భాగ్యవీర్ హరికృష్ణ, జయకృష్ణ, రవికిరణ్, చంద్రకిరణ్, సహాస్, సుహాస్, శ్రీకృష్ణ, శరత్ కృష్ణ, బాను, హాసిని, సాహితి, కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై చూడాలని ఉంది చిత్రం నుండి పాటను విద్దాం.
5: సరే మామగారే సస సరే ప్రసా.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: శ్రోతల అభిరుచి కార్యక్రమం వింటున్నారు. వింటున్న శ్రోతలకు గమనికలు. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయజ్యత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎండాకాలంలో వడదెబ్బ లక్షణాలు, చికిత్స గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. అదేవిధంగా రేపు ఉదయం 8:00 ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయజ్యత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు, చిగుళ్ల సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. అదేవిధంగా రేపు ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయజ్యత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం గీతా గోవిందం చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన పాటను. ఈ పాటను మా కోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమిళ, అనన్య, సుదీప్త, అనుష, లత మరి వారి కుటుంబ సభ్యులు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతుంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
5: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. శ్రోతలుతల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. సరే నుడు చిత్రం నుండి పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ మరి వారి కుటుంబ సభ్యులు.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది?
2: మేడం
3: చెప్పండి,
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
5: హ్యాపీ యానివర్సరీ డియర్.
6: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
5: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
6: ఏమీ కాలేదనే కదా నా బాధ.
5: అంటే
6: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
5: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
6: సంప్రదించండి.
5: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
6: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలీల్వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 08462253344.
7: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
8: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
9: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
8: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
9: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
8: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233.
10: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
7: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
8: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
9: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
8: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
9: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
8: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233.

0: జీఆర్పీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతుంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా

0: పుల్లా
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అలైవ్తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
6: శ్రోత, ఇంతవరకు లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి లలిత గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45. సినీ రంజని తెలుగు సినీ గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం నీవల్లి నీవల్లి చిత్రం కోసం క్రిష్ అరుణ్ ఆలపించిన పాటను. భువనచంద్ర రచన, హరీష్ జరాజ్ సంగీతం.

శ్రోతలు ఇంతవరకు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. సమగ్ర సమ్మిళిత అభివృద్దికి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. న్యాయవాదుల భద్రతకు సంబంధించి రాష్ట ప్రభుత్వం తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓటర్ జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సమగ్ర సమ్మిళిత అభివృద్దికి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని లోక్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకలకు గవర్నర్ దంపతులు హాజరయ్యారు. జై తెలంగాణ అనేది కేవలం నినాదం కాదని, అది ఆత్మగౌరవం, ఐక్యత, స్వీయ గుర్తింపు కోసం సాగిన ఉద్యమానికి ప్రతీక అని గవర్నర్ పేర్కొన్నారు. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ స్వరాష్ట్రం కల సాకారమైందని ఆయన గుర్తు చేశారు. వేడుకల సందర్భంగా ఒగ్గుడోలు, బోనాలు, గుసాడి, కోలాటం, డప్పు, బంజారా కళాకారులు నిర్వహించిన పెరేడ్ తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటింది. తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ చారిత్రాత్మక తరుణంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్తూ ప్రత్యేక రాష్ట్ర సాకారం కోసం అలుపెరగని పోరాటం చేసిన అమరవీరుల త్యాగాలను కొనియాడారు. తెలంగాణలో న్యాయవాదుల భద్రతకు సంబంధించి రాష్ట ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా లాయర్లు ఎదురుచూస్తున్న తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు నుంచే ఈ న్యాయవాదుల రక్షణ చట్టం రాష్ట వ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల లాయర్లపై పెరుగుతున్న దాడులు, బెదిరింపులను అరికట్టడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తెచ్చారు. ఇకపై న్యాయవాదులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నిర్ణయం పట్ల న్యాయవాద సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్ జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 4, 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన వివరించారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో పంటల వైవిధ్యతపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణంపై కూడా అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 4వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశానికి హాజరై సలహాలు, అభిప్రాయాలు పంచుకునేందుకు ఒక్కో పార్టీ నుంచి 2 ప్రతినిధులను పంపాలని సూచించారు. పేద ప్రజల సొంతింటికలను సాకారం చేయడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఈవేళ నిర్వహించిన కార్యక్రమంలో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ గృహాల మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు. అంతకుముందు కాజీపేట మండలం న్యూ సాయంపేటలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాన్ని మంత్రి ప్రారంభించి లబ్దిదారులకు గృహ ప్రవేశ కానుకలు అందజేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించి అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. ఈ సందర్భంగా 677 మహిళా స్వయం సహాయక సంఘాలకు 57.38 కోట్ల రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట ప్రభుత్వం అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులదేని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ వర్షాకాలం ప్రారంభం కానున్నందువల్ల వనమహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు పెంచి పచ్చదనం రూపొందించేలాగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ్ మహాభియాన్ 2026 జిల్లా శిక్షణ శిబిరాన్ని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఈరోజు ప్రారంభించారు. కార్యకర్తల్లో పార్టీ సిద్ధాంతాలు, సేవాభావం, ప్రజాసేవ పట్ల అవగాహన కల్పించడం లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతిభను ప్రోత్సహించడం ద్వారానే సమాజం అభివృద్ది సాధ్యమవుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు అన్నారు. సిరిసిల్లలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేశారు. నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని కేటీఆర్ చెప్పారు. రైతులు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల అపారల్ పార్క్ మార్కెట్ యార్డులను జిల్లా అదనపు కలెక్టర్తో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఆదేశ్ శ్రీనివాస్,
1: రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేసేటువంటి క్రమంలో నిన్నటి రోజు వరకు 2,75,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని జిల్లా యంత్రాంగం కొనుగోలు చేయడం జరిగింది. రైతు యొక్క ధాన్యాన్ని దిగుబడి పెరిగిన సందర్భంలో కూడా చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయని చెప్పిన ఒక లక్ష్యంలో మరో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈ కొనుగోలు అన్ని కూడా పూర్తి చేస్తున్నారు.
0: తెలంగాణ ఆర్టీసీ బస్ భవన్లో రాష్ట అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. సంస్థ ఎండీ వై నాగిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ జెండా కోట్లాది మంది ఆత్మ గౌరవ నినాదమని అన్నారు. ఆర్టీసీ రాష్ట ప్రగతిలో కీలక భాగస్వామిగా నిలిచిందని, సిబ్బంది క్రమశిక్షణ వల్లే సంస్థ దేశంలోనే రోల్ మోడల్గా ఎదిగిందని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. రాగల 3 రోజుల పాటు రాష్టంలోని వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 4 రోజుల్లో రాష్ట వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని తెలియజేసింది. 3 రోజుల పాటు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సింగరేణి గనుల వద్ద ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి శ్రీరాంపూర్ ఏరియాల్లో కార్మికులు గనుల వద్ద జాతీయ జెండాలు ఎగరవేశారు. మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ,
2: తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ కావడంలో అమరవీరులతో పాటు సింగరేణి యొక్క ఎంప్లాయీస్ యొక్క పోరాటం చాలా ఉన్నదనేది గర్వంగా చెప్పగలుగుతాం. ఈ రోజు మనము మన తెలంగాణని అభివృద్ధి చెందడంలో మన సింగరేణి పాత్ర ఎంతైనా ఉంది. సింగరేణి ద్వారా అప్పుడున్న టర్న్ ఓవర్ సుమారుగా 10,000 కోట్ల లోపులనే ఉండేది. ఇప్పుడు 35,000 కోట్ల అబో టర్న్ ఓవర్ తోని సింగరేణి మన రాష్ట్రంలోనే 1 పబ్లిక్ సెక్టర్ గా ఎదుగుతుంది.
0: హైదరాబాద్ సింగరేణి భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ చైర్మన్ ఎండి డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే రాష్ట్రానికి మనం ఇచ్చే గౌరవమని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ సందనం స్వీకరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ బిర్లా ఇలయ్య అన్నారు. జనగామ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 62 ఎరువుల దుకాణాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఛా, ఎమ్మెల్యే కడియం శ్రీహత్తో కలిసి వర్చువల్ గా ప్రారంభించారు. అభివృద్ది సంక్షేమ పథకాల్లో మంచిర్యాల జిల్లా ముందుకెడుతోందని, ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు హర్కారా వేణుగోపాలరావు అన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ నగరాన్ని మాదక ద్రవ్యరహితంగా నగరంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. శంషాబాద్ రాజేంద్ర నగర్ జోన్ల టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగదారులు పెడ్లర్లు 100 మందికి ప్రత్యేక కౌన్సిలింగ్ పునరావాస సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ నెల 5, 6, 7 తేదీల్లో ప్రత్యేక వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తారు. హైదరాబాద్ హైటెక్స్ లో థ్రెడ్ పోచంపల్లి పేరిట ఈ వస్త్ర ప్రదర్శన ఏర్పాటవుతుంది. విశేషాలు మరొకసారి. సమగ్ర సమ్మిళిత అభివృద్దికి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. న్యాయవాదుల భద్రతకు సంబంధించి తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓటర్ల జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆరంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సమాచార దర్శిని, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 కొరకు దరఖాస్తుల ఆహ్వానం. ధైర్య సాహసాలను ప్రదర్శించి ఆపదలో ఉన్న బాలబాలికలను రక్షించిన బాలలు, స్వచ్ఛంద సంస్థలకు 2026 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ భారత ప్రభుత్వం ప్రదాన చేయనున్నట్లు జిల్లా సంక్షేమాధికారిని, మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ శ్రీమతి డి పద్మా గారు ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక మరియు విజ్ఞాన నూతన ఆవిష్కరణలు, అసాధారణ ప్రతిభా పాఠవాలు, ఆటలు, సాహిత్య, సామాజిక సేవ, ధైర్య సాహస కార్యక్రమాలు తదితర అంశాలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. ఈ అవార్డులకు 5 నుండి 18 ఏళ్లలోపు బాలబాలికలు అర్హులన్నారు. అర్హులైన బాలబాలికలు దరఖాస్తులను వెబ్సైట్ https://awards.gov.inలో July 31st దరఖాస్తు చేసుకోవాలని శ్రీమతి డి పద్మా గారు, జిల్లా సంక్షేమాధికారి, మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ వారు తెలియజేస్తున్నారు.

శ్రోతలకు గమనిక. ఈ నెల 5వ తేదీ శుక్రవారం ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ప్రవర్తన స్వభావం, తెలివి ఉన్నట్టుగా ఊహించుకోవడం మొదలైన సమస్యలకు ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు విందాం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకలపై ఆకాశవాణి నివేదిక. వ్యాఖ్యానం మరియు సహకారం మానిటి భూమేశ్వర్, నిర్వహణ సిహెచ్ మోహన్దాస్ గారు.
4: జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

0: ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి శ్రీ పి సుదర్శన్ రెడ్డి గారు తన ప్రసంగంలో వివరించారు.
1: 817 విద్యార్థులకు విద్యార్థులకు లబ్ధి పొందింది. ప్రీ మెట్రిక్ ఉపగడ్డ వేతనాలు 2025-26 సంవత్సరంలో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు 7,64,000 విడుదల చేయడం జరిగింది. దీనివల్ల 365 విద్యార్థులకు లబ్ధి పొందినది. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ 2025-26 సంవత్సరంలో జిల్లాలో వెనుకబడిన తరగతి విద్యార్థులకు విద్యాభ్యాసం కొరకు బాలులకు మరియు బాలికలకు వేరే విధంగా శ్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ చెందిన 3,235 విద్యార్థులకు 34 వసతి గృహాలు కల్పడం జరిగింది. ఇందుకు గాను 11,92,00,000 రూపాయలు విడుదల చేయగా 18,40,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. శ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 2025-26 సంవత్సరంలో 1,185 మంది విద్యార్థులకు 47,40,00,000 రూపాయలు విడుదల జరిగింది. అల్పసంఖ్య వర్గాలకు సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము క్రిస్టియన్ పండుగ వేడుకలకు భాగంగా ఇల్లు నిర్వహణకు నిమిత్తం జిల్లాలో మొత్తం 5 అసెంబ్లీ నియోజకవర్గంగాను ఉప అసెంబ్లీగాను 2,00,000 రూపాయలు చెల్లించడం జరిగింది. మొత్తం 10,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ రంజాన్ పండుగకు వేడుకలకు జరుపుకున్నప్పుడు 29,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. రహదారులు మరియు భవనాల శాఖ 2024-25 సంవత్సరకు 30 కోట్ల రూపాయలు 10 పనులు మంజూరు చేయగా 1 పని పూర్తి చేసుకుని మిగతా పనులు వివిధ దశలో కలవు. మరియు 25-26 సంవత్సరంలో 28,25,00,000 రూపాయలతో 9 పనులు మంజూరు కాగా పనులు అభివృద్ధి దిశలో కలవు. సిఆర్ఎఫ్ 25-26 46 కోట్ల రూపాయలతో 2 రహదారులకు మంజూరు చేయడం జరిగింది. జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ జిల్లాలో సిఎంజీఎస్వై విమానాగతం ఎస్డిఎస్ ఎంజీఎస్ ఆర్జీఎస్ మొదలగు పథకాలకు 2008-16 అభివృద్ధి పనులకు 640 కోట్లు 640 కోట్లకు 48,00,000 రూపాయలు మంజూరు కాగా 796 పనులకు గాను 157 కోట్ల 26,00,000 రూపాయలు వెచ్చించి పనులు పూర్తి చేయడం జరిగింది. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. గ్రామీణ తాగునీటి సరఫరా జిల్లాలో 2,75,900 ఇళ్లు గాను మనం నల్ల కనెక్షన్ ఇచ్చిన 2,68,742 ఇళ్లకు మనం కులాయి కనెక్షన్ పూర్తయినది. 819 గ్రామాలలోనూ 785 గ్రామాలకు తాగునీరు అందించడం జరుగుతూ ఉంది. ఎండకాలంలో ఎటువంటి నీటి ఎద్దటి లేకుండా చర్యలు తీసుకున్నాం. కళ్యాణ లక్ష్మి సాధీమవార జిల్లాలలో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు పెళ్లి చేసుకున్న వాళ్లకు, చిన్న వాళ్లకు, వాళ్ళకు ఆదుకోవాలన్న ఉద్దేశంతో చేపట్టిన పథకాన్ని లబ్ధిదారులకు 1,76,04,00,000 రూపాయలు పంపడం జరిగింది. అదేవిధంగా సాదే ముబారక్ పథకం కింద ఎవరి మైనార్టీలకు కూడా ఇదివరే తీసినాం. వాళ్ళకు కూడా 10,506 మంది లబ్ధిదారులకు 5,18,000 రూపాయలు పంపడం జరిగింది. జిల్లాలో భూభారతి పేరు మీద ఒకరి భూమి ఒకరికి రాసుకుంటే ఇబ్బంది పడతా ఉంటే దాన్ని గమనించి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతులందరూ ఆందోళన పడుతున్న ఉద్దేశంతో 17,790 దరఖాస్తులు అదనంగా అందులో 69,212 పరిష్కరించినాము. మిగిలిన 1,575 దరఖాస్తులు కూడా విచారణ దశలో ఉన్నాయి. అంటే మన వ్యవసాయ పడి మనం ప్రాపర్టీస్ కూడా

0: గతంలో గడపాడ లేకుండాపోతే దాన్ని ఆ విధంగా అధికారులు కంపెనీ చేసినందుకు అభినందిస్తూ ఉన్నాను. శాంతి భద్రతల రక్షణలో పాటు పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాం. ఫ్రెండ్లీ పోలీస్ తప్పు లేదు, కానీ పోలీస్ వారికి నేను ఒకటే నా సూచన, ఫ్రెండ్లీ పెద్ద మనుషులకు అందరికీ ఫ్రెండ్లీ పోలీస్ ఉండాలి. కానీ మనం చట్టాలు పెట్టుకుంటాం, ఆ చట్టాలకు విరుద్ధంగా పనిచేసే వాళ్ళని వాళ్ళకు వర్తించొద్దు పెళ్లి రోజు అని రిక్వెస్ట్ చేస్తూ ప్రజలకు విస్తృతంగా తీసుకువెళ్ళడానికి కృషి చేస్తారు. జిల్లాలో మహిళా రక్షణకు పీటీ పీఎంసీలు సమవర్తంగా పనిచేస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు సారథ్యంలోనూ ప్రజాప్రభుత్వం యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పడం నైపుణ్యత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆర్థిక ఉద్యోగ క్యాలెండర్ ని ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ప్రజలు సామూహిక కార్యక్రమంలో సైబర్ నేరాలు, ఈ సైబర్ నేరాలు సిబ్బీ గారు మొన్న నాకు కూడా ఫోన్ చేసుకున్నారు. సైబర్ నేరాలు మూఢ నమ్మకాల నుండి ప్రజలను చేతనవంతం మార్చుకోవడానికి నేరాలు జరుగుతుండగా చూడటానికి పోలీసు అధికారులలో కలబుద్ధాలు వివిధ కార్యక్రమాలు వంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలను చేతనవంతం చేస్తా ఉన్నారు. జిల్లాలో అభివృద్ధి భాగస్వాములైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పోలీస్ సిబ్బందికి, పత్రిక విలేకరులకు, మరియు ఎలక్ట్రికల్ మీడియాకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో అభివృద్ధి పథకంలో నడిపించడానికి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ మరొకసారి జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం 13వ దినోత్సవం సంబంధించిన శుభాకాంక్షలు. జై హింద్, జై తెలంగాణ.
1: ఈ వేడుకలలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఈలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హుందన్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. గృహ నిర్మాణము, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్య శాఖల శకటాలు పోటాపోటీగా ప్రదర్శనలో పాల్గొన్నాయి. వ్యవసాయ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథి శ్రీ పి సుదర్శన్ రెడ్డి గారితో కలిసి కలెక్టర్ ఇతర అధికారులు స్టాళ్లను సందర్శించారు. వివిధ పాఠశాలల నుండి వచ్చినటువంటి చిన్నారులు చూడచక్కని అభినయాలతో చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలను, నృత్యాలను ప్రదర్శించారు. సిద్ధార్థ కళాక్షేత్ర బాలికలు బతుకమ్మ గేయంపై నృత్యం ప్రదర్శించగా బాల్భవన్ పిల్లలు పచ్చదనం ప్రాముఖ్యతను చాటుతూ పచ్చని చెట్టునుగా నేను అనే గేయంపై ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు చిన్నారుల ప్రతిభను అభినందించారు, వారికి జ్ఞాపికలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రజలు, అధికారులు, అనధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

0: శ్రోతలు ఇంతవరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు స్థానిక పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 మరికొద్ది క్షణాలు
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులకు సూచనలు

ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చెరుకు, కంది పంటల్లో వ్యవసాయ పనులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా చెరుకు పంటలో, ఈ వేసవి కాలంలో చెరుకు పంట బాల్య దశలో ఉంటుంది. ఇది చాలా కీలకమైన తేమ, సున్నితమైన దశ, అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో మొక్క మోడెం తోటలు బాల్య దశలో ఎక్కువ సంఖ్యలో పిలకల అభివృద్ధి చెంది తద్వారా పంట ఏపుగా ఎదిగే దశకు చేరుకుంటాయి. నీటి ఎద్దడి, అధిక ఉష్ణోగ్రత వలన మొక్క ఒత్తిడికి లోనైన తోటల్లో పిలకల సంఖ్య క్రమేపి తగ్గి దీని ప్రభావం తోట ఎదుగుదలపై ఉండి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఆలస్యంగా నాటిన చెరుకు తోటలకు పోషక లోపాలతో పాటు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. చెరకు మోడెం సాగులో ఇనుము, జింకు, మ్యాంగనీస్ ధాతువుల లోపాలు ఎక్కువగా కనపడుతుంటాయి. కావున బాల్య దశలో ఉన్న చెరుకును నీటి ఎద్దడి, ఎండ తీవ్రత బారిన పడకుండా తగు నీటి పద్ధతులు పాటించాలి. చెరుకు పంట పిలక దశలో ఇనుప ధాతువు లోపం వల్ల ఆకులు పాలిపోయి పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెల మధ్య భాగంలో ఏర్పడి ఈ నెలకు సమాంతరంగా రేఖలుగా ఆకులకు పొడవున చారలు ఏర్పడతాయి. ఉధృతి దశలో ఉన్నప్పుడు లేత ఆకులు పూర్తిగా తెల్లగా మారతాయి. ఇనుప ధాతు లోపం కనిపించిన వెంటనే 1% అన్నవేదిని మొక్కలపై పిచికారి చేసి లోపాన్ని సరిదిద్దుకోవాలి. లీటర్ నీటికి 10 గ్రాముల అన్నవేది, 1 బద్ద నిమ్మకాయ లేదా 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలుపుకొని వారము 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకుంటే బాగుంటుంది. చెరుకు పంట పిలక దశలో జింకు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈనెల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడి లోపము ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు నిర్వీర్యం అవుతాయి. లోపము కనిపించిన తోటలకు లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ చొప్పున వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ముందుగానే 1 ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ చొప్పున నేలలో వేసినట్లయితే లోపం రాకుండా నివారించుకోవచ్చు. మ్యాంగనీస్ లోపము చెరుకు మధ్య ఆకుల్లో పాలిపోయిన పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలుగా ఈ నెల ప్రక్కన కనబడుతుంది. ఈ నెల మధ్య తెల్లగా మారిన ఆకు భాగాల్లో కుళ్ళు మచ్చలు వచ్చి అవి పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి చారలు చారలుగా ఆకు నిలువున చీల్చినట్లు కనపడతాయి. మ్యాంగనీస్ లోపము నివారణకు 1 ఎకరాకు 2.5 కిలోల మ్యాంగనీస్ సల్ఫేట్ను 450 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక పీక పురుగు, కాండం తులుసు పురుగు, ఈ చెరుకు నాటిన నుండి చెరుకు నరికే వరకు ఈ పురుగు పైరును ఆశించి బాల్య దశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా చెరుకు పైరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెరుకుపై ఎక్కువగా ఉంటుంది. లోతైన కాలువలో ముచ్చెలను నాటాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటి తడులు ఇవ్వాలి. మొక్క తోటల్లో నాటిన 3వ రోజున కార్సి తోటల్లో కార్సి చేసిన వెంటనే 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్త కప్పాలి. మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి నాటిన 4, 6, 9 వారాల్లో పిచికారి చేసుకోవాలి. ఇక ట్రైకోగ్రామా కలోనిస్ గ్రుడ్డు పరాన్నజీవిని ఎకరాకు చెరుకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. ఈ విధంగా చెరుకు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు మన శాస్త్రవేత్తలు రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఇక కంది పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు ఈ విధంగా ఉన్నాయి. యాసంగి కంది ప్రస్తుతము పరిపక్వత దశ నుండి కోత దశలో ఉంది. 80% పైన కాయలు పరిపక్వత చెందినట్లయితే పంట కోతకు సిద్ధంగా ఉన్నట్లుగా నిర్ధారించి పంటను కోసి 1-2 రోజులు చేనులోనే ఎండిన తర్వాత పంటను గుళ్ళుగా పెట్టి వారం 10 రోజులకు నూర్పిడి చేసినట్లయితే గింజలోని తేమ చాలా వరకు తగ్గి నూర్పిడి సులువుగా జరుగుతుంది. ఆ తర్వాత గింజలను 9-10% తేమ వరకు ఉండే విధంగా బాగా ఎండనిచ్చి నిల్వ చేయాలి. కోతకు 3-5 రోజుల ముందు క్వినాలిపాస్ 25% ఈసీ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినచో నిల్వలో పురుగు తాకిడిని, ముఖ్యంగా బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. నిల్వ చేసేటప్పుడు బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంట నూనె 5 మిల్లీలీటర్లు కిలో గింజలకు పట్టించి నిల్వ చేసినచో నిల్వలో పురుగు ఉధృతి తగ్గించవచ్చు. ఇక పెసర మినుము గురించి, మెట్టలో అయితే విత్తిన

వెంటనే ఎకరాకు లీటరు పెండామితాలిన్ 200 లీటర్లు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఊదా గడిజాతి కలుపు నివారణకు వరిమాగానంలో పైరు విత్తిన 20-25 రోజుల మధ్యలో ఎకరాకు 250 మిల్లీలీటర్లు ఫినాక్సిప్రాప్ ఇథైల్ లేదా 400 మిల్లీలీటర్లు క్విజలాపాస్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి ఊదను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఊదతో పాటు వెడల్పాటి కలుపు జాతి మొక్కలు ఉన్నట్లయితే ఎకరాకు ఇమాజితాఫీ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి తడుల గురించి ఈ విధంగా, బెట్ట పరిస్థితుల్లో అవసరం మేరకు కీలక దశలో 1-2 తడులు ఇచ్చినచో మంచి దిగుబడులు సాధించవచ్చు. వేసవిలో నీటిపారుదల క్రింద పండిస్తారు, కానీ ఆలస్యంగా విత్తినప్పుడు చివరిలో పైరు బెట్టకు గురే అవకాశం ఉన్నది. కాబట్టి అవకాశం ఉన్న చోట పైరు పూత దశకు ముందుగా అనగా 30-40 రోజుల వయసులో తేలికపాటి నీటి తడి ఇవ్వాలి. సాధారణంగా మొత్తం పంట కాలంలో 300-450 మిల్లీలీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చే తెల్లదోమ గురించి, ఈ పురుగులు ఆకులలోని రసాన్ని పీల్చడమే కాక పల్లాకు తెగులను కూడా వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ నివారణకు ఎస్పేట్ 1 గ్రాము లేదా ప్రొఫినోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిటామాపిరేట్ 0.2 గ్రాములు లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక తామర పురుగుల గురించి, ఈ పురుగులు పైరు తొలి దశలు ఎక్కువగా ఆశించి ఆకుల రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగ చేయటమే కాకుండా ఆకుముడత అనే వైరస్ను వ్యాపింపజేస్తాయి. తామర పురుగులను నివారణకు ఎస్పేట్ 1 గ్రాము లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక శనగ పంట విషయానికి వస్తే, పంట పరిపక్వత దశకు చేరిన తర్వాత ఆకులు కాయలు పసుపు రంగుకు మారి ఆ తర్వాత వరిగడ్డి రంగుకు మారుతుంది. ఆకులు పూర్తిగా రాలిపోయి మొక్కలు ఎండిపోతాయి. మొక్కలను మొదల వరకు కోసి కుప్పగా వేసుకొని ట్రాక్టర్తో తొక్కించి లేదా కర్రలతో కొట్టి కాయలను గింజలను వేరు చేసుకోవాలి. యాంత్రికంగా కంబైన్డ్ హార్వెస్టర్తో కూడా ఈ పంటను కోసుకోవచ్చు. ఇక కోత అనంతర జాగ్రత్తలు ఈ విధంగా, పంట కోసిన తర్వాత గింజలు తగినంతగా ఎండు వరకు ఆరబెట్టాలి. నూర్పిడి యంత్రాలతో కానీ చేతితో కానీ మార్చుకోవచ్చు. దుమ్ము ధూళి తాలు గింజల విత్తనాలను తొలగించి నిల్వ చేసుకోవాలి. నిల్వ చేయడానికి విత్తనాలలో తేమ 9% మించకుండా ఉండాలని ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మన రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నారు ఈ కంది పంటలో చేపట్టవలసిన పనుల గురించి.

0: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రసార వివరాలు ఎఫ్ఎం 103.2 MHz పై ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవన ఎరువుల గురించి కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ జె సాయి ప్రసాద్ గారు అందించే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 ఆకాశవాణి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగే వేడుకలపై ఆకాశవాణి రేడియో నివేదిక వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:30 లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు వింటారు. 10:00 మధుర గీతాలు వింటారు. ఇక 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 11:10 ప్రభుత్వ 12 ఏళ్ల ద్విభాషా కార్యక్రమాల పరంపర 2వ భాగం కిసాన్ కళ్యాణ్ శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి గారి ప్రసంగం వింటారు. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:45 ఈనాటి ప్రసారం ముగుస్తుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ అన్నమాచార్య భక్తి గీతాలు వింటారు. 6:45 సూక్తి సుధ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7:05 తెలుగులో వార్త ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లారి కార్యక్రమంలో ముందుగా ప్రబుద్ధ గీతం వింటారు. 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:00 ఎస్వి స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి తెలుగు మరియు హిందీ కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ మరియు ముంబై కేంద్రాల నుండి. ప్రసార వివరాలు విన్నారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
5: సంబంధాల్లో 3వ పక్షానికి ఎటువంటి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది.

0: మరో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతులుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే సాధికారతకు విద్య ఒక శక్తివంతమైన సాధనమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ది పొందిన గిరిజన విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్టపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాన్ని మార్చివేస్తున్నాయని ద్రౌపది ముర్ము అన్నారు.
1: युवा हमारे राष्ट्र की शक्ति, आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं, विशेषकर जनजातीय समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े तो सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण हो.
0: యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతి యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతను బలోపేతం చేయడానికి వారి అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం విభిన్న పథకాల ద్వారా నిరంతరం కృషి చేస్తోందని ద్రౌపది ముర్ము చెప్పారు. స్కాలర్షిప్ పథకాలు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అవి యువత కలలకు రెక్కలు తొడిగే వాహనాలుగా పనిచేస్తాయని రాష్ట్రపతి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో నేపాల్కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధినేత రబీల్ అమిత్ షానే ఆయన ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. భారత నేపాల్ అభివృద్ది భాగస్వామ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పరస్పర సంబంధాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇరు దేశాల వృద్ధి, శ్రేయస్సును పెంపొందించడంలో ఈ సంబంధాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, భారత నేపాల్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఏ మూడో పక్షానికి ఎలాంటి పాత్ర లేదని భారతదేశం స్పష్టం చేసింది. భారత నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు, అలాగే ఆ తర్వాత నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. సరిహద్దు అంశాలను సంబంధించి అన్ని అంశాలు పరిష్కరించేందుకు ఇప్పటికే ఏర్పాటైన ద్వైపాక్షిక యంత్రాంగాలున్నాయని, భారత్ నేపాల్ సరిహద్దులో దాదాపు 98% మేర సరిహద్దు గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, అయితే కొన్ని భాగాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని జైస్వాల్ చెప్పారు.
2: While close to 98% of India-Nepal boundary has been demarcated, there are some unresolved segments. The shifting of the course of Gandak River has resulted in this situation. In addition, there are cases of cross-border occupation and encroachment of no man's land in demarcated segments of the boundary, which are currently being mapped jointly. We have established bilateral mechanisms to deal with all aspects.
0: జమ్మూ కశ్మీర్ కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇమిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణలను నోటిఫై చేసింది. దీని ప్రకారం మన దేశానికి 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింతగా పొడించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ 2026ను నోటిఫై చేస్తూ ఇమిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్ట్రేషన్ కాల పరిమితి అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. ఈ నిబంధనలు మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. జారీ అయిన ఏదైనా ఉత్తర్వుల వల్ల నష్టపోయినా లేదా ప్రభావితమైన వ్యక్తి ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కమిషనర్ కు ఆన్లైన్ ద్వారా అప్పీల్ చేసుకోవచ్చు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు.

0: గతంలో కేవలం వ్యాధి నయం చేయడం పైన ఉన్న శ్రద్ధ ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన వివరించారు. ఈరోజు పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ రెండవ స్నాతకోత్సవ వేడుకలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 182,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థలుగా సేవలందిస్తున్నాయని ఆయన చెప్పారు. వ్యాధుల నివారణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని, 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు 36 కోట్ల మందికి పైగా ప్రజలకు నోటి క్యాన్సర్ పరీక్షలు, 17 కోట్లకు పైగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, 9 కోట్లకు పైగా మహిళలకు గర్భాశయ ముఖద్వారం సర్వికల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అగస్త్యమలై పర్యావరణ పరిరక్షణ ప్రాంతాల్లో జరిగిన అక్రమ ఆక్రమణలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ దురాక్రమణల తొలగింపునకు సంబంధించి కాలపరిమితితో కూడిన ఒక నిర్దిష్ట ప్రణాళికను సిద్దం చేసి ప్రాధాన్యత ప్రాతిపదికన అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పాటు ఆక్రమణదారుల జాబితాలో గుర్తించిన 118 మంది ప్రస్తుత రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ, చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన నిర్దిష్టమైన ఆదేశాలు, అలాగే గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ అగస్త్యమలై పరిరక్షణ ప్రాంతంలో ఆక్రమణలు గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. సాహస కృత్యాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ నైపుణ్యాన్ని ప్రదర్శించిన బాలలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. దేశంలోని ఏ పౌరుడైనా సరే తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఎల్ నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ WMO హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్ నినో ఏర్పడడానికి 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రం తూర్పు ప్రాంతంలో తీవ్రమైన పవనాలు బలహీనపడడం వల్ల అక్కడి నీరు వేడికి ఎల్ నినో వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వర్షపాతం విధానాల్లో కూడా మార్పులు వస్తాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తాయి. అలాగే ఇది తుఫానులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. గురువారం నాటికి కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్ 4వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ సముదాయంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని IIMD తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థుల జీవితాలను మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం చెప్పింది. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.
2: కిసాన్ వాణి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులు మరియు వాటి ఉపయోగం గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు సూక్ష్మజీవ శాస్త్రవేత్త డాక్టర్ జె సాయి ప్రసాద్ గారు తెలియజేసిన వివరాలు.
1: నమస్కారం రైతు సోదర సోదరిమణులారా. ప్రస్తుతం రసాయన ఎరువుల వినియోగం అధికంగా పెరిగింది. దీనివల్ల నేల సారం తగ్గడము, ఉత్పత్తి వ్యయం పెరగడము, పర్యావరణ కాలుష్యం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జీవన ఎరువులు రైతులకు ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. మరి జీవన ఎరువులు అంటే ఏమిటి? నేలల్లో లేదా మొక్కల వేర్ల వద్ద నివసిస్తూ మొక్కలకి అవసరమైన పోషకాలను అందించే ఉపయోగకరమైన సూక్ష్మజీవులను జీవన ఎరువులు అంటున్నారు. ఇవి జీవించి ఉండే సూక్ష్మజీవులు కావడం వల్ల వీటిని జీవన ఎరువులు అని పిలుస్తున్నారు. జీవన ఎరువులు రకాలు తెలుసుకుంటే ముఖ్యంగా నత్రజని స్థిరీకరణ చేసే జీవన ఎరువులలో రైజోబియం అనేది ఒక ముఖ్యమైన సూక్ష్మజీవి. ఈ రైజోబియము పప్పుధాన్యాల వేర్లల్లో గడ్డలను ఏర్పరుస్తుంది. అదేవిధంగా వాతావరణంలోని నత్రజనిని మొక్కలకు అందిస్తుంది. ఉదాహరణకు మనకి పప్పుధాన్యాలలో శనగ, పెసర, మినుము, కంది వంటి పప్పుదినుసుల పంటలలో ఈ రైజోబియం బ్యాక్టీరియంని జీవన ఎరువుగా ఎక్కువగా వాడడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ జీవన ఎరువు నత్రజని స్థిరీకరణ చేసే జీవన ఎరువు గురించి చెప్పుకుంటే అజిటోబ్యాక్టర్. ఇది పప్పు ధాన్యేతర పంటలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ అజిటోబ్యాక్టరు నేలలో స్వేచ్ఛగా జీవిస్తుంది, అదేవిధంగా నత్రజనిని కూడా స్థిరపరుస్తుంది. మూడవ నత్రజని స్థిరీకరణ జీవన ఎరువు అజోస్పైరిల్లము. దీనిని మనము వరి, మొక్కజొన్న, చెరుకు వంటి పంటలకు ఉపయోగపడుతుంది. సో రెండో రకం జీవన ఎరువు చూసుకుంటే భాస్వరం కరిగించే జీవన ఎరువులు. మనకి తెలుసు మన నేలల్లో భాస్వరము ఎప్పుడు కూడా ఎక్కువ శాతంలోనే ఉంటుంది. కానీ కొన్ని ఫాస్ఫేట్ సొల్యూబిలైజింగ్ బ్యాక్టీరియాలు నేలలో కరగని భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి. వీటిని భాస్వరం కరిగించే జీవన ఎరువులు అంటున్నాము. మళ్ళీ మూడవ రకం జీవన ఎరువు పొటాషియం కరిగించే బ్యాక్టీరియా. సో వీటిని నేలలో పొటాషియంని మొక్కలకు అందుబాటులోకి తీసుకొస్తాయి. సో నాలుగో రకం మైకోరైజా. ఇవి శిలీంధ్రాలు. ఇవి వేర్ల విస్తరణ పెంచుతాయి, నీరు మరియు పోషకాలను ఎక్కువగా గ్రహించేందుకు సహాయపడతాయి. సో జీవన ఎరువుల వల్ల కలిగే ప్రయోజనాలు: రసాయన ఎరువుల వినియోగం తగ్గుతుంది. ఈ జీవన ఎరువులు వాడడం వల్ల ముఖ్యంగా మనము 20-25% వరకు రసాయన ఎరువులను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎందుకంటే సూక్ష్మజీవుల సంఖ్య పెరగడం వల్ల నేల నిర్మాణం మెరుగుపడుతుంది. సో అదేవిధంగా పంట దిగుబడి పెరుగుతుంది. పంట పెరుగుదల మెరుగై మంచి దిగుబడులు వస్తాయి. అదేవిధంగా రైతుకు ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే ఈ రసాయన ఎరువులు వాడడం వల్ల ఎకరానికి మనకి 2-3 బ్యాగుల యూరియాని వాడడంతో రైతులకు ఖర్చులు పెరిగిపోవడం జరుగుతుంది. అందువల్ల ఎరువుల ఖర్చు తగ్గి రైతులకు లాభం పెరుగుతుంది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుంది. సో ఈ జీవన ఎరువులు వాడడం వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగదు. అందులో ముఖ్యంగా నేల కాలుష్యం తగ్గుతుంది, నీటి కాలుష్యం తగ్గుతుంది. జీవన ఎరువులను ఎలా వాడాలి? మరి ఈ జీవన ఎరువులను ముఖ్యంగా మనకు 3 రకాలుగా మనకి పంటకి వాడొచ్చు. అందులో ఒకటి విత్తన శుద్ధి మరియు మొక్కల వేర్ల ముంచడం ద్వారా వాడొచ్చు, నేలలో కలపడం ద్వారా వాడొచ్చు. ఈ మొదటి పద్ధతి విత్తన శుద్ధిలో ముఖ్యంగా మనం విత్తనాలను, జీవన ఎరువులను పూతలా పట్టించాలి. ఉదాహరణకి 1 కిలో విత్తనానికి సుమారు 25 గ్రాముల జీవన ఎరువులు అవసరం పడుతుంది. సో రెండో రకం పద్ధతి మొక్కల వేర్ల ముంచడం. కొన్ని వరి నారు కానీ, కొన్ని కూరగాయల మొక్కలు కానీ వాటిని, వాటి వేర్లను మనము జీవన ఎరువుల ద్రావణంలో ముంచి మనము ట్రాన్స్ప్లాంటింగ్ చేయడం జరుగుతుంది.

ఉంది, అది రెండో రకం పద్ధతి. మూడో రకం పద్ధతి ఏంది అంటే నేలలో కలపడము. సో మనకు తెలుసు గేదెల నుంచి వచ్చే ఆవు పేడ కానీ ఎఫ్ఐఎము అదేవిధంగా కంపోస్ట్ కానీ వీటితో ఈ జీవన ఎరువులను కలిపి పొలంలో వెదజల్లడం అనేది ఈ మూడవ పద్ధతి. జీవన ఎరువులు వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా మనము గడువు ముగియని ప్యాకెట్లను కొనుగోలు చేయాలి, వీటిని చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి, నేరుగా ఎండలో ఉంచకూడదు, రసాయనాల పురుగు మందులతో కలిపి వాడకూడదు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మరియు మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచనల మేరకు మాత్రమే జీవన ఎరువులు వాడడం జరుగుతుంది. జీవన ఎరువులు మరియు సేంద్రియ వ్యవసాయము. ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఎందుకు అనంటే మనము ఈ రోజులో చూస్తున్నాము ఎన్నో రకాల రసాయన ఎరువులు రసాయన మందుల వల్ల పెద్ద పెద్ద రోగాలు రావడం జరుగుతుంది. వాటిని తగ్గించుకోవడానికని వాటికి ప్రత్యామ్నాయంగా మనం జీవన ఎరువులను వాడడం జరుగుతుంది. ఈ జీవన ఎరువులు అనేటివి ఒక సేంద్రియ వ్యవసాయంలో ఈ జీవన ఎరువులు అనేటివి ఒక భాగము. నేల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. అదేవిధంగా ఈ జీవన ఎరువులు స్థిరమైన వ్యవసాయానికి ఆధారాన్ని చూపిస్తాయి. సో రైతుల విజయగాథ చూస్తే తెలంగాణలో అనేక మంది రైతులు రైజోబియం, అజోస్పైరిల్లం, పిఎస్బి, ఫాస్ఫేట్ సొల్యూబిలైజింగ్ బ్యాక్టీరియా వంటి జీవన ఎరువులను ఉపయోగించి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. వరి, మొక్కజొన్న, పసుపు మరియు పప్పు ధాన్య పంటలలో యూరియాకు ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులు. యూరియా మొక్కలకు నత్రజనిని అందించే ప్రధాన ఎరువు. అయితే యూరియా అధికంగా వాడడం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి జీవన ఎరువులను ఉపయోగించడం ద్వారా యూరియా అవసరాన్ని మనము 20-30% వరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా వరి పంటలో అజోస్పైరిల్లం వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తుంది, అజోస్పైరిల్లం వేర్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, అదేవిధంగా యూరియా అవసరాన్ని తగ్గిస్తుంది. ఈ అజోస్పైరిల్లం వాడే విధానాన్ని మనం చూసుకున్నట్టయితే నారు వేర్లను 2 కిలోల అజోస్పైరిల్లం కలిపిన ద్రావణంలో 20-30 నిమిషాలు ముంచి ఈ నారును మనము నాటువేయాలి. లేదా ఎకరానికి 2 కిలోల ఆవు పేడతో ఎఫ్ఐఎంతో ఫామ్ యార్డ్ మాన్యూర్తో కలిపి వేయాలి. మొక్కజొన్నలో 2 రకాల జీవన ఎరువులను వాడచ్చు. మొదటిది అజిటోబ్యాక్టరు, రెండవది అజోస్పైరిల్లము. సో ఈ రెండు కూడా నత్రజనిని స్థిరీకరణ చేస్తాయి, అదేవిధంగా మొక్క ఎదుగుదలను పెంచుతాయి. సో వీటి ప్రయోజనము ముఖ్యంగా మనకి 25-30% వరకు యూరియా మోతాదును తగ్గిస్తాయి. పప్పుధాన్య పంటలలో జీవన ఎరువుల ఉపయోగం చూసుకున్నట్టయితే మొదటగా రైజోబియం మనము ఎక్కువగా శనగ, పెసర, మినుము, కంది లాంటి పంటలలో మనము జీవన ఎరువులను వాడడం జరుగుతుంది. రైజోబియము వేర్లపై గడ్డలు ఏర్పరిచి నత్రజనిని స్థిరీకరిస్తుంది. పప్పు ధాన్యాలకు అత్యంత ముఖ్యమైన జీవన ఎరువు. దీన్ని మనము విత్తన శుద్ధి లాగానే వాడడం జరుగుతుంది. విత్తన శుద్ధిలో ముఖ్యంగా 25 గ్రాములు జీవన ఎరువుల్ని మనము 1 కిలో విత్తనానికి పూత పూయడం జరుగుతుంది. సో వీటి ప్రయోజనం చూసుకున్నట్లయితే ఎకరానికి 20-30 కిలోల నత్రజనిని సమకూరుస్తుంది. అదేవిధంగా యూరియా అవసరము చాలా వరకు తగ్గుతుంది. సో పసుపు పంటలో జీవన ఎరువుల ప్రాముఖ్యత చూస్తే ముఖ్యంగా అజోస్పైరిల్లం, అజిటోబ్యాక్టరు మరియు ఫాస్ఫేట్ సొల్యూబిలైజింగ్ బ్యాక్టీరియాని మనము పసుపు పంటలో వాడడం జరుగుతుంది. సో వీటిని వాడినప్పుడు మనము ఎఫ్ఐఎం ఫార్మ్ యార్డ్ మాన్యువర్తో కలిపి ఎకరానికి 2-3 కిలోలు మనము వాడుకోవచ్చు. సో అదనంగా ఉపయోగించదగిన జీవన ఎరువులను చూసుకున్నట్టయితే మనకి ఫాస్ఫేట్ కరిగించే బ్యాక్టీరియా మనము జీవన ఎరువుని వాడితే ముఖ్యంగా డిఏపి అవసరాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా కేఎస్బి పొటాషియం కరిగించే బ్యాక్టీరియా పొటాష్ అందుబాటులో ఉంచుతుంది, మైకోరైజా పోషకాల గ్రహణాన్ని పెంచుతుంది. సో రైతులకు ముఖ్య సందేశం ఏంటంటే 100% యూరియాని పూర్తిగా ఆపడం సాధ్యం కాదు, కానీ జీవన ఎరువులు ప్లస్ సేంద్రియ ఎరువులు ప్లస్ సమతుల్య రసాయన ఎరువుల వినియోగం ద్వారా యూరియా మోతాదును మనము 20-30% వరకు తగ్గించుకోవచ్చు. సో అందువల్ల జీవన ఎరువులు వాడండి, యూరియా ఖర్చు తగ్గించండి, నేల ఆరోగ్యాన్ని కాపాడండి. ధన్యవాదాలండి.

0: कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1850 1551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులు, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కాని కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 అనాల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1850 1551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
6: కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 30 నుంచి 33 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో జిల్లాలో ప్రధానంగా పొడి వాతావరణం నెలకొని వడగాల్పులు వీల్చే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 31 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 38 నుంచి 43% మరియు మధ్యాహ్నం 16 నుంచి 35% మధ్య ఉండవచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సేంద్రియ పసుపు సాగు విధానం మరియు యాజమాన్య పద్ధతుల గురించి. మోర్తాడ్ మండల షెట్పల్లి గ్రామ రైతు గంజాల అశోక్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోస్లో మోర్తాడ్ మండలం షెట్పల్లి గ్రామ రైతు సేంద్రియ వ్యవసాయం చేస్తున్న గంజాల అశోక్ కుమార్ గారు మనతో ఉన్నారు. మరి ప్రస్తుతం పసుపు విత్తన శుద్ధి, నేల తయారీ, అదేవిధంగా 30 రోజుల్లో నాటిన తర్వాత రైతు సోదరులు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అశోక్ గారు.
7: నమస్కారం సార్.
6: అశోక్ గారు, మరి పసుపు నాటే ముందు నేల తయారీ విషయంలో మరి రైతు సోదరులు ఎట్లాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి, మరి ఎట్లాంటి సన్నాహాలు చేసుకోవాలంటారు?
7: ముందుగా పసుపు పండించే రైతులకు నమస్కారం. నేల తయారీ అంటే మనము 2-3 నెలల ముందుగానే ఫ్లవ్ వేసి లేవల్ చేసి రెడీ ఉంచుకుంటున్నాం. ఈ లేవలింగ్లో ప్రధానంగా వర్షం పడ్డప్పుడు కానీ, మనం నీటి తడులు పెట్టినప్పుడు కానీ నీరు నిల్వ ఉండకుండా నీరు బయటకు వెళ్ళిపోయేటట్టు ఏటవాలుగా చేసుకోవాలి. దీని ద్వారా ముందు వచ్చే దుంప కుళ్ళు, దుంప ఈగ, దోమల్ని అరికట్టవచ్చు.

0: ఎలా అంటే, మేము కొన్ని సంవత్సరాలుగా గమనించింది మన దుక్కులలో మూలలకి, అంటే ఒక గుడ్డంలో మూలలకి ట్రాక్టర్ నాగల ద్వారా దున్నడం వల్ల బొందలు అవుతాయి. ఆ బొందల్ని పైపైన కూడిపేస్తాం. ఇప్పుడు ఒక రెండు మూడు వర్షాలు పడగానే మళ్ళీ యథావిధిగా మూలలకు ఒడ్ల పొన్న లేకపోతే సంటర్ ఎక్కడనో గుంతల్లాగై నీళ్ళాగడం స్టార్ట్ అవుతుంది. ఒకటి రెండు వర్షాలకి భూమిలోకి నీరు మొత్తం ఇనికిపోతుంది. ఒక నాలుగైదు వర్షాల తర్వాత నీరు ఆగడం అనేది స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా మురుగు తయారవుతుంది. మురుగు ఉంది అంటే దోమలు వచ్చేస్తాయి. ఆ దోమతోని ఆ దోమగుడ్లు పెట్టడము, దుంప ఈగ తయారు కావడము, ఇవన్నీ సమస్యలు వస్తాయి. తర్వాత ఆ సమస్యలు రాకుండా, అంటే అవి వచ్చిన మందులు ఉన్నాయి, చల్లేస్తాం, స్ప్రేలు కొట్టేస్తే పోతాయంటే, గత సంవత్సరం పంట దిగుబడిలో ఇంచుమించు రైతులందరూ గమనించే ఉంటారు. పసుపు వెళ్ళిన వాళ్ళకి అధిక దిగుబడి వచ్చింది, దుంపకూళ్ళు వచ్చిన వాళ్ళకి పూర్తిగా చాలా తక్కువ దిగుబడి, 10% కూడా రాలేదు. అలాంటి పరిస్థితి రాకుండా మనం నేల తయారీని ముందుగానే చేసుకుంటే, అంటే ఇలా గుంతలు లేకుండా నీళ్ళు ఆకుండా, సరే ఇప్పుడు టైం లేదు, రేపు ఎల్లుండి వర్షాలు పడతాయి, విత్తనాలు నాటేస్తాం, నాటేసిన తర్వాత నీరు నిల్వ ఉంటే ఒక రెండు మూడు వర్షాలు పడిన తర్వాత పసుపు తోటలో పూర్తిగా తిరిగి చూసుకొని నీరు నిల్వ ఉంటే మట్టుకు ఖచ్చితంగా ఈ బోజల ద్వారా కానీ కాలువ ద్వారా కానీ తీసి బయటకు పంపించాలి. పంపించకుంటే మట్టుకు 99% దుంపకుళ్ళు దుంప ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం చాలామంది రైతులు 3G 4G అని మెట్లాగిలని చాలా విపరీతంగా జల్లినారు, అయినా 90% మందికి రోగం ఆగలేదు. ఇది రోగం రాకుండా మనం నేల తయారీని, నీళ్లు నిలువ ఉండకుండా తయారు చేసుకుంటే ఈ మందులు జల్లే అవసరం రాదు, పంటను కాపాడుకోవచ్చు. మరియు ముఖ్య విషయం ఏంటంటే, మన గత 30-40 సంవత్సరాల క్రితం మన పెద్దలు పండించినప్పుడు ఏ మందులు వేయలేకుండ్రి, అప్పుడు చాలా దిగుబడి వచ్చేది, చాలా వాసన, పసుపు ఉడకబెడితే దాని దగ్గర ఉంటే మనం ఉండలేకపోయేంత అరోమా వాసన ఉండే. ఈ మందులు ఎక్కువ జల్లడం వల్ల ఆ అరోమా కలరు అన్నీ, మెడిసినల్ వాల్యూ అంటే ఔషధ గుణాలు అన్నీ తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు అనేది క్యాన్సర్కు మందు పసుపు అని, ఇప్పుడు మొత్తం మందులతో పండించిన పసుపు తినడానికి భయపడుతున్నారు జనాలు. అలాంటి పరిస్థితి వచ్చింది. మనం కూడా రైతులను తింటున్నాం, మన ఇంటోళ్ళ వాళ్ళు, మనము అందరం అనారోగ్యం పాలవుతాం కాబట్టి అధిక దిగుబడులకు ఆశపడి విపరీతమైన మందులు వాడకుండా మనం ఎలాగో చెరువు మట్టి కానీ పశువులేరు కానీ ఎక్కువ వాడతాం కాబట్టి చిన్న జాగ్రత్తలు, నీళ్లు నిల్వ ఉండకుండా టయానికి మొక్కకి బలమైన ఎరువు వేయడం వల్ల అధిక దిగుబడి సాధించుకోవచ్చు, పంట మంచికి చేతికొచ్చే అవకాశం ఉంటుంది.
1: అంటే మీరు రైతు సోదరులకు రసాయనాలు తగ్గించి సేంద్రీయ వ్యవసాయం వైపు ఆలోచించాలని సలహా ఇచ్చారండి. మరి రైతు సోదరులు కొంతమంది అయినా సరే ఈ ఆలోచన చేసి మరి ఈ సంవత్సరం నుంచైనా వాళ్ళు అవలంబిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా మరి అశోక్ గారు, మరి ఈ విత్తన శుద్ధి విషయానికి వచ్చేసరికి చాలామంది రైతులు చాలా రకాలుగా పాటిస్తారని తెలుస్తుంది కదండి, మరి ఈ విత్తన శుద్ధిలో మరి రైతులు మరి ముఖ్యంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు మంచి దిగుబడిని సాధించాలంటే?
0: ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు నేలలో, అంటే పసుపు తోటలో నీరు నిలవడం ఒక ఎత్తు అయితే, మనకి విత్తన శుద్ధి చేయకపోవడం వల్ల కూడా దుంపకుళ్ళు కానీ అన్ని రకాల తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. మర్రి ఆకు తెగులని, ఆకుమచ్చ తెగులని ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. మనకు ప్రధాన సమస్య ఏంటంటే విత్తన నిల్వ చేస్తాం, తర్వాత ఇప్పుడు ఒక వర్షం పడగానే తొందరగా ముక్కలుగా చేసి ట్రాక్టర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంత ఉందంటే ఎడ్లతోని బోజగొట్టి తర్వాత ఏదో చేసే వాళ్ళం, ఇప్పుడు 2-3 గంటల్లో ఎకరాలు అయిపోతుంది కాబట్టి ఆ తొందరలో విత్తన శుద్ధి చేయట్లేదు. కావున విధిగా ఒకరోజు ముందుగానే విత్తన శుద్ధి చేసుకొని నాటడం వల్ల చాలా వట్టుకు మొక్క నుంచి వచ్చే వేరు ద్వారా వచ్చే రోగాలను ఆపుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రైకోడర్మా విరిడి చాలా ఇప్పుడు అన్ని మందుల షాపులలో దొరుకుతుంది, అగ్రికల్చర్ ఏవో ఆఫీసులలో కూడా ఉంటుంది. మనకు నిజామాబాద్లో బీసీ ల్యాబ్లో ఉంటుంది. ఒక డ్రమ్లో కడాయిలో ఒక హాఫ్ కేజీ వేసి దాంట్లో నీళ్ళు పట్టి గంపల్లో కోసిన దాన్ని ఒక 5 నిమిషాలు ఉంచి తీస్తే సరిపోతుంది. గంటలు గంటలు ఉంచేంత అవసరం కూడా పడదు. ఎందుకంటే మనం ముక్కలు కట్ చేసినప్పుడు దాంట్లో వచ్చిన శిలీంధ్రాలన్నీ పోవడానికి. ఇంకొక పాత పద్ధతి ఏంటంటే మనం విత్తనం నిలువ ఉంచేటప్పుడే భూమిపైన వేపాకు పరిచి విత్తనం కుప్పపై పూర్తిగా వేపాకు పరిచిన తర్వాత పైనుంచి పసుపు ఆకులు కానీ వేరే ఆకులు వరిగడ్డి కానీ సొప్ప అని వేయడం వల్ల కొద్ది వరకు శుద్ధి అవుతుంది. అలా రైతులు చేయట్లేదు కాబట్టి విత్తన శుద్ధి అనేది మాత్రం టైం కేటాయించుకొని కంపల్సరీ చేయడం వల్ల చాలా మట్టుకు తెగుళ్ళు ఆపుకునే అవకాశం ఉంటుంది.
1: మరి రైతు సోదరులు విత్తన శుద్ధిని ఖచ్చితంగా చేయాలి, చేసి మరి మంచి పంటను సాధించాలండి. అశోక్ గారు, మరి విత్తన శుద్ధి చేసిన తర్వాత నాట్లు అయిన తర్వాత మరి పసుపు పంటలో మొదటి 30 రోజులు రైతులు ఎట్లాంటి చర్యలు చేపట్టాలండి?
0: పసుపు నాటినాక 20 నుంచి 25 రోజుల వరకు మొలక పైకి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే ఒక కంపెనీ కలుపు మందు వచ్చింది, అన్ని కంపెనీలలో ఉన్నాయి. దాన్ని ఒకసారి స్ప్రే చేస్తే ఏ కలుపు ఉండదు. గత సంవత్సరం కొద్దిమంది రైతులు అది స్ప్రే చేయడం వల్ల పసుపు మొక్కలు లాత మొక్కలు చనిపోయినాయి కూడా. మనం డోస్ ఎక్కువేసేసి కొట్టేస్తున్నారు, ఎందుకంటే కలవద్దు కలుపు మొలక రావద్దు అని. వాస్తవంగా ఏంటంటే పాత పద్ధతిలో మనం పసుపు నాటినాక 40 నుంచి 45 రోజుల లోపల ఎద్దు నాగలితో అంతర్కృషి చేసేది. అప్పుడు భూమి కిందిదిపై మర్రేసి కలుపుకొచ్చిన వేర్లు కలుపు అంతా మొక్కను కప్పేసి మల్చింగ్ లాగై అంతా చనిపోతుండే. ఇప్పుడు మనకు అవకాశం లేక కూలీల కొరత వల్ల ఈజీ అగ్రికల్చర్ వల్ల విపరీతంగా అంటే 100 ml కొట్టేది ఉంటే ఒక్కొక్కరు 1/2 లీటర్ కొట్టేస్తుర్రు. దాని ద్వారా నేల ఆరోగ్యము, పంట పసుపు దిగుబడులు కూడా తేడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఎక్కువ కలుపు ఉన్నప్పుడు వాళ్ళు 2-3 సార్లు డోజు కొట్టడం వల్ల పసుపు మొక్కలు చనిపోతున్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు ఇంతకుముందు మనం ఎవరు పసుపుకు గడ్డి మందు కొట్టేది కాదు, కానీ కూలీల కొరత వల్ల ఏదో ఈజీ అగ్రికల్చర్ వల్ల చాలామంది రైతులు కొడుతురు, కొద్దిమంది ఏమో కలుపు తీస్తుర్రు. మనం 30-35 రోజుల లోపల కంపల్సరీ కలుపు అనేది పూర్తిగా తీసేసుకుంటే మళ్ళీ కలుపు వచ్చేది తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రధాన సమస్య కలుపు. తర్వాత 40 రోజులకి ట్రైకోడర్మా విరిడి, వేపిండి, వర్మి కంపోస్టు అలాంటి కలిపి పెట్టి ఒకసారి ఒక ఎకరానికి చల్లేసుకుంటే 40 రోజుల్లో భూమిలో చెడు చేసే శిలీంధ్రాలు తినేస్తాయి. ఇదే టైంలో భూమి పదన ఉండి మంచిగా పనిచేస్తుందని 3G, 4G, 10G గొలకలు చల్లేస్తుర్రు. దీని ద్వారా ఏమవుతుందంటే మిత్ర పురుగులు, నట్టలు అన్నీ చనిపోయి భూమిలో బలం కూడా, అంటే మనకు ఎరువు వేసినాక మిత్ర పురుగులు ఉంటేనే అవి మట్టిని తిని ఎరువుని తిని అలాగే బలం ఇస్తాయి. అవి చనిపోవడం వల్ల కూడా పసుపు దిగుబడిలో ప్రభావము, క్వాలిటీలో ప్రభావము, ఈ అరోమా కలరు అన్నీ చాలా మట్టుకు చేంజ్ అవుతున్నాయి. సాధ్యమైనంత వరకు మనుషులతో కలుపు తీయడం అనేది బెస్ట్. కానీ ఎందుకంటే కూలీలో కోరుతుంది, దీన్ని అధిగమించడానికి ప్రభుత్వము ఉపాధి హామీ కూలీల్ని అనుసంధానం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం.
1: మరి అశోక్ గారు, మీరు ఇచ్చిన సూచనలు రైతు సోదరులు గమనిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా మీరు దాదాపుగా 13 సంవత్సరాల నుంచి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు కదండి, మరి పసుపు పండించడంలో మీరు ప్రధానంగా ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? అదేవిధంగా రసాయనం వాడి పసుపును సాగు చేస్తున్న రైతులు ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? మీ అనుభవాలు కొన్ని రైతు సోదరులకు పంచుకోండి.
0: పసుపు పంటలో ప్రధాన సమస్య దుంపకుళ్ళు, దుంప ఈగ. ఈ దుంపకుళ్ళను ఒకదాన్ని అరికట్టగలిగితే దిగుబడి సాధించుకోవచ్చు. గత సంవత్సరం కొంతమంది రైతులు 3G 4G ఎంత చల్లినా దుంపకుళ్ళు ఆగలేదు. చాలా మట్టుకు నష్టపోయారు. అయితే నా సలహా ఏంటంటే వేప పిండిని నీటి ద్వారా ఇవ్వడం వల్ల ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు ఏమని చెప్తారంటే ఈ పొడి తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపి ట్రెంచింగ్ చేయి, అంటే పంపుది మూత ఇప్పి మొక్క మొదట్లో పైపు ద్వారా పట్టడం వల్ల తగ్గుతుంది అనేది అదొక సిస్టమ్ చెప్తారు ఇలా వాడాలి అని. మేము కూడా అదే పద్ధతిలో వేప్పిండి ఇంగువ నానబెట్టిన నీళ్ళని డ్రిప్పు ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఇవ్వడం వల్ల చాలా మట్టుకు దుంపకు లాగింది. రెండవది ఏంటంటే మనకి వర్షాలు అధికంగా ఉన్నప్పుడు పసుపు పంటకి నీళ్లు పెట్టాం కాబట్టి ఆ టైంలో ఈ డ్రెంచింగ్ అంటే పంపులో నీళ్లు పోసుకొని దాన్ని మూత ఇప్పి ముక్క మొదట్లో పట్టడం అనేది ఈ వేపపిండి ఇంగువ కలిపిన ద్రావణాన్ని అంటే ఒక 200 లీటర్లకి 50 కేజీల ప్యూర్ వేపపిండి అంటే చెక్క పుట్టాల కల్తీ లేనిది మరి 1 కేజీ ఇంగు వేస్తే ఇది మనకు 2 నుంచి 3 నెలల వరకు దీంట్లో నుంచి 10 సార్లు లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ని గనక నీరుని గనక ఈ కషాయాన్ని గనక మనం నీటి ద్వారా ఇస్తే బెస్ట్. ప్రతిసారి ఇయ్యలేం, వర్షాలు పడుతున్నాయి చేనులోకి పోలేం, అలాంటప్పుడు దుంపకుళ్ళు చాలా అవుతుంది అనుకున్నప్పుడు ఈ 200 లీటర్లని స్ప్రే చేయడం ద్వారా అరికట్టవచ్చు. సరే 80 నుంచి 86 రోజులు వయసు వచ్చే వారికి మొక్కజొన్న అంతర పంటగా వేసినప్పుడు చాలా ఎత్తుగా అయి స్ప్రే చేయడం కష్టమవుతుంది కాబట్టి డ్రిప్పు ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఈ 200 లీటర్ నీళ్ళని వేపపిండి ఇంగువ కలిపిన నీళ్ళని ఇవ్వడం వల్ల వారానికి ఒకసారి ఇచ్చినా మనకి 200 లీటర్లో 50 కేజీల వేపపిండి ఇంగువ అనేది ఒకసారి రాదు, 10-12 సార్లు దాని నుంచి లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ని ఇవ్వడం వల్ల ఒకసారి ఈరోజు నీటి ద్వారా ఇచ్చేసిన మళ్ళీ దాంట్లో నీళ్ళు నింపడం అలా చేయడం వల్ల 10-12 సార్లు వస్తుంది. మళ్ళీ మనం మొక్కజొన్న తీసేసిన తర్వాత ఇదే రిపీట్ ఇంకోసారి చేస్తే ఈసారి ఒక 10 నుంచి 20 మంది రైతులకు ఇది వాడిపించినాం, చాలా మందికి మంచి రిజల్ట్ ఉంది కాబట్టి మీకు కూడా వీలైతే వాడవచ్చు. నమ్మకం లేకపోతే మనమేం చేయలేము, ఎందుకంటే ఇది పనిచేస్తుందా చెయ్యదా ఇది కొంచెం రిస్క్తో కూడుకుంది, ఎందుకంటే నానబెట్టాలి, ఒక రోజు తర్వాత వాడాలి, మనకేంటంటే ఈ మంది ఇస్తే తీసుకొచ్చి చల్లేస్తే రేపటి వరకు చనిపోవాలన్నీ. అలాంటిది చేయడం వల్ల భూమి, నేల, పంట అన్నీ ఆరోగ్యంతో మన ఆరోగ్యం కూడా పాడవుతుంది కాబట్టి వేపపిండి ఇంగువ వాడితే బాగుంటుంది, బాగుంది, మీరు కూడా ప్రయత్నం చేయండి అని రైతులకు సూచన.
1: మరి అశోక్ గారు, మీరు ఇచ్చిన సలహాలు, సూచనలు, అదేవిధంగా మీ అనుభవాలు రైతు సోదరులకు పనికొస్తాయని ఆశిద్దామండి. మరి రైతు సోదరులు వీటిని ఉపయోగించుకుంటారని, మంచి దిగుబడి సాధిస్తారని ఆశిద్దామండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు ఈ విషయాలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్.
1: ఇంతవరకు మీరు సేంద్రియ పసుపు సాగు విధానం మరియు యాజమాన్య పద్ధతుల గురించి మూర్తాడు మండల షెట్పల్లి గ్రామ రైతు గంజల్ అశోక్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణంలో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
3: పథకం అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ఏ విధంగా దాని ప్రయోజనాలుంటాయి, మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, తదితర విషయాలను గురించి హన్మకొండ జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ దొమ్మేటి కళ్యాణ్ గారు మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
4: నమస్కారం అండి.
3: ముఖ్యంగా ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటంటారు?
4: కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మిషన్ శక్తి అనేది మహిళల కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకము. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వము జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు సంబాల్ సమస్య అనేటువంటి రెండు ఉప పథకాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే సంబాల్ అనగా మహిళల యొక్క భద్రత మరియు వారి యొక్క భద్రత అవసరాల గురించి చూసేటువంటిది, అండ్ సమర్థ్య అనేది ఏమిటంటే మహిళలకు సంబంధించిన సాధికారత పైన దృష్టి సారించడం కోసం ఏర్పాటు.

0: చేయబడినటువంటి పథకాలండి. సంబాల్లో ముఖ్యంగా వన్ స్టాప్ సెంటర్స్ సఖి అనేటువంటి ఉంటాయి. తర్వాత ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్, బేటీ బచావో బేటీ పడావో, నారీ అదాలత్ అని ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ అనేది ఉన్నాయి. అండ్ సమస్య అనేది మహిళల కోసం వారి యొక్క సాధికారత సాధించడం కోసము మనకు శక్తి సదన్స్ అని, AHTU అని, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అని, తర్వాత డిస్టిక్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో ఏర్పాటు చేయబడినటువంటి ఉన్నాయి. మేము జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నాము.
1: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మిషన్ శక్తి పథకము ద్వారా మహిళా సాధికారత అనేటువంటిది జరగడం అనేటువంటి జరుగుతుంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
0: రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల గురించి కింది స్థాయి వరకు మహిళలకు అవగాహన కల్పించి వారిని పథకాల్లో నిమగ్నులు అయ్యేలాగా, వారికి తెలియనటువంటి విషయాల గురించి తెలిపేలాగా మేము చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: అంటే ముఖ్యంగా ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి, మహిళలకు ఎంతవరకు ఉపయోగపడతాయంటారు?
0: మహిళా సాధికారత కేంద్రానికి వచ్చినప్పటికీ వారికి పిల్లల చదువు విషయంలో కావచ్చు, మహిళ ఉపాధి పొందడం విషయంలో కావచ్చు, తదుపరి వారి ఆరోగ్య సమస్యల గురించి కావచ్చు, ఏ రకమైన విషయమైనా మమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఒక అమ్మాయికి పెళ్లి గురించి ఆలోచించినప్పుడు మనకు బీపీఎల్ లో ఉన్నటువంటి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎలాంటివి పథకాలు తనకి ఉన్నాయి, తను చదువుకోవడానికి ఎలాంటి పథకాలు ఉన్నాయి, తన పెళ్లి కోసం అవసరమైనటువంటి ఇంకా ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఇవన్నీ మేము వాళ్ళకి ప్రతి ఒక్కటి దగ్గరుండి చెప్తాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలనేది కూడా మేము వాళ్ళకి సూచిస్తాము.
1: అంటే ముఖ్యంగా మిషన్ శక్తి పథకంలో ఎటువంటి మహిళలను మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
0: బాధిత మహిళ ఎవరైనా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకొకటి, ఏ మహిళ ఎవరైనా సరే అండి, ఈవెందో మనకేంటంటే ఇప్పుడు ఉదాహరణకి సెక్సువల్ హరాస్మెంట్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్, లైంగిక వేధింపులు గురైనటువంటి మహిళలు ఎవరైనా కావచ్చు, ఇది ముఖ్యంగా అసంఘటిత సంఘటిత రెండు తరహా, అంటే ప్రైవేట్ గాని గవర్నమెంట్ గాని ఎక్కడైనా సరే పనిచేసే చోట కూడా మహిళలకు ఇబ్బంది కలిగినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మనకి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేవి ఉంటాయి, అండ్ లోకల్ కంప్లైంట్ కమిటీ అనేది జిల్లా స్థాయిలో ఉంటుంది. వారు మమ్మల్ని అప్రోచ్ అయినా మేము వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయడానికైనా మేము ఉంటాము. మహిళా సాధికారతకు ముందుగా మేమందరం పనిచేస్తూ ఉంటాము.
1: మహిళలకు ఈ ఉద్యోగ ఉపాధి అనేటువంటిది ఏమైనా లభిస్తుందా?
0: మహిళలకు ఈ మహిళా సాధికారత కేంద్రం ద్వారా అవగాహన కల్పించినప్పుడు ముఖ్యంగా మేము ఎవరైతే చదువుకు దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నటువంటి గర్ల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, లేదా మహిళలు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ మన డిపార్ట్మెంట్, అంటే ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే ఖాళీగా ఉన్న చోట స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ నేర్పు, ఉదాహరణకి టైలరింగ్ కావచ్చు, బ్యూటీషియన్ కావచ్చు, ఇంకేదైనా కోర్సులు RCTI ద్వారా కావచ్చు, లేదంటే ప్రైవేట్ ఎన్జిఓస్ నుంచి కూడా చాలా మంది చాలా కోర్సులు నేర్పిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి బ్యాచెస్ చేసినప్పుడు మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళు ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో షెల్టర్ కొన్ని దగ్గర ఇస్తారు, అంటే వాళ్ళు ఉండడానికి నేర్చుకోవడానికి షెల్టర్ ఇస్తారు, కొన్ని డైలీ క్లాసెస్ కూడా తీసుకుంటారు. మేము వాళ్ళకు కూడా చాలా మందికి అవగాహన కల్పించాము.
1: ఇప్పుడు మహిళలకు ఎటువంటి వాటిల్లో మీరు ట్రైనింగ్ అనేటువంటిది ఇక్కడ మన హన్మకొండ జిల్లాలో ఇవ్వడం అనేటువంటి జరుగుతుందంటారు?
0: ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ద్వారా మేము ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయలేదండి, ఎందుకంటే ఇది కేవలం ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రతి ఒక్క మహిళకి అవగాహన కల్పించడమే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మేము గ్రామ స్థాయిలో వెళ్ళినప్పుడు మహిళలందరికీ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏం నీడ్ అవసరం ఉంది, ప్రస్తుతానికి మేము మాత్రం మాకు వచ్చిన ఒక ఎన్జిఓ సపోర్ట్ తోటి మేము ఒక 120 మంది మహిళలకు మాత్రం ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరిగింది సపోర్ట్ తోటి.
1: అంటే ఈ మిషన్ శక్తి పథకం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం, అంటే వీటిలలో నిధులు అనేటువంటిది ఏ విధంగా వస్తాయి, ట్రైన్ అయినటువంటి మహిళలకు ఏ విధంగా ఈ ఫండ్స్ అనేటువంటి వెళ్లడం అనేటువంటిది జరుగుతుంది, అంటే లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలను మీరు చేపట్టడం అనేటువంటి జరుగుతుంది?
0: అంటే మనకు మహిళల కోసం స్పెషల్ గా అంటూ మనకేం ఫండ్ ఉండదండి. సో డిస్టిక్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ అనేది కేవలం మా స్టాఫ్ కి మాత్రమే ఉంటుంది, మనకేం యాక్టివిటీస్ చేయడానికి మాత్రమే ఫండ్ వస్తుందండి, మహిళల కోసం ప్రత్యేకంగా ఏం ఫండ్ అనేది ఉండదు. సో దీంట్లో భాగంగా మనకు బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆడపిల్లలను పుట్టనిద్దాం ఆడపిల్లని చదివిద్దాం అనేటువంటి స్కీమ్ ద్వారా మేము జిల్లా స్థాయిలో చాలా రకాల ఆడపిల్లల కోసం చాలా రకాల ప్రోగ్రామ్ చేసాము. ఇప్పటి వరకు 190 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసాము. ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి దాంట్లో అడ్వెంచర్ యాక్టివిటీస్ అనే ఒక ప్రోగ్రామ్ చేసామండి. 9 KGBS లో చదివేటువంటి అరౌండ్ 300 మంది పిల్లలందరికీ మేము అడ్వెంచర్ యాక్టివిటీస్ కిలా వరంగల్ లో చేసాము. సో పిల్లలు అన్ని నేర్చుకోవడానికి సాహసంగా ఎలా ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళ లోపల మంచి స్కిల్ బయటకు తీసుకురావడం జరిగింది. కొన్ని అండ్ యాక్టివిటీస్ తోటి ఊరికే చదువు కాకుండా పిల్లలకి బయట కూడా ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, దీంట్లో కూడా కెరియర్ ఎంచుకోవచ్చా లేదా అన్న విధంగా కూడా మనము పిల్లలందరినీ ట్రైన్ చేయడం జరిగిందండి.
1: ఏదైనా ఒక పథకం గురించి మనము చెప్పేటప్పుడు దీని ద్వారా లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి గాను ఎటువంటి మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది.
0: ఇప్పుడు మిషన్ శక్తిలో భాగంగా మనకు సఖీ సెంటర్స్ ఉన్నాయండి. సఖీ సెంటర్ లో ముఖ్యంగా బాధిత మహిళ ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతారు, సఖీ సెంటర్ కు వస్తారు. వాళ్ళకి మనము 5 రకాల సేవలు అందిస్తాము. సో ఆ సేవల్లో భాగంగా వాళ్ళ నుంచి వాళ్ళ కొంతమందికి డైవర్స్ కోసం వేసిన వాళ్ళు ఉంటారు, డీవీ యాక్ట్ వేసిన వాళ్ళు ఉంటారు. అది కోర్టుకు ఫ్రీగా మేము లీగల్ ఎయిడ్ అనేది అందిస్తాము, అంటే న్యాయ సలహాలన్నీ మనము ఉచితంగానే ఇస్తాము. సో మీకు ఆ ప్రోగ్రామ్ ద్వారా సఖీ ద్వారా వెళ్తుందండి. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ కి చాలా కాల్స్ వస్తా ఉంటాయండి. అండ్ బీవీబీపీ లో వచ్చేసి మీకు ఇంతకు ముందు చెప్పాను, ఫదార్ హోమ్స్ గా శక్తి సదన్ పిలువబడుతున్నాయి. ఇందులో ఎవరైనా మహిళలకు వాళ్ళకి భర్త వదిలేసినా గానీ లేదంటే ఎవరు లేనటువంటి మహిళలు వారు ఈ ఫదార్ హోమ్ లో ఉండవచ్చు. వారితో వారి పిల్లల్ని కూడా, ఒక 3-4 ఇయర్స్ ఉన్న పిల్లల్ని కూడా అక్కడ ఉండడానికి ఉంటుంది. తదుపరి వాళ్ళను మనము మన హోమ్ కి షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మహిళలు 3 ఇయర్స్ ఫదార్ హోమ్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఉన్న టైంలో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా మా స్వధార్ హోమ్స్ లో ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ మహిళలకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అంటారు?
0: ప్రస్తుతానికి స్వధార్ హోమ్ లో ఉన్నటువంటిది టైలరింగ్ ఒకటి, బ్యూటీషియన్ ఒకటి అండి, రెండు నేర్పిస్తున్నాము. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఉంటే వాళ్ళని కంప్యూటర్స్ కూడా నేర్పిస్తాము.
1: ఇవన్నీ నేర్పించిన తర్వాత వారికి ఏమన్నా ఉపాధి చూపించేటువంటి ఆస్కారం ఉంటుందా?
0: ప్రత్యేకంగా ఉపాధి అంటూ ఏం లేదండి. ఇందులో ఉన్నటువంటి 3 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకు వాళ్ళు వెతుక్కుని వెళ్ళిపోతారు, జాబ్స్ వెతుక్కుంటారు. కొన్ని సమయాల్లో మా దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు మేము కూడా చూపించడానికి చూస్తాము.
1: ముఖ్యంగా ఇప్పుడు మనం మిషన్ శక్తిలో భాగంగా మరి ఈ మహిళా సాధికారత అనేటువంటిది జిల్లాలో ఏ విధంగా అమలు జరుగుతా ఉంది?
0: మహిళా సాధికారత కేంద్రంలో ముఖ్యంగా మేము చేసేటువంటి యాక్టివిటీస్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ వరకు ప్రతి చోట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. మహిళల యొక్క చదువు గురించి, తర్వాత మహిళలు ఎక్కడైతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు వాటి గురించి, అండ్ ఆడపిల్లల గురించి బేటీ బచావో బేటీ పడవో ప్రోగ్రామ్, బేటీ బచావో బేటీ పడవో అన్న దాంట్లో మనము గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల చట్టం పైన, తర్వాత ఆడపిల్లలకి సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అని, ఇంకా వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి ఎలాంటి మార్గాలు ఉంటాయి, మోటివేషనల్ క్లాసెస్ అని, వాళ్ళకి చాలా రకాల ప్రోగ్రామ్స్ చేస్తా ఉంటామండి.
1: అంటే ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటివి మీరు చేస్తా ఉన్నారు, వీటికి ఫండ్స్ అనేటువంటి ఏ విధంగా ఉంటాయి?
0: మనకు 40 లక్షల బడ్జెట్ వస్తుందండి. సో ఈ బడ్జెట్ ప్రకారం మనకు క్వార్టర్ వైజ్ గా బడ్జెట్ రిలీజ్ అవుతుంది. దాంట్లో మనం ఏం ప్రోగ్రామ్ చేస్తామంటే, ఒక డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ అనేది కలెక్టర్ గారు అప్రూవ్ తీసుకుని దాని ప్రకారం మనము ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తా ఉంటాం. సో మనము ముఖ్యంగా ఓరియంటేషన్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ప్రతి ఒక్క మండల స్థాయిలో ఉన్నటువంటి మండల ఆఫీసర్స్ కి, తర్వాత మా సిడిపిఓస్ కి, సూపర్వైజర్స్ కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ తీసుకుంటా ఉంటాం. లైన్ డిపార్ట్మెంట్స్ తో ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తామండి. తర్వాత అవుట్ రీచ్ యాక్టివిటీస్ అనే దాంట్లో మేము ఏం చేస్తామంటే, మనము బాల జన్మోత్సవం అనేటువంటి ప్రోగ్రామ్ చేస్తాము, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే, నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చాలా రకాల సెలబ్రేషన్స్ చేస్తా ఉంటామండి. బాల జన్మోత్సవం అంటే ఎవరైతే ఆడపిల్లలు జన్మిస్తారో వాళ్ళకి మేము ఆ పుట్టినటువంటి బేబీకి మేము వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించడం కోసం, ఆడపిల్లల యొక్క శాతం తగ్గుతుంది కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి మేము వారికి ఒక ఊయలలో వేయడం గాని, వాళ్ళకి కొద్దిగా చిరు సత్కారం అందించి ఎంకరేజ్ చేస్తామండి పేరెంట్స్ ని. తర్వాత ఇన్నోవేషన్ యాక్టివిటీస్ కింద మనము రీసెంట్ గా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేస్తామండి. సో అలానే చాలా రకాల ప్రోగ్రామ్స్, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క థీమ్ ని తీసుకుని మేము, ఇయర్ క్యాలెండర్ ఉంటుంది మాకు, ఆ ఇయర్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్క యాక్టివిటీ చేస్తా ఉంటాము. ఇంటర్సెక్టర్ అంటే అదర్ డిపార్ట్మెంట్స్ ని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి పిల్లల చదువు గురించి, అంటే లాస్ట్ టైం మేము ఒక 20 మంది పిల్లలకి 10,000 రూపాయల చొప్పున కలెక్టర్ గారి చేతుల మీదుగా చెక్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే 10/10 GPA వచ్చినటువంటి, గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి కేవలం అమ్మాయిలకు మాత్రమే ప్రోత్సాహాన్ని అందించాము. సో ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కొంత అమౌంట్ ఇస్తాము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మేము, అంటే PCPNDT యాక్ట్ పైన, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం పైన, తర్వాత అంగన్వాడీస్ కి, ఆశాస్ కి ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాము. కింద లైన్ డిపార్ట్మెంట్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మేము DPO పంచాయతీ నుంచి కూడా పంచాయతీ సెక్రటరీలకు ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాము. ఇంకా మన జిల్లాలో ఉమెన్ కోసం ప్రత్యేకంగా నడుపుతున్నటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయండి. అయితే మనకు బయట ఎవరైతే మహిళలు తక్కువ హాస్టల్లో పెట్టి ఉండకుండా మా హాస్టల్లో, మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కూడా ఉంటుంది, మినిమం ఫీజ్ తో అక్కడ స్టే చేయొచ్చు. అండ్ మనకి ఇంకా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా, అంటే మేము సపోర్ట్ చేస్తామండి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళతో కూడా, మేము వాళ్ళతో కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తా ఉంటాము. తర్వాత మేము సైబర్ సెక్యూరిటీ గురించి, సైబర్ క్రైమ్ గురించి కూడా చాలా రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. ఇది పోక్సో యాక్ట్ మీద గానీ, మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన చట్టాల గురించి గురించి, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాల గురించి ప్రతి ఒక్కటి మేము మహిళలకు పిల్లలకు చెప్తా ఉంటామండి.
1: మిషన్ శక్తి పథకంలో భాగంగా కనుక చూసినట్లయితే ఈ మహిళా సాధికారత కోఆర్డినేటర్ గా ఉన్నారు. మీరు మన జిల్లా వారికి కావచ్చు, లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
0: ప్రతి మహిళ తెలుసుకోవాల్సింది ఒకటి ముఖ్యమైన విషయం, మనము ఎంత ధైర్యంగా ముందుకు అడిగేస్తే అంత మనకు వాల్యూ ఉంటుంది. చదువుకోవాలి ప్రతి ఒక్క అమ్మాయి, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, ఇంటర్మీడియట్ డిగ్రీతో ఆపకుండా బాగా చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళు కూడా పెళ్లిళ్ళు అయిన తర్వాత జాబ్స్ చేయడం చాలా తక్కువగా ఉంది, రేర్ గా ఉంది. ఎందుకంటే హస్బెండ్ సంపాదిస్తున్నాడు కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదని. కాకపోతే ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే మనకు ధైర్యంగా ఉంటుంది. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా మనము రిపోర్ట్ చేయగలగాలి, ఐ మీన్ మనం ఎక్కడో దగ్గర కంప్లైంట్ చేయగలగాలి. ఎప్పుడైనా మహిళలు బయటకు వచ్చి ప్రాబ్లం చెప్పుకుంటేనే అది ఎప్పుడు సాల్వ్ అవుతుంది. లేకపోతే మాత్రం మన లోపల మనమే పెట్టుకుంటే అది చాలా ప్రాబ్లం, మన హెల్త్ కు ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీకి డిస్టర్బ్ అయిపోతుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగినులు కూడా ఈ విషయాన్ని ఎక్కువ మంది బయట పెట్టరండి, సెక్సువల్ హెరాస్మెంట్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ లో కూడా. ఎందుకంటే చెప్తే ఏమవుతుందో, మనల్ని మన కొలీగ్స్ ఏ తప్పుగా అర్థం చేసుకుంటారు, లేదు ఇంట్లో వాళ్ళ నుంచి ప్రాబ్లం వస్తుందని చాలా వరకు బయట పెట్టరు. ఒకవేళ అలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, మేము ఇట్లాంటి విషయాలు ఏవి కూడా బయటకు చెప్పమండి, చాలా సేఫ్ గా ఉంచుకుంటాము. అండ్ దీనికోసం స్పెషల్ గా కంప్లైంట్ కమిటీస్ కూడా ఫ్రేమ్ చేయమని చెప్పాము, జిల్లా స్థాయిలో ఉంది. మీ కంపెనీలో గానీ మీ ఆఫీస్ లో గానీ ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా. దీనికొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక షీ బాక్స్ పోర్టల్ అనేది కూడా ఉందండి, మాతో చెప్పకపోయినా కూడా షీ బాక్స్ పోర్టల్ కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయొచ్చు. అండ్ మనం మాట్లాడకున్న ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా 181 టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, అది కేవలం మహిళల కోసం. 1098 అనేది పిల్లల కోసం ఏర్పాటు చేయబడినటువంటి నెంబర్స్. ఏదేమైనా మహిళలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలి, ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. ప్రతి దాంట్లో అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.
1: మహిళా సాధికారతలో భాగంగా మరి జిల్లాలో చాలా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మహిళలను ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి హన్మకొండ జిల్లాలో వచ్చే సంవత్సరానికి గాను ఇంకొంతమంది మహిళలు పెంచే దిశగా పనిచేస్తారని ఆశిద్దాం.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
4: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
3: అంతా మంచిగున్నానురా.
4: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
3: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
4: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
3: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? నాకు ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏందిరా?
4: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
3: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
3: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్ప నీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
4: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
5: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
4: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
6: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
4: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
6: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
5: ఏందయ్యా ఎడిపోతున్నావు?
4: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా ఉంటే.
7: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు, వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విద్య సాధికారతకు శక్తివంతమైన సాధనమని, అది వ్యక్తులను స్వయం సమృద్ధితో చైతన్యవంతులుగా సమర్థులుగా తీర్చిదిద్దుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం గిరిజన లబ్ధిదారులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచానికే తెలంగాణ

గేట్వేగా నిలబెట్టాలన్నది తన స్వప్నం అన్నారు. సమగ్ర సమ్మిళిత అభివృద్ధికి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్లోని లోక్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో జరిగిన అవతరణ దినోత్సవంలో చెప్పారు. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఓటర్ జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్ను ఆదేశించారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 4, 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. 2025 జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశవ్యాప్తంగా 42 అత్యుత్తమ పంచాయతీలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఇమిగ్రేషన్, విదేశీయుల నిబంధనలకు కేంద్రం సవరణలు నోటిఫై చేసింది. దీని ప్రకారం భారతదేశంలో 180 రోజుల వరకు ఉండేందుకు వచ్చిన విదేశీయులు దేశంలో తమ బసను పొడిగించుకోవాలనుకుంటే వారి వీసా గడువు ముగికి ముందే తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రోత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ నెల 5, 6, 7 తేదీల్లో హైటెక్స్లో ప్రత్యేక వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తారు. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలపై రేడియో నివేదిక నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, సాంకేతిక సహకారం శ్రీ కాలేర్ దీపక్, శ్రీ కొండా వెంకటరమణ.
1: పుట్టుకనీది చావునీది బతుకంతా దేశానిది అన్న ప్రజాకవి కాళోజీ మాటలే స్ఫూర్తిగా 60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజు ఈరోజు. తెలంగాణ చరిత్రలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా శ్రోతలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఉదయం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం పుట్టుక కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ స్థానిక గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకలలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శ్రీ కె రామకృష్ణారావు ఐఏఎస్, రాష్ట్ర డీజీపీ శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ గారు స్వాగతించగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జాతీయ పతాక ఆవిష్కరణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో పరేడ్ కమాండర్ మనీషా నెహ్రా ఐపీఎస్ పోలీస్ కవాతును ఘనంగా ప్రారంభించారు. మార్చ్ పాస్ట్ పోలీస్ కవాతు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కవి దాశరథి మాటలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భమే ఈరోజు అని ఆయన అన్నారు.
2: జై తెలంగాణ. తెలంగాణ స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు, మరెందరో పోరాట యోధులుగా మన కళ్ళ ముందు నిలిచారు. వారి త్యాగాలకు తెగువకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. కోటి రతనాల వీణ నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భం జూన్ 2 మనం కలలు గన్న స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసిన ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ మన్మోహన్ సింగ్ గారు, నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీలకు 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా, పుట్టుక నీది, చావు నీది, బతుకంత దేశానిది అన్న ప్రజాకవి కాళోజీ మాటలే స్ఫూర్తిగా డిసెంబర్ 7, 2023న బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ప్రతి క్షణం తెలంగాణ హితమే పరమార్థంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, పేదరిక నిర్మూలననే ప్రాధాన్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నది. రాష్ట్రంలో అధికారం ఇవ్వడంతో పాటు ఈ 2.5 ఏళ్లలో జరిగిన పలు ఉప ఎన్నికలలో, పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో మా పట్ల మీరు చూపించిన ఆదరణ, అభిమానం మరవలేనిది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాకు అండగా నిలబడడం ఎనలేని శక్తిని ఇచ్చింది. ప్రజా సంక్షేమం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల మా బాధ్యతను మరింత పెంచింది. రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద వర్గాల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం పలు విధాన నిర్ణయాలు తీసుకుంటూ, కార్యాచరణ చేసుకుంటూ 2.5 ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నాం. అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమపాలనలో ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. మిత్రులారా, డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన మన ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడానికి ప్రాధాన్యతను ఇస్తూ వచ్చింది. రకరకాల అడ్డంకులు అధిగమిస్తూ 30 నెలల్లోనే ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నాం. సాగు భూమి, వ్యవసాయం, రైతు, ఈ 3 తెలంగాణ ఊపిరి. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్1గా ఉండాలన్న లక్ష్యంతో రైతుల జీవితాల్లో గణనీయ మార్పు తేవాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్ కేవలం కాగితాలపై ఉండే అక్షరాలు కాదు. ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు, ఖమ్మం నుండి కొడంగల్ వరకు హరిత తెలంగాణను ఆవిష్కరించే ఆలోచన. ఈ లక్ష్య సాధనలో తెలంగాణలోని ప్రతి రైతు, రైతు కూలీలే సారథులు. దీనికోసం ఈ విజన్ డాక్యుమెంట్లో రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ రేర్గా అభివర్ణించి అభివృద్ధి చేసేందుకు రూపొందించిన పత్రం ఇది. రైతులు కేవలం పంటలు పండించడమే కాదు, వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రణాళిక ఉంటుంది. అగ్రికల్చరల్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసి రైతులను శ్రీమంతులుగా చెయ్యాలన్నదే మా ప్రభుత్వం యొక్క సంకల్పం. 2025-26 అంచనాల ప్రకారం మన ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉంది. ప్రజాప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకంలో వరి, మొక్కజొన్న, పత్తి పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పశు సంపద, మత్స్య రంగాలు గణనీయమైన అభివృద్ధిని సాధించాయి. రైతులు విభిన్న పంటల ఉత్పత్తితో తెలంగాణను సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ భూమి నైసర్గిక స్వరూపం, అన్ని రకాల పంటలు పండించడానికి అనుకూలమైన క్షేత్రం. ఈ వేదిక మీద నుండి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొన్ని పంటలకే పరిమితం కాకుండా అన్ని రకాల పంటలను, కూరగాయలను, పండ్లను పండించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికే చాటి చెప్పే అవకాశం ఉంది. ఆ దిశగా రైతులను ఆలోచన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ రైతుల కార్య సాధకులు కావాలంటే అప్పు లేని పరిస్థితి ఉండాలి. అందుకే రైతుల నెత్తిపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేశాం. 20,616 కోట్ల

0: రూపాయలు రైతు ఖాతాలో వేసి 25 లక్షల పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగిస్తూనే విద్యుత్తు పంపు సెట్లకు సౌరశక్తితో నడిచే పంపు సెట్లను ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును గ్రిడ్కు అందించి రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం. ఈ 2.5 ఏళ్లలో వ్యవసాయానికి రైతు సంక్షేమానికి 1,56,496 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ఇప్పటికే 27,529 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలో వేశాం. మిత్రులారా, రైతులు దళారుల బారిన పడి మోసపోకూడదని, రైతులు పండించిన పంటలు ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది. ఎంత భారమైనా సరే చివరి గింజ వరకు పంట ఉత్పత్తులను కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు 63,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. సుమారుగా 11,903 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశాం. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయిన ప్రతి రైతుకు నష్టం జరగకుండా దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. దేశంలో యాసంగి సీజన్లో సేకరించిన మొత్తం ధాన్యంలో తెలంగాణ వాటా 60% నమోదైందని తెలియజెప్పడానికి నేను గర్వపడుతున్నాను.
1: అనంతరం తెలంగాణలో ప్రజాప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మన మహిళా సంఘాలు ఇప్పుడు ఆర్థిక శక్తి కేంద్రాలని, ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్షేత్రాలని అన్నారు. విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపగలదని, కనుకనే విద్యారంగ అభివృద్ధిని స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
0: తెలంగాణ శక్తి స్త్రీ శక్తి. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యాలన్న సంకల్పంతో ప్రజాప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు ఆర్థిక సాధికారితలో తెలంగాణ మహిళ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. పొదుపు నుంచి పారిశ్రామికత వరకు తమ శక్తిని చాటి చెబుతుంది. ప్రజాప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. మన మహిళా సంఘాలు ఇప్పుడు ఆర్థిక శక్తి కేంద్రాలు. ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్షేత్రాలు. బ్యాంకు లింకేజ్ స్త్రీనిధి ద్వారా ఈ సంఘాలకు 100,00,000 రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలు 0% వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. 5 లక్షల రుణ పరిమితిని 10 లక్షలకు పెంచాం. ఇందిరమ్మ క్యాంటీన్లు, సౌర విద్యుత్తు, పెట్రోల్ బంకులను మహిళలను నేడు యజమానులుగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 1,000 బస్సులకు వాళ్ళు ఓనర్లు. ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్లు, లాజిస్టిక్ హబ్లు, గోదాములు, రైస్ మిల్లులు ఏర్పాటుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇటీవలే రాష్ట్రమంతటా ఒకే రోజున 8,000 స్త్రీశక్తి భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేపట్టడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాలు, యూనిఫామ్ కుట్టుకూలీ మహిళా సంఘాలకు అప్పగించాం. శిల్పారామంలో మహిళా సంఘాల ఉత్పత్తులు అమ్మడానికి స్టాల్ ఏర్పాటు చేశాం. తెలంగాణ మహిళ దేశ పారిశ్రామిక రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ఎంతో దూరం లేదు. ఇది ప్రజాప్రభుత్వం కల. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ అంటేనే పోరాటం. తెలంగాణ పోరాటంలో ముందు భాగాన నిలబడి కొట్లాడింది నిరుద్యోగ యువకులు. అందుకే నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతో యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల ప్రక్రియను విజయవంతంగా చేపట్టాం. లీగల్ సమస్యలు, లిటిగేషన్లకు ఆస్కారం లేకుండా పొలువులను భర్తీ చేశాం. ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకతను పునరుద్ధరించాం.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర నియామక బోర్డులను పూర్తిగా సంస్కరించుకున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 తో పాటు మెగా డిఎస్సి వైద్య ఆరోగ్య శాఖలో వరుసగా నియామకాలను చేపట్టాం. రికార్డు సమయంలో 67763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగంలో చేరే ముందు అఖిల భారత సర్వీస్ అధికారులకు శిక్షణ అందించినట్టుగా నియామక పత్రాలు అందుకున్న 562 గ్రూప్ 1 అధికారులకు ఈ రోజు మనము ఫౌండేషన్ కోర్సు ద్వారా శిక్షణను అందించి భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములను చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టింది. ఈ నెలలోనే టీజీపీఎస్సి ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మరియు విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయం తీసుకున్నది. విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపగలదని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. పేదరికం రూపుమాపాలంటే సమాజంలో కుల మతాల అంతరాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత విద్యకు ఉంది. అందుకే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారము చుట్టాము. కేంద్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో తెలంగాణకు చాలా మంచి స్థానం లభించింది. ఇది మా కృషి ఫలితం. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు నుండి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల వరకు ప్రతి ప్రయత్నంలో విద్యా వ్యవస్థ బలోపేతం, విద్యార్థులకు నైపుణ్యం, పాఠశాలల్లో అత్యున్నత మౌలిక సదుపాయాల కల్పననే లక్ష్యంగా ఈరోజు పని చేస్తున్నాం. రాష్ట్రంలో 65 ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా పునరుద్ధరించాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఈ యూనివర్సిటీలో ఇప్పటి వరకు 1190 మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేశారు. వీరిలో 838 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉంది. మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్, టెక్ మహీంద్ర, డాక్టర్ రెడ్డిస్, ఏఐజీ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్ వంటి ప్రముఖ సంస్థల్లో వీరికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలియజెప్పడానికి నేను ఆనందపడుతున్నాను. మిత్రులారా, ఇప్పటికే రాష్ట్రంలోని 1362 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ఏడాది కొత్తగా 2769 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ శాతం పెరుగుతుంది. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో, కాలేజీలలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు విస్తరిస్తున్నాం. అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలను 212% పెంచడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో 706 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులను చేపట్టాం. మంచిరేవుల గ్రామంలో పులీస్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రులారా, పేదల కళ సొంత ఇల్లు. ఆ సొంత ఇల్లు కళ నెరవేరితే పేదల కళ్ళల్లో ఉండే ఆనందాన్ని మనం ఆస్వాదించవలసిందే కానీ మాటల్లో చెప్పలేం. అందుకే నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, పేదల మధ్య పెరిగాను. వారి జీవన స్థితిగతులు నేను చూశాను బాల్యం నుండి. సొంతిల్లు అన్నది వారి జీవిత కాలపు కళ. అది వారి ఆత్మగౌరవం. కిరాయి ఇళ్లలో ఉండి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటి యజమాని ఒప్పుకోకపోవడంతో భౌతిక కాయని ఆఖరు చూపు కోసము ఇంటికి కూడా తీసుకురాలేని వాళ్ళ పరిస్థితి బాధ

0: వర్ణాతీతం. ఆ దుస్థితి నుంచి వాళ్ళను బయటకు తేవాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాం. ఇది నా ఇల్లు అని పేదవాడు ధైర్యంగా ఆత్మగౌరవంగా బతికే పరిస్థితి రాష్ట్రంలో తీసుకువస్తున్నాం. అందుకే మొదటి విడత 22,500 కోట్ల రూపాయలు కేటాయించి 450,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. గత ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం. కేవలం 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో 1,20,000 ఇళ్లను పూర్తి చేసుకొని నిన్ననే ఆదిలాబాదు జిల్లా నుంచి రాష్ట్రం నలుమూలల ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరొక 100,000 ఇళ్లు సెప్టెంబర్ నెల లోపల పూర్తి చేసుకొని సెప్టెంబర్ వరకు 2,20,000 ఇళ్లను పేదలకు అంకితం చేయడం ద్వారా పేదలను ఇంటి యజమానులుగా చేసి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కొత్తగా ఇంకొక 2.5 లక్షల ఇళ్లను ఇల్లు రాని పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. మిత్రులారా, ఈ ఆధునిక యుగంలో కొన్ని సామాజిక రుగ్మతలు సమాజాన్ని వేధిస్తుండడం నాకు ఆవేదన కలిగిస్తుంది. ముఖ్యంగా వృద్ధుల సంరక్షణ విషయంలో కొన్ని సంఘటనలు ప్రభుత్వాన్ని కదిలించాయి. పిల్లలు కన్న తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలు స్వీకరించకుండా వారిని వృద్ధాశ్రయంలో చేర్పించడం, చేతులు దులుపుకుంటున్న తీరు తీవ్రమైన ఆవేదనను కలిగిస్తుంది. ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలన్న సంఘర్షణ నుంచి వచ్చిన ఆలోచన ఒక పటిష్టమైన వృద్ధుల సామాజిక భద్రతకు భరోసా ఇచ్చే చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. తల్లిదండ్రుల పోషణ జవాబుదారీతనం పర్యవేక్షణకు చట్టం తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులను ఇందులో చేర్చాం. ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్లో పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కన్న తల్లిదండ్రులను చూసుకోకపోతే వాళ్ళ జీతాలలో 15% కోత విధించి ప్రత్యక్షంగా తల్లిదండ్రుల ఖాతాలో వేయడం ద్వారా ఆ వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు రక్షణ కల్పించే చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్నదని తెలియజేయడానికి ఈ సందర్భంగా నేను సంతోషపడుతున్నాను.
1: గిగ్ వర్కర్ల శ్రేయస్సు కోసం ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టితో చట్టం తీసుకువచ్చిందని, ఈ చట్టం ద్వారానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అమరవీరులు పోరాట యోధులే తెలంగాణ రాష్ట్రమని, వారి త్యాగాలకు విలువలేని రాష్ట్రం జీవం లేని శరీరం లాంటిదని, అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధులను గుర్తించి సేవ చేసుకుంటామని అన్నారు.
0: మన రాష్ట్రంలో సుమారు 400,000 మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు. ఎండనక వాననక పగలనక రాత్రనక 24 గంటలు నిరంతరం సేవలు అందిస్తున్నారు. వారి ఉద్యోగాలకు జీవితాలకు ఇన్నాళ్ళు భద్రత లేదు. వారి ఉద్యోగ భద్రత కోసం ఈనాడు ఒక చట్టం చేశాం. అందులో రాహుల్ గాంధీ గారి చొరవకు నేను అభినందనలు తెలుపుతున్నాను. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం మన ప్రభుత్వం చేసిన చట్టం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. 12 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న 73 రకాల ఉపాధి రంగాలకు కార్మికుల కనీస వేతనాలు నోటిఫై చేశాం. దీని ద్వారా స్కిల్ వర్కర్లకు 25.9% మరియు అన్స్కిల్డ్ వర్కర్లకు 34.95% వేతనాలను పెరిగాయని కార్మిక సోదరులకు తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా పోరాట యోధులను గుర్తించాలని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి మనం కమిటీ నియమించుకున్నాం. వారి అమరవీరులు పోరాట యోధులే తెలంగాణ రాష్ట్రం. వారి త్యాగాలకు విలువలేని రాష్ట్రం జీవం లేని శరీరం లాంటిదని నేను భావిస్తాను. అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధులను గుర్తించి వారికి వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలన్న ఆలోచనతో లక్ష్యంతో కేశవరావు గారు, కోదండరామ్ గారి నాయకత్వంలో కమిటీని నియమించాం. ఆ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ పోరాట యోధులందరినీ సముచిత రీతిన సత్కరించి వారి పట్ల చిత్తశుద్ధిని చాటుకుంటామని తెలియజేస్తున్నాను.
1: దేశంలోనే కాదు, ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తన స్వప్నమని, దానికి ప్రజల అండదండలు కావాలని, అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం తమకుందని అన్నారు.
0: ఈరోజు ఒకే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను మిత్రులారా, దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వే

0: అందరికీ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.
1: అనంతరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు విభాగంలో విశిష్ట సేవలందించిన పలువురు అధికారులను మెడల్స్తో సత్కరించారు. అనంతరం విద్యారంగంలో విశిష్ట సేవలందించిన ఉత్తమ అధ్యాపకులను ఈ సంవత్సరానికి గాను గుర్తించి సత్కరించారు.

మీరింతవరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, సాంకేతిక సహకారం శ్రీ కాలేరు దీపక్, శ్రీ కొండా వెంకటరమణ. ఆకాశవాణి సందర్భంగా ప్రత్యేక వార్తావాహిని, నిర్వహణ శ్రీ భిక్షా కేతావత్.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:30 దాటి 35 సెకండ్లు. ఇప్పుడు విందాం లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గీతాలు. కార్యక్రమం ముందుగా విందాం.
1: జీఆర్పీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం.

కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్.

0: శ్రోతల లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రకటన విన్నారు, ఇప్పుడు విందాం లలిత గీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇంతటితో ఈనాటి లలిత గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

కార్యక్రమం ఇప్పుడు విందాం. కేఎస్ చిత్ర, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రమణ గోగుల సంగీత సారథ్యంలో ప్రేమంటే ఇదిరా చిత్రం కోసం ఆలపించిన పాట.

0: శ్రోతలు వింటున్నారు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీగీతాలు. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
3: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి.
3: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖైల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 7799050505.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బుద్ధుల
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థెరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ బుద్ధుల రాజేంద్ర ప్రసాద్ ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: విరామానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కార్తీక్ రీటా త్యాగరాజన్ విశ్వదీప గీతాన్ని మణిశర్మ సంగీత సారథ్యంలో అతిథి చిత్రం కోసం ఆలపించిన పాటను.

శ్రోతలు వింటున్నారు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అలా మొదలైంది చిత్రం కోసం కళ్యాణి మాలిక్ సంగీత సారథ్యంలో హేమచంద్ర ఆలపించిన

పాట. బాద్షా చిత్రం కోసం రాహుల్ నంబియార్ ఆలపించింది. సంగీతం తమన్, రచన కృష్ణ చైతన్య. శ్రోతలు ఉంటున్నారు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సున్నికితలు. కార్యక్రమం చివరిగా విందాం. ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రం కోసం జీవి ప్రకాష్ కుమార్ సంగీత సారథ్యంలో వసుంధర దాస్ బెన్నిదయాలు ఆలపించిన పాటను.

శ్రోతలు ఇంతవరకు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 10:00.

ఇప్పుడు విందాం అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. కార్యక్రమంలో ముందుగా విందాం దొంగమొగుడు చిత్రం నుండి పాటను.

విన్న పాట స్వయంవరం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించింది. కార్యక్రమం ఇప్పుడు విందాం. ఘంటసాల పి సుశీల మూగ మనసులు చిత్రం కోసం ఆలపించిన

వినపట పంతులమ్మ చిత్రం కోసం పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించింది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. పూజ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి లీల ఆలపించిన ఈ పాట.

ఇంతటితో ఈనాటి మధుర గీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.

0: workers' welfare that has taken place in the last 12 years of the NDA government and the way forward. Thank you very much.
1: विशेष श्रृंखला के अंतर्गत अभी आप सुन रहे थे मोदी सरकार के 12 साल किसान कल्याण और किसान केंद्रित नीतियों के माध्यम से किसानों का सशक्तिकरण। इसमें भाग ले रहे थे राजनीतिक विश्लेषक शेखर अय्यर और वरिष्ठ पत्रकार एसपी सिंह। कार्यक्रम का संचालन कर रही थी सोनू सूद। ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया।
2: इन द स्पेशल सीरीज यू आर लिसनिंग टू अ डिस्कशन ऑन 12 इयर्स ऑफ द मोदी गवर्नमेंट Empowering farmers through welfare and farmer-centric policies. The participants were Shekhar Iyer, political analyst, and SP Singh, senior journalist. The moderator was Sonu Sood. This program was produced and presented by the News Services Division of Akashvani.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11:45. ఇంతటితో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి నమస్తే. జై హింద్.